ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 29వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 20వ తేదీ గురువారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హే భారత జనని దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బాలాంధ్రపు రజనీకాంత్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. హే భారత జనని దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం శ్రీ బాలాంత్రపు రజనీకాంత్.

సంగీతం శ్రీ బాలాంత్రపు రజనీకాంత్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: seed Alvi Farhan of Indonesia in the men's singles. And in hockey, Indian women's team will face England today in their final Pool D match of the FIH Hockey World Cup at Wegener Stadium in Amstelveen. The match will begin at 6:30 p.m. IST. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో ఆశ్రమ భజనావళి వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీమతి దార్ల పద్మావతి.
1: కృతజ్ఞత మనిషి జీవితంలో భావోద్వేగాలకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఈ భావోద్వేగాలలో కృతజ్ఞత అనేది అత్యంత పవిత్ర భావన. కృతజ్ఞత అనేది హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో మనస్సు శరీరం ఏకమై తెలియచేసే ధన్యవాదాలు. మనకు ఉపకారం చేసిన వారికి మనసారా భక్తిపూర్వకంగా మనం ధన్యవాదాలు చెప్పడమే కాకుండా వారు చేసిన మేలును గుర్తుంచుకొని జీవితంలో ప్రతిఫలించడం, అదే అసలైన కృతజ్ఞతారూపం. మానవ సంబంధాలు పరస్పర గౌరవం, దయా, ఆప్యాయత, అనురాగం, కరుణ ఇవన్నీ కృతజ్ఞతను వెలిబుచ్చడం ద్వారా స్థిరపడతాయి. విద్యార్థులు గురువుల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల, భక్తులు భగవంతుడి పట్ల చూపే కృతజ్ఞతాభావన వల్ల జీవితం ధర్మ మార్గంలో నడుస్తుంది. ధన్యవాదం అనేది ఒక ఆధ్యాత్మిక సాధనం. ఇది మనిషిని సానుకూల దృక్పథంలో నిలుపుతుంది, సంతోషం, శాంతి, దైవ సాన్నిధ్యాల వైపు నడిపిస్తుంది. దీనివలన అసంతృప్తి, అసూయ వంటి ప్రతికూల భావనలు తొలగిపోతాయి. పురాణ ఇతిహాసాల్లో కృతజ్ఞతను ఒక ధర్మంగా, జీవన విలువగా అభివర్ణించారు. ఇది మనిషి హృదయాన్ని స్వచ్ఛం చేసి బాంధవ్యాలను మెరుగుపరుస్తుంది. కృతజ్ఞత ఆత్మను పరమాత్మతో జోడిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, సమర్పణ గురించి బోధిస్తూ దైవం పట్ల, సమాజం పట్ల కృతజ్ఞతతో ఉండాలని సూచిస్తాడు. చేసిన మేలును గుర్తుంచుకోవడం మనిషిని వినమ్రతతో, సచ్చీలతతో నడిపిస్తుంది. ఆధ్యాత్మిక దృక్కోణంలో కృతజ్ఞత ఒక రకమైన ధ్యానంలా పనిచేసి మనిషి ఎదుగుదలకు పునాది వేస్తుంది, మనసును శాంతిమయం చేస్తుంది. చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞత కనబరచడం అలవరుచుకుంటే ఆ ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. శ్రీరామచంద్రమూర్తి హనుమంతుణ్ణి ఆత్మీయుడిగా, స్నేహితుడిగా గౌరవించాడు. ఇందుకు ప్రతిగా హనుమంతుడు శ్రీరాముడి పట్ల అపారమైన కృతజ్ఞతను, భక్తిని చూపించాడు. సీతమ్మను వెతకడం, లంకను దహించడం, రాముని కోసం హనుమ ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడటం వంటి విషయాలు హనుమంతుడి కృతజ్ఞతకు నిలువెత్తు నిదర్శనాలు. కృష్ణార్జునుల అనుబంధం, కృష్ణ సుధాముల మైత్రి ఇందుకు అత్యంత ప్రాముఖ్యత కల ఉదాహరణలు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి అతన్ని ధర్మ మార్గంలో నడిపించాడు. దీనికి ప్రతిగా అర్జునుడు కృష్ణుణ్ణి గురువుగా, స్నేహితుడిగా గౌరవించాడు. సుధాముడు తన వద్ద ఏమీ లేకున్నా కృష్ణుడితో ఉన్న స్నేహ బాంధవ్యాన్ని గౌరవిస్తూ కానుకగా అటుకులు తీసుకెళ్లాడు. కృష్ణుడు ఆ అటుకులను అత్యంత ప్రేమతో స్వీకరించి సుధాముడికి అపారమైన సంపదలను ప్రసాదించాడు. ఈ వృత్తాంతం కృతజ్ఞతాశక్తిని, అది ఎలా దైవానుగ్రహాన్ని తెస్తుందో చూపిస్తాయి. కృతజ్ఞత ఒక యోగ మార్గం. మనసును అహంకారం నుంచి విముక్తి చేసి దైవంలో ఐక్యం కావడానికి సాయపడుతుంది. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాలను నిస్వార్థంగా నిర్వహించి ఫలితాల పట్ల కృతజ్ఞతగా ఉండాలి. ప్రకృతి పట్ల కృతజ్ఞత చూపడం ఒక ఆధ్యాత్మిక సాధనంగా పురాణాలలో పేర్కొన్నారు. అది మనిషిని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, సందిగ్ధాల నుంచి స్పష్టత వైపు నడిపిస్తుంది. కాబట్టి కృతజ్ఞతను జీవన విధానంగా మార్చుకోవడం ద్వారా శాంతి, సంతృప్తి, దైవ సాన్నిధ్యాలను పొందవచ్చు.
0: చింతన విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి దార్ల పద్మావతి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో సస్యరక్షణ అవకాశాలు, ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు తెలుసుకుంటారు.
3: మనం సాగు చేసేటువంటి వివిధ పంటల్లో ఖర్చు తగ్గించుకోవటానికి కానీ లేకపోతే పురుగు ఉధృతిని పెంచుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేటువంటి విషయాలు కానీ మనం పరిశీలించుకున్నట్లయితే కనుక సాధ్యమైనంత వరకు మనం సాగు చేసేటువంటి రకాల్లో తట్టుకునే రకాలు, పురుగును కానీ తెగులును కానీ తట్టుకునేటువంటి రకాలను మనం ఎంచుకోవటం చాలా చాలా ముఖ్యం. అలాగే మనం పంట మొదలుపెట్టిన తర్వాత మన పంటలో రాబోయేటువంటి పురుగులు తెగులను నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అనేవి ఖచ్చితంగా మనం పాటించాలి. ఉదాహరణకి వరి సాగు చేసేటువంటి రైసోదలు నారుమడి పోసి నారు పెంచిన తర్వాత నాట్లు కనుక వేసేటట్లయితే కాండందల్చే పురుగు ఉధృతి పెరగకుండా చూసుకోవాలంటే నారు కట్టలు కట్టిన తర్వాత ఖచ్చితంగా నారు కొనలు కత్తిరించి మాత్రమే మనం నాట్లు వేసుకోవాలి. నారు కొనలు కత్తిరించడం వలన రాబోయేటువంటి కాండంతోచే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి ముఖ్యంగా మనం గమనించాలి. అలాగే రసాయనిక పురుగు మందులు వాడేటువంటి రైస్ సోదరులు ఈ నారుమడిలోనే నారు పీకటానికి ఒక వారం రోజుల ముందే మనము కార్బోఫ్యూరాన్ గుళికల్ని కనుక వేసుకోగలిగితే పలచట్టి నీరు ఉంచి అవి వేసుకున్నట్లయితే ఆ మందంతా కూడా లోపల దిగుతుంది. తర్వాత మనం నాట్లు వేసుకున్నా కూడా మనకి కొంతకాలం దాకా ఈ కాండందల్చే పురుగు ఉధృతి మన పంటలో రాకుండా చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఒకటి మనం గమనించుకోవాలి. అలాగే నాట్లు వేసుకునేటప్పుడు రైస్ సోదరులు దారులు వదులుకోవటం వలన గాలి ఎలుతురు బాగా సోకటం, అలాగే మనం ఏదన్నా మందు కొట్టాలంటే సులువుగా నడవటానికి, అలాగే ఎరువులు వేసుకోవాలన్నా కూడా సులువుగా పంటలో నడవటానికి కూడా సులువుగా ఉంటుంది. దోమపోటు లాంటి సమస్య చాలా వరకు రాకుండా మన వరిలో పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర పంటల్లో కూడా మనకి సాధారణంగా బెట్ట పరిస్థితులు ఎక్కువగా వచ్చినప్పుడు రసం పీల్చే పురుగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రసం పీల్చే పురుగుల తాకిడిని తట్టుకోవటానికి ముందు జాగ్రత్త చర్యగా ఇంకా పంటలు వేస్తున్నట్టు రైసోలు ఎవరైనా ఉంటే అది పంట చుట్టూరు కూడా దడిలాగా పెరిగేలాగా జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి విత్తనాలు కనుక వేసుకున్నట్లయితే కనుక అవి ముందు పెరుగుతాయి. తర్వాత లోపల మనం విత్తనం వేసుకున్న ప్రధాన పంట కూడా తక్కువ ఎత్తులో ఉంటుంది. కాబట్టి బయట నుంచి వచ్చేటువంటి రసం పీల్చే పురుగులు తాకిడి చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే అడ్డొచ్చినటువంటి ఈ రక్షక పంటల వలన అవి మళ్ళీ వేరే మార్గంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ రసం పీల్చే పురుగులు నియంత్రించడం కోసం జిగురట్టలను కనుక మనము తెలుపు జిగురట్టలు కానీ పసుపు జిగురట్టలు కానీ బులుగు జిగురట్టలు కానీ ఇవి మనం కనుక పొలాల్లో అక్కడక్కడ ఎలాడ తీసుకున్నట్టు కనుక రసం పీల్చే పురుగులు వచ్చినా కూడా అవన్నీ కూడా వీటికి అంటుకొని తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. అలాగే మనకి గుడ్డు దశలోనే పురుగు నియంత్రణ కోసం మనకి రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వేప సంబంధించినటువంటి మందులు కనుక మనం వాడుకొని నియంత్రించుకోగలిగితే మనకి గుడ్డు దశలోనే పురుగుని కొంతవరకు సమర్థవంతంగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. అలాగే గుడ్డు పెట్టకముందే మనం కనుక వేప సంబంధించినటువంటి వేప నూనె మందులు

0: కానీ వేప కషాయాలు కానీ పిచికారు చేసుకున్నట్లయితే ఆ చేదు వాసనకి తల్లిరెక్కల పురుగులు పంట మీద గుడ్లు పెట్టకుండా వెళ్ళిపోతాయి. ఇది కూడా మనకు ఉపయోగకరం. అలాగే ఈ గుడ్డు దశలో ఈ పురుగును నియంత్రించడానికి ట్రైకోగ్రామా అట్టలు దొరుకుతాయి. ముఖ్యంగా చాలా రకాల పంటల్లో చాలా రకాల పురుగులు నియంత్రించడానికి, ఉదాహరణకి వరిలో వచ్చేటువంటి కాండందులచో పురుగుని, అలాగే చెరుకులో వచ్చేటువంటి పేక పురుగుని, ఇలా రకరకాలైనటువంటి పురుగులు నియంత్రించేటువంటి ట్రైకోగ్రామా కార్డులు అట్టలు దొరుకుతాయి. అంటే వీటిలో గుడ్లు ఉంటాయి, వాటిలోంచి కొన్ని రకాల కందిరేగలు, మనకు కనిపించినంత చిన్నగా ఉండేటువంటి కందిరేగలు విడుదలైపోయి పొలమంతా తిరిగి గుడ్లు ఎక్కడున్నాయి, మన పంటకు నష్టం చేసేటువంటి పురుగు గుడ్లని కనిపెట్టి వాటిల్లో వాటి గుడ్లు పెట్టి ఆ గుడ్లను మొరగొడతాయి. కాబట్టి పంట నాశించేటువంటి ఈ పురుగులు నియంత్రించడానికి ట్రైకోగ్రామా అట్టలు చక్కగా పనిచేస్తాయి. వీటి సహాయం కూడా మనం తీసుకోవాలి. అలాగే రసాయనిక పురుగు మందులు అనవసరంగా కొట్టకుండా ప్రకృతిలో ఉన్నటువంటి పక్షుల సహాయంతో చాలా రకాల పురుగులు నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం మనం పంట మీద ఒక అడుగు ఎత్తులో మనం గనక ఈ తీగలు గనక కట్టుకోగలిగినట్లయితే ఈ పక్షులు ఉదయం సాయంత్రం వేళల్లో అక్కడ వచ్చే వాళ్తాయి. అవి మన పంట మీద ఎక్కడ పురుగు తారట్లాడినా కూడా చెప్పుకున పట్టుకొని అవి తినేస్తాయి. మనం కనుక రసాయనిక పురుగు మందులు ఎక్కువ కొడితే వాటికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి పక్షులు వచ్చి తినలేవు. అలాగే కొన్ని రకాల పంటల్లో, వేరుశనగలో కానీ మిరపలో కానీ ఇలాంటి వాటిలో లద్దె పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ లద్దె పురుగు సమస్య ఎక్కువగా ఉన్న చోట ముందు జాగ్రత్తగా మనము ఆకర్షక పంటగా ఆముదపు మొక్కలు కనుక పంట మధ్యలో వేసుకున్నట్లయితే ఎక్కువగా లద్దె పురుగు ఆముదపు పంట మీద ఆముదపు ఆకులు వెనక గుడ్ల సముదాయాలు పెడుతుంది. వాటిని విడిగా మనం ఏరి నాశనం చేసుకోవచ్చు. అలాగే శనగపచ్చ పురుగు, టమాటాలు కాయదొలుచు పురుగు కానీ ఇట్లాంటి పురుగులన్నీ కూడా మనం నియంత్రించడానికి ఆకర్షక పంట అయినటువంటి బంతి మొక్కలను కనుక అక్కడక్కడ వేసుకోగలిగినట్లయితే మనకి చాలా వరకు శనగపచ్చ పురుగు అన్ని గుడ్లన్నీ కూడా బంతి మొక్కల మీద పెడతాయి. అంటే వాటిని నాశనం చేయటం కానీ వాటి మీద మన మిత్ర పురుగులు బాగా పెరగటానికి కానీ అవకాశం ఉంటుంది. వాటి మీద మనం మందు కొట్టం కాబట్టి మనము సహజ శత్రువుల్ని, మిత్ర పురుగుల్ని మనము ప్రోత్సహించినట్లు అవుతుంది. ఈ విధంగా రకరకాల మార్గాలు అయితే మనకున్నాయి. అలాగే లద్దె పురుగు నియంత్రించడానికి కానీ, శనగపచ్చ పురుగు నియంత్రించడానికి కానీ మనకి ఎన్పివి వైరస్ ద్రావణం దొరుకుతుంది. అది మనకి చాలా చోట్ల దొరుకుతుంది. తెచ్చుకొని ఏ పురుగు సంబంధించింది ఆ పురుగు తెచ్చుకొని మనం పిచికారీ చేసుకున్నా కూడా పురుగుని ముఖ్యంగా చిన్న దశలో సమర్థవంతంగా నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఆలోచిస్తూ పోతే రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరంగా రసాయనిక పురుగు మందులు కొట్టకుండా జీవ నియంత్రణ పద్ధతుల్లో, రకరకాల పంటల్లో, రకరకాల పద్ధతుల్లో ఈ పురుగులు తెగులు నియంత్రణ చేసుకోవచ్చు. అలాగే మనము తెగుళ్ల నియంత్రణకు ముఖ్యంగా ట్రైకోడర్మా విడి సహాయం తీసుకుంటే చాలా వరకు భూమి ద్వారా వచ్చేటువంటి రకరకాల తెగుళ్లు రాకుండా మన పంటను మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు, రసాయన రహిత వ్యవసాయంలో మనకున్నటువంటి అవకాశాలు ఏంటి, మనం వేటిని అమలుపరచడానికి అవకాశం ఉంటుంది, మనం మన గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుంటూ శస్త్రరక్షణ చర్యలను చేపట్టినట్టయితే ఈ వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవడానికి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే మంచి ఫలితాలు కూడా వస్తాయి.
1: ఇంతవరకు మీరు తక్కువ ఖర్చుతో సస్యరక్షణ అవకాశాలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. ప్రాంతంలో రాగల 24 గంటల్లో తేలికపాటు నుండి ఒక మోస్తరు జల్లులు కానీ, ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండదు. ఇక ఆంధ్రా తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 23వ తేదీ వరకు ఆంధ్రా తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో గొర్రెలు, మేకలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, ఈ అంశంపై మండపేట రాష్ట్ర పశు శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారి ప్రసంగం వింటారు. ఈనాటి పొలం పనులు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గుమ్మిడి పుండి గూడూరు మార్గంలో 90 కిలోమీటర్ల మేర 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూరనుందని మంత్రి వివరిస్తూ
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट्स कैबिनेट ने अप्रूव किए.
0: తమిళనాడులోని మహాబలిపురంలో జరగనున్న 31వ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలు, ఆస్తులు, అప్పుల పంపకం, ఆర్థిక లోటు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారు. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, రైల్వే అనుసంధానం, విమానాశ్రయాల అభివృద్ది, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు. సముద్రంలో గల్లంతైన కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్షించారు. కాకినాడ, భైరోపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాల మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గాలింపు చర్యల వివరాలను బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొమ్మరిగిరి పట్టణంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
2: గాలింపు చర్యలు కోస్ట్ గార్డ్ నుంచి 5 అధునాతనమైనటువంటి పడవలు రంగంలో దిగాయి. నేవల్ నుంచి 2 పడవలు రంగంలో దిగాయి. అత్యాధునికమైనటువంటి 2 విమానాలను కూడా నేవీ వాళ్ళు రంగంలో దించారు. ఇప్పుడు రేంజ్ కూడా పెంచారు. దాదాపుగా 300 నాటికల్ మైల్ దూరంలో అన్వేషించి దీని సమాచారం తెలుసుకోవాలని చెప్పి మైన్యూట్ గా ఎట్టి పరిస్థితుల్లో ఈ 7 ప్రాణాలు రక్షించాలనేది ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం.
0: సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ విజ్ఞాన యాత్రలో భాగంగా విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా నిన్న వీక్షించారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం శాసనసభ సమావేశాలను చూసేందుకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను అయ్యన్న పాత్రుడు నివృత్తి చేశారు.

0: చదువు, ఉద్యోగాలతో పాటు యువత సమాజ సేవపై దృష్టి సారించాలని సూచించారు. నిషేధిత జాబితా 22A లో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి శ్రవణ మాధ్యమ విధానంలో నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంత్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 22A జాబితాలో ఉన్న ప్రైవేటు భూములకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూముల ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల వద్ద ఉన్న పత్రాలు, గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లు, రికార్డుల్లో ఉన్న వివరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నషాముక్త్ యువ వికసిత్ భారత్ కార్యక్రమంపై మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: యువత అనే వాళ్ళు మన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అంటాము, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. వాళ్ళు హెల్దీగా, డిసిప్లైన్డ్ గా, లీడర్స్ లాగా పనిచేయాలంటే నషా వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఒక థీమ్ తో
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన ప్రక్రియలను దశల వారీగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.
3: లోకల్ బాడీ ఎలక్షన్స్ కొరకు అడ్వాన్స్ ప్రిపేర్డ్ గా ఉండమని జిల్లా కలెక్టర్స్ కి రిక్వెస్ట్ చేశాం. దీని ముందే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ లో కమిషనర్స్ కి కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రోటోకాల్ ఉంది, ఈ స్టేట్ లెవెల్లో ఇది ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, జిల్లా లెవెల్లో ఏమేం ప్రిపరేషన్ చేస్తారు, ప్రతి జిల్లాలో వాళ్ళు అడ్వాన్స్ గా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు కూడా కొద్దిగా రిక్వెస్ట్ చేశారు. సో దీని ప్రకారంగా మా స్టేట్ లెవెల్లో కన్సర్న్ హెచ్ఓడీస్ వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారు.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీల్లో బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. భారత్ బ్రిక్స్ అధ్యక్షతలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు 11 సభ్యదేశాల నుంచి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. యువతలో నైపుణ్యాభివృద్ది, ఆవిష్కరణలు, ఔత్సాహికత, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, సంప్రదాయ క్రీడల పరివర్షణపై సమావేశాల్లో చర్చించనున్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, 23వ తేదీన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ, క్రీడా మంత్రుల సమావేశం జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారని అధికారులు తెలిపారు. రహదారుల అభివృద్దితో పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామం మంధని నియోజకవర్గంలో సుమారు 384 కోట్ల రూపాయల విలువైన రహదారి అభివృద్ది పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్బాబుతో కలిసి నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రహదారులు, భవనాల శాఖ పరిధిలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోపావరణలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో 4 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ సేవ కోసం యువతరం రాజకీయాల్లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు

సూచించారు. నిషేధిత జాబితా 22A భూముల సమస్యలను ఫాస్ట్ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पञ्चत्रिंशत् वर्षाणाम् अनन्तरं प्रथमवारं राष्ट्रपतिपदाय निर्वाचने मतदानं भविष्यति। मतदानम् अद्य अपराह्णे द्विवादनादारभ्य सायं पञ्चवादनपर्यन्तं संसद्भवने भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు సద్భావనా దినోత్సవం సందర్భంగా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఈరోజు సద్భావనా దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. ప్రముఖ హాస్యనటులు నిర్మాత శ్రీ బి పద్మనాభం గారి జయంతి, ఇంకా తెలుగు సినిమా నేపథ్య గాయకులు శ్రీ వి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా వారి ఇరువురు జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అనంతరం ఎంతెంత పందెం నాటికి వింటారు. రచన డాక్టర్ రాగతి రమ, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి. ఇంకా పుష్పాంజలి సమాచారవాణి మునగాంశాలు వినవచ్చు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. రచన శ్రీ బి శేఖర్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో కుమారి ప్రీతిరాజు గానం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ బిడిఎస్ శర్మ మృదంగం. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10:00 నషాముక్త్ యువ వికసిత్ భారత్పై ప్రత్యేక పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అతిథి మైభారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్, పరిచయకర్త రావల సాయి గిరీష్. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు. 12:10 మధుమంజరి శీర్షికన కొన్ని చిత్రగీతాలు వినవచ్చు. ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:33 గర్భాశయ కణుతులు, మహిళలకు అవగాహన, పరిష్కారాలు. గైనకాలజిస్ట్ డాక్టర్ రాజాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం జానపద రంజని కార్యక్రమంలో చతురస్ర జాతి త్రిపుట తాళం డప్పు విన్యాసం, నిర్వహణ శ్రీ ఎల్ పాపారావు బృందం. 2:00 రాముని అరణ్యవాసం తప్పెటగుళ్ళు వింటారు, నిర్వహణ శ్రీ మొగడా చందర్రావు బృందం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు మధురమైన చిత్రగీతాలు కొన్ని వింటారు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రాంతీయ వార్తలు. 6:30 సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మున్నగు అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు. కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో గొర్రెలు, మేకలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, ఈ అంశంపై మండపేట రాష్ట్ర పశు శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. 8:00 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 2026 శాసనసభ సమావేశాలపై సమీక్ష విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈరోజు రాత్రి 10:00 వెలుగు నీడలు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 10:30 ఆపాత మధురాలు. 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. నాణ్యత రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. FIH హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. పురుషుల హాకీ జట్టు పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించింది. వార్తలు వివరంగా. కేంద్ర మంత్రివర్గం 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు 1 హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు.
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले 4 प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले 4 प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का 3rd और 4th लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा एक तक ये 4-लेन हाईवे बनाने का टोटल 13,041 करोड़ रुपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షిన్జిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో రక్షణ సంబంధాలు బలోపేతమయ్యేలా చర్చలు జరుపుతారు. సముద్ర భద్రతా సహకారం, మేక్ ఇన్ ఇండియా కింద రక్షణ పరికరాలు, సాంకేతిక భాగస్వామ్యం పెంపొందించడం, రక్షణ భద్రతా సహకారం ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించడం వంటి పలు అంశాలపై చర్చిస్తారు. మన దేశంలో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి నిన్న ముంబైలో వెస్టర్న్ నేవల్ కమాండ్ సందర్శించి చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ అడ్మిరల్ సంజయ్ వత్సయన్లతో చర్చలు జరిపారు. జపాన్ రక్షణ మంత్రి ఈ 2 రోజుల పర్యటన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. భారత్ సింగపూర్ మధ్య 4వ విడత మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరుగుతుంది. ఈ సమావేశంలో మన దేశం తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ పాల్గొంటారు. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజిటలైజేషన్, ఆరోగ్య రంగం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. గత 7 సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ భారత్లో పర్యటించినప్పుడు ఆవిష్కరించిన వ్యూహాత్మక భాగస్వామ్య రోడ్ మ్యాప్ మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశం దోహదపడుతుంది. ఇదిలా ఉంటే సింగపూర్కు చేరుకున్న విదేశాంగ మంత్రి జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. అనంతరం ఇద్దరు కలిసి సింగపూర్లో భారత హైకమిషన్ కొత్త ఛాన్సరీ కాంప్లెక్స్ శంకుస్థాపన చేశారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్ అండ్ బ్రిడ్జ్నెస్ కాన్ఫరెన్స్ 2026 ఉద్దేశించి ప్రసంగిస్తూ సబ్ కాంట్రాక్టింగ్ నిబంధనలు సమీక్షించి నాణ్యత, సమయపాలన బాధ్యత ప్రధాన కాంట్రాక్టర్లపైనే ఉంటుందన్నారు. పనితీరు ఆధారంగానే కాంట్రాక్టర్లు, డీపీఆర్ కన్సల్టెంట్లను అంచనా వేస్తామని చెప్పారు. హిమాలయ ప్రాంతాల్లో సొరంగాలు, వరదల నిర్మాణం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని, ప్రమాద నివారణకు అధునాతన టన్నెల్ బోరింగ్ మిషన్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం 2 నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైన టన్నెల్ టెండర్లు మంత్రిత్వ శాఖ సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు.
2: We need fixed policy for the different type of tunnels, bridges and road projects, which is a permanent policy for technical and financial qualification is very, very important. Other important thing is we are very much interested in the government about financial audit. But now after 12 years of my experience in this ministry, I am coming to conclusion that the performance audit is more important than financial audit. Aaj koi aap contractorship karte do paise kamane chahiye, par quality of construction achhi rahe.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X @ AIR News _HVD ని ఫాలో అవ్వండి.

0: ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2030 నాటికి దేశీయ ఎయిర్ కార్గో పరిమాణాన్ని 3 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం మన దేశ ఎయిర్ కార్గో పరిమాణం సుమారు 3.5 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ కార్గో సెక్యూరిటీ హోల్డ్ ఏరియా కొత్త సెక్టర్లు ప్రారంభించిన ఈ కీలక సంస్కరణతో విమానాశ్రయాల మధ్య కార్గో రవాణా సులభవుతుందని స్పష్టం చేశారు.
1: India is strategically located in such an advantageous place that we are rightly placed to become the cargo hub of the whole world. We have started hub and spoke operations where we are bringing in people from across the country, different airports, doing immigration there, connecting them through Delhi. Now since we have opened up on the air cargo network also, we approximate that 3.5 million metric tons air cargo that we have in the country today. Our target is by 2030 we want to triple it by almost 10 million metric tons.
0: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు 1 నెల 31 తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యాసంస్థ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తిగల యువత అధికార యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఆర్మేనియాలో 2 రోజుల పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో ఆర్మేనియా డిప్యూటీ రక్షణ మంత్రి కరేన్తో, అలాగే జనరల్ స్టాఫ్ చీఫ్ ఎడ్వర్డ్ ఆస్ట్రియన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. శిక్షణ, సైనిక సాంకేతిక సహకారం, రక్షణ పరిశోధన వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రక్షణ కార్యదర్శి ఆర్మేనియా ఇండస్ట్రీ మంత్రి దేవ్యోస్తన్తో సమావేశమయ్యారు. ఉమ్మడి సహకారం, ఆవిష్కరణలు, పరిశోధన రంగాల్లో సహకారం విస్తరించేందుకు ఇరు రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆర్మేనియా రక్షణ మంత్రి సురేన్తో కలిసి ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపుగా 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును 2024 తేదీ వరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా 31వ తేదీ విడుదల కానుంది. క్లెయిమ్లు, అలాగే అభ్యంతరాలు దాఖలు చేసేందుకు 30వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 అక్టోబర్ పూర్తవుతుంది. 4 నవంబర్ తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తామని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాబోయే 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడనున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జీఈతో తలపడతారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్వి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా అమ్స్ టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. మరోవైపు భారత పురుషుల హాకీ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 5-3 తేడాతో విజయం సాధించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఆమోదించిందని కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమితో ద్వైపాక్షిక సమావేశమవుతారు. నాణ్యతతో రాజీ పడకుండా తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని కేంద్ర రోడ్డు

0: తవాన రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లు భారత మహిళల జట్టు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం ఎంతెంత పందెం నాటిక వింటారు. రచన డాక్టర్ రాగతి రమ, నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి మున్నగు అంశాలు ఉంటాయి. కార్యక్రమంలోని అంశాలు వినే ముందు వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
8: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
8: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఈరోజు నేటి మాటలో 3 అంశాలు ఉన్నాయి. ఈరోజు సద్భావన దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు, ఇంకా ప్రముఖ హాస్య నటులు నిర్మాత శ్రీ పద్మనాభం గారి జయంతి, అలాగే తెలుగు సినిమా నేపథ్య గాయకులు శ్రీ వి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారికి గౌరవ సూచకంగా భారతదేశంలో ప్రతి సంవత్సరం August 20 సద్భావన దివస్ను పాటించడం జరుగుతుంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజును ప్రకటించారు. సద్భావన అంటే స్నేహభావం, సోదరభావం, పరస్పర గౌరవం, సామరస్యం అనే అర్థం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఈ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. భారతదేశం అనేక మతాలు, కులాలు, భాషలు, ప్రాంతాలు, సంస్కృతులతో నిండిన వైవిధ్యభరితమైన దేశం. ఈ భిన్నత్వమే మన దేశానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ వైవిధ్యం మధ్య ఐక్యత, పరస్పర గౌరవం, సహనం కొనసాగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం, మతం లేదా కులం ఆధారంగా వివక్ష చూపకపోవడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం సద్భావనకు నిజమైన ప్రతిరూపం. సద్భావన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వివిధ సంస్థల్లో సద్భావన ప్రతిజ్ఞ చేస్తారు. ప్రజలందరూ శాంతి, సామరస్యం, సోదరభావంతో జీవించాలని, దేశ సమగ్రతను కాపాడాలని ప్రతిజ్ఞ చేస్తారు. ఉపన్యాసాలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన వంటి కార్యక్రమాల ద్వారా సద్భావన ప్రాధాన్యాన్ని వివరిస్తారు. నేటి సమాజంలో సామాజిక మాధ్యమాల ద్వారా చిన్న అపార్థాలు కూడా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అందువలన ప్రతి ఒక్కరూ పరస్పర విశ్వాసాన్ని, సంయమనాన్ని, సహనాన్ని కలిగి ఉండాలి. మన మాటలు, చేతలు ఇతరుల మనోభావాలను

గౌరవించేవిగా ఉండాలి. సద్భావన దినోత్సవం ఒక్కరోజు మాత్రమే పాటించే కార్యక్రమంగా కాకుండా మన జీవితాల్లో ప్రతిరోజు ఆచరించాల్సిన విలువలను గుర్తు చేసే రోజుగా మనమంతా గుర్తుపెట్టుకోవాలి. మనమంతా ఒక్కటే, మన దేశం ఒక్కటే అనే భావనతో ముందుకు సాగితేనే శాంతియుతమైన, సమైక్యమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని మనం నిర్మించగలం. ఈరోజు నేటి మాటలో రెండో అంశం, ఈరోజు పద్మనాభం గారి జయంతి. హాస్య నటులు ఆయన. పద్మనాభం గారు 1931 ఆగస్టు 20 తేదీన కడప జిల్లా సింహాద్రిపురం మండల కేంద్రంలో జన్మించారు. తెలుగు సినిమా హాస్య నటులుగా ప్రసిద్ధి చెందిన పద్మనాభం రంగస్థల నటుడిగా, సినీ నిర్మాతగా, దర్శకునిగా పేరు పొందారు. ఆయన పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. తండ్రి బసవరాజు వెంకట శేషయ్య కడప జిల్లా వేంపల్లికి సమీపంలో ఉన్న వీరన్నగట్టుపలే గ్రామానికి కరణంగా ఉండేవారు. ఆయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటి నుంచి సంగీతమన్నా పద్యాలన్నా మహా ఇష్టం. ఆ ఊరి టెంట్ హాల్లో ద్రౌపదీ వస్త్రాపహరణం, వందే మాతరం, సుమంగళి, శోభనావారి, భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవారు ఆయన. ఐదేళ్ల వయసులో చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి ఒక వెండి కప్పును బహుమతిగా పొందారు పద్మనాభం. థియేటర్ మేనేజర్ను మంచి చేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేసేవారు ఆయన. మద్రాసు వెళ్ళి నటి కన్నాంబకు విషయం మొత్తం చెప్పేశారు. తన గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి వారి కంపెనీలో పనికి కుదురుకున్నారు. వాళ్లు తీసిన పాదుకా పట్టాభిషేకం సినిమాలో కోరస్లో పాడే అవకాశం వచ్చింది ఆయనకు. పద్మనాభం మాయలోకం సినిమాలో కోరస్లో పాడడమే కాకుండా ఒక పాత్రలో కూడా నటించారు. ఇది నటుడిగా ఆయనకు తొలి సినిమా. రేలంగి తర్వాత కాలంలో ప్రముఖ హాస్య నటుడిగా నిలిచారు పద్మనాభం గారు. షావుకారు సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ వంటి క్లాసిక్ సినిమాలలో అద్భుతమైన హాస్యాన్ని పండించారు. తర్వాతి కాలంలో భద్ర, చక్రం వంటి సినిమాలలోనూ తాత పాత్రలలో నటించి మెప్పించారు. 1964 సంవత్సరంలో రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న నిర్మించడం జరిగింది. మర్యాద రామన్నతోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968 శ్రీరామ కథ నిర్మించడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా వహించారు పద్మనాభం. 1970 కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డును పొందారు. ఏదో తెలియని మోసం జరిగి తాను తీసిన చిత్రాలపై తనకు హక్కు లేకుండా పోయింది. దీంతో ఆయనకు మతి భ్రమించింది. చికిత్స తీసుకున్నా తేరుకున్నా ఆర్థిక ఇబ్బందులు మాత్రం వెంటాడాయి. చివరి దశలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆయన 2010 ఫిబ్రవరి 20 తేదీన మరణించారు. ఇవి పద్మనాభం గారి జీవిత విశేషాలు కొన్ని.

ఇక నేటి మాటలో మూడో అంశం. ఈరోజు ప్రముఖ గాయకులు వి రామకృష్ణ గారి జయంతి కూడా. ఆయన గురించి కొన్ని వివరాలు సంక్షిప్తంగా తెలుసుకుందాం. ప్రకృతిలో అన్ని మధుర ప్రవాహాలే ఉంటాయి. మేఘాలు వర్షిస్తాయి, పువ్వులు పరిమళిస్తాయి, పక్షుల కిలకిల రావాలు చేస్తాయి. ప్రకృతిలోని ప్రతి జీవి తనదైన అందంతో మనస్సును ఆకట్టుకుంటుంది. కొందరు తమ సౌందర్యాన్ని పంచుతూ ముందుకు వెళ్తారు. ఒక పూలు నిండిన మట్టి కుండ పరిమళాలు వెజ్జదిలినట్టుగా, ఒక లేలేత కొమ్మల వనం చల్లని నీడని ఇచ్చినట్లుగా కొందరు మన జీవితాలను తమ ప్రతిభతో సుసంపన్నం చేస్తారు. అలాంటి మధుర గాన పరిమళాన్ని మనకు పంచిన గాయకులు శ్రీ వి రామకృష్ణ గారు. ఆయన పాట మన జీవితాల్లో ఒక నిరాడంబరమైన సున్నితమైన స్వరాన్ని ఇచ్చి వెళ్ళింది. వి రామకృష్ణ గారు తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నేపథ్య గాయకులు. 1947 ఆగస్టు 20వ తేదీన విజయనగరంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. మహాగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఆదర్శంగా తీసుకొని గాన సాధన చేశారు. గానకోకిల పి సుశీల ఆయనకు పినతల్లి వరుస కావడం కూడా సంగీత

ప్రపంచంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. శాస్త్రీయ సంగీతంలో నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద మెళకువలు నేర్చుకున్నారు ఆయన. బీఎస్సీ చదువు పూర్తి చేసిన తర్వాత సంగీతాన్నే తన జీవిత మార్గంగా ఎంచుకున్నారు రామకృష్ణ. ఆల్ ఇండియా రేడియోలో లలిత సంగీత కార్యక్రమాల్లో పాల్గొంటూ తన గాన ప్రతిభను చాటుకున్నారు. 1972 విచిత్ర బంధం చిత్రంలోని వయసే ఒక పూలతోట పాటతో సినీ గాయకులుగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత అందాల రాముడు, శారద, అల్లూరి సీతారామరాజు, ముత్యాల ముగ్గు, అమరదీపం, భక్త తుకారం, భక్త కన్నప్ప వంటి అనేక చిత్రాలలో ఆయన గాత్రం వినిపించింది. రామకృష్ణ గాత్రంలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉండేది. ఆయన స్వరం సున్నితంగా, స్పష్టంగా భావాన్ని హృదయానికి చేరదీసేలాగా పలికేది. ప్రేమ గీతాలు, విషాద గీతాలు, భక్తి గీతాలు, తాత్విక గీతాలు, ఎలాంటి పాటనైనా తనదైన శైలిలో ఆలపించారు ఆయన. ముఖ్యంగా ముత్యాల ముగ్గు చిత్రంలోని ఏదో ఏదో అన్నది వంటి పాటలు ఆయనకు చిరస్థాయిగా గుర్తింపు తెచ్చాయి. దాదాపు 5,000 పాటలను ఆలపించి తెలుగు సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు రామకృష్ణ. సినీ గీతాలతో పాటు భక్తి గీతాల ద్వారా కూడా ఆయన విశేషమైన ఆదరణ పొందారు. దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన ఆయన గాన ప్రస్థానం తెలుగు సంగీత చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఆయన పాటలు కేవలం వినడానికి మధురంగా ఉండడమే కాదు, భావాలను మనసులోకి తీసుకువెళ్లే శక్తిని కలిగి ఉండేవి. 2015 జూలై 16 రామకృష్ణ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆలపించిన వేలాది పాటలు ఈనాటికి సంగీతాభిమానుల చెవుల్లో మధురంగా మారుమ్రోగుతూనే ఉన్నాయి. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ముత్యాల ముగ్గు చిత్రం నుండి శ్రీ వి రామకృష్ణ పాడిన పాట వింటారు.

0: ఉదయ సమీరాల్లో భాగంగా ఇప్పుడు ఎంతెంత పందెం నాటిక వింటారు. రచన డాక్టర్ రాగతి రమ, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.
1: ఎంతెంత పందెం లఘునాటిక, రచన డాక్టర్ రాగతి రమ, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. వినండి ఎంతెంత పందెం.
2: ఏమిటి?
3: నేను మంచి పందెం కాసి వచ్చానండి.
2: మళ్ళీ నా ప్రాణం మీదకి తెచ్చావు.
3: అదిగో ఆ మాటలు అంటేనే నా కొళ్ళు మండుద్ది. నేను పందెం గెలిస్తే చంకలు ఎగరేసేది మీరేగా.
2: నువ్వు అసలు ఎప్పుడు గెలిచావని?
3: ఎప్పుడు ఎడుపు కొట్టు మొహం మీరును.
2: అనవే, ఎన్ని మాటలైనా అను.
3: ఏం పందెం అని అడగరే.
2: చెప్పు.
3: సుబ్బారావు గారికి పుట్టే పిల్ల నల్లగా ఉంటుందని నేను, కాదు తెల్లగా ఉంటుందని ఎదురింటి కమల. పందెం వేసుకున్నావండి.
2: నీ తెలివి తెల్లారినట్టే ఉంది. సుబ్బారావుది తెల్ల తొక్క, నల్ల పిల్ల పుడుతుందని ఎలా వేసేవే పందెం?
3: మీది మరీ చోద్యం. సుబ్బారావు భార్య పంకజాక్షి నల్లగా ఉంటుందిగా, ఆవిడలాగా పుట్టకూడదని ఏమన్నా రూల్ ఉందా ఏమిటి?
2: ఎంతకీ ఏం పందెం కట్టావు?
3: నేను గెలిస్తే 100 రూపాయలు ఇచ్చుకుంటుంది ఆ కమల.
2: మరి ఓడిపోతే?
3: ఆ ఏముంది, 2 రోజులు మీరు ఆ కమలా వాళ్ళింట్లో కాసింత వంట చేసి పెట్టాలి.
2: ఏమిటి, నేను వాళ్ళింట్లో వంట చేసి పెట్టాలా?
3: సింగినాదం జీలకర్ర అంత తెల్లబోతారు ఏమిటండి, వంటే కదా మన ఇంట్లో చేయడం లేదు.
2: సరేలే.
3: మీది పీతబుర్రండి, నా తెలివితేటలు మీరు గుర్తించడం లేదు. మనం గెలిస్తే 100 రూపాయలు నోటు వస్తుంది, ఓడితే మంది పూచిక పుల్ల కూడా పోదు.
2: పందెం కట్టిన దానివి ఎన్నైనా చెప్తావు.
3: పోదురు బడాయి, నా మాట బదలా అయిపోదు.
2: వచ్చే వచ్చే. ఓ పాపారావు గారా, రండి రండి. ఏమిటి ఇలా వచ్చారు?
4: ఏం లేదయ్యా మహానుభావ, మీ ఆవిడ పందాలి పార్వతి నాతో పందెం కాసింది, పాపం ఓడిపోయిందని చెప్పడానికి వచ్చాను.
3: అసలు నేను ఏం పందెం వేశానండి?
4: ఊరి నిండా పందాలయ్యే. మీకెక్కడ గుర్తుంటుంది, మొగుడిపాట్లు సినిమా 30 రోజులు కూడా ఆడదని శపథం చేసావుగా, అది 30 రోజులు దాటింది.
2: ఓడిపోతే ఏం చేస్తానంది?
4: మీరు?
2: నేను
4: బోడిగుండు చేయించుకుంటారంది మీ ఆవిడే.
2: బోడిగుండా? నేనా?
3: అంతలా ఇదైపోతారేమిటండి, పందెం అంటే పందెమే, ఓడినా గెలిచినా అది ఖచ్చితంగా అమలు చేయాలి.
2: నేనెందుకు చేయించుకోవాలి, నువ్వే చేయించుకో.
3: హొవ్వ ఎంత మాటన్నారు, మీరు బ్రతికుండగా నేను చేయించుకోకూడదండి. మీ భార్యని అలా అవమానిస్తారా? పందెం వేయాలంటే కలేజా ఉండాలండి, ధైర్యం ఉన్నవాడే పందెం కాస్తాడు. గెలుపు ఓటములు సుఖదుఖాల్లాంటివి, అందుకే ఓడినా సరే సంతోషించాలి.
4: పాపం గిరిగారు మదనపడిపోతున్నట్లున్నారు, త్వరలో బోడిగుండు గీయించుకుని నా బాకీ తీర్చేయండి. ఎవరు గీయించుకున్నా సరే.
2: బోడిగుండు చేయించుకోలేని పిరికి వేధం అనుకున్నారా? రేపే చేయించుకుంటాను.
4: భేష్ బాగుందండి, మగాడంటే అలా ఉండాలి. అమ్మా పందాలి పార్వతి, వస్తానమ్మా.
3: అలాగే అన్నయ్య గారు. వచ్చే వచ్చే. కమలా నువ్వా?
5: పార్వతి, సుబ్బారావు గారికి ఆడపిల్ల పుట్టింది, వెళ్ళి పిల్ల తెల్లగా ఉందో నల్లగా ఉందో తేల్చుకుందావరా.
3: పద కమల, పందెం ఎవరు గెలుస్తారో అని నాకు తహదాగా ఉంది. ఏమండి, సుబ్బారావు గారి ఇంటికి వెళ్తున్నాం, కాస్త తలుపు వేసుకోండి.
2: అలాగే అలాగే. భగవంతుడా, ఈ పందెంలో మా ఆవిడ గెలిచేటట్టు చెయ్యి, నీకు కొబ్బరికాయ కొడతాను స్వామి.

0: ఏమండి ఏమండి, పందెంలో
1: పందెం గెలిచావా?
0: పందెం ఓడిపోయానండి.
1: ఓరి దేవుడో,
0: అంత భయం ఎందుకండి? మూతి మీద మీసం ఉన్న మగాడా కాదా మీరు? వెంటనే వెళ్ళి గుండు చేయించుకొని పాపారావు అన్నయ్య గారికి కనపడి అలాగే వెళ్ళి కమలా వాళ్లకు కాస్త వంట చేసి రండి.
1: నాకెందుకు భయం, గుండు గీయించుకుంటానులే.
0: అబ్బా ఎంత మంచివారండి. మరి కమలా వాళ్ళ ఇంట్లో వంట?
1: అది కూడా చేస్తానులే, ఎందుకు చేయను? ఇంకా ఎన్ని పందాలు కట్టేవో, ఇంకా ఎన్ని నా ప్రాణం మీదకి తెచ్చేవో అది కూడా చెప్పు.
0: చాలా పందాలున్నాయండి, ఓడిపోతే అప్పటి మాట కదా. ఇప్పటి నుంచే ఎందుకండి బాధ? పద పదండి లేవండి భోజనానికి.
1: సరేలే. చిచి, పెళ్ళాన్ని లైన్లో పెట్టలేని వాడు అసలు మగాడే కాదు, పందెం పందెం అంటూ ఈ పిచ్చిది పందాలు వేసుకుంటూ పోతోంది. అందరూ సరదా పడుతున్నారు. దీని చేష్టలకి ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి.
2: అత్తయ్య గారు, మామయ్య గారు,
3: రాబోయే గిరి రా, ఇదిగో రాజ్యం, అల్లుడు గారు వచ్చారు.
4: ఏది మా అమ్మాయి, నువ్వు అక్కడవే వచ్చావే, అది కులాసాగా ఉందా?
3: అబ్బాబ్బా, నీ ప్రశ్నతో అల్లుడిని అదరగొట్టేకి కాస్తంత తిమిత పండి.
2: మీ అమ్మాయి బాగానే ఉందండి.
4: అయితే నీకే అయ్యింది, వడ్డంగి పెట్లా బాగానే ఉన్నావుగా. ఏవైనా మాకు ఇమ్మని ఇచ్చిందా?
3: ఏమీ ఇచ్చుండదే, ఇస్తే అలా చేతులు ఊపుకుంటూ ఎందుకు వస్తాడు?
2: కొంచెం నాకు మంచినీళ్ళైనా ఇస్తారా లేదా?
4: దానికేం భాగ్యం, ఆ డైనింగ్ టేబుల్ మీద ఇత్తడి చెంబు ఉంది, దాంట్లో నీళ్ళు టేబుల్ మీద పడకుండా గ్లాసులో పంపుకో, లేకపోతే నేను పందెంలో ఓడిపోతాను. అయ్యో చెప్పేశానే.
2: మీరు పందెం ఓడిపోవడమా? ఎవరితో అత్తయ్య గారు?
4: ఇంకెవరితో? మీ తోకపీకుడు మావయ్య గారితో.
2: దేనికట?
4: దేనిక? అది అది
3: నేను చెప్తాను. మీ అత్తయ్యకి ముడుకులు పట్టేశాయి కదా, అంచేత కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు.
2: అయితే
4: అయితే ఎవరైనా ఏదైనా అడిగితే అది వాళ్ళ చేతే చేయించగలనని నేను, చేయించలేవని మీ మామయ్య పందెం వేసుకున్నాం. నువ్వు మంచినీళ్ళు అడిగావుగా,
2: అవును,
4: నిన్నే తీసుకోమన్నావు. నువ్వు తీసుకుంటే నేను గెలిచినట్లు,
2: లేకపోతే
4: మీ మావయ్యకు నేను చద్దన్నం పెట్టాలి. నేను గెలిస్తే మీ మావయ్య గారు కుళాయి నీళ్లు పట్టి నా తల్లో పేలు తీయాలి.
3: అంచేత అల్లుడు, మరి మీ అత్తయ్యని గెలిపిస్తావో నన్ను గెలిపిస్తావో అంతా నీదయ్యా.
2: ఓరు నాయను, ఇక్కడ కూడా పందాలు గోలే, వస్తా. అల్లుడు అల్లుడు,
5: పార్వతి పార్వతి.
0: వచ్చారా?
5: నేను పందెం వేశా సుబ్బారావుతో.
0: మీరు సుబ్బారావుతో పందెం వేశారా? ఏం పందెం అండి?
5: ముందు ఈరోజు కూర ఏమిటో చెప్పు.
0: బంగాళదుంపల కూర.
5: చేపల కూర చేస్తావని పందెం కాశాను, ఎంత పని చేసావే?
0: ఏమిటండి?
5: నేను ఓడిపోయాను.
0: ఓడిపోతే?
5: నేను రెండో పెళ్లి చేసుకోవాలి.
0: ఏమిటంటున్నారు?
5: రెండో పెళ్లి చేసుకోవాలి, పందెం అంటే పందెమే. నేను పందెంలో ఓడిపోయాను, ఆ ప్రకారంగా రెండో పెళ్లి చేసుకుని తీరాలి.
0: ఓరి దేవుడో, ఈ పాడు పందెం ఎక్కడ దాపురించింది దేవుడో? ఎప్పుడు పందెం అంటే ఎరగని నా మొగుడు పందెం వేశాడు దేవుడో, నేనేమి చేతను దేవుడో.
5: మరి ఆ పాడు పందెలు వేసి నన్ను నిలబడి నీళ్లు తాగనిచ్చావు కాదు కదే?
0: తప్పైపోయిందండి, ఇక ఆ పాడు పందెల జోలికి నేను పోనండి.
5: నువ్వు పందెం వేస్తావా? నన్ను బోడిగుండు చేయించుకోమంటావా? వంట చేయమంటావా?
0: లేదండి, బుద్ధొచ్చింది, ఇక నేను పందేలు వేయరండి.
5: సరేలే, నేను కూడా ఇంక పందేల జోలికి పోను.
0: మరి ఇప్పుడు ఇదో
5: పందేల పార్వతి మామూలు పార్వతి అయిపోయింది కదా, నేను రెండో పెళ్లి జోలికి వెళ్ళనులే, సుబ్బారావుకి నచ్చ చెప్తాను.
0: మీరు నిజంగా మీరెంత మంచివారండి.
6: ఇంతవరకు మీరు ఎంతెంత పందెం లఘునాటిక విన్నారు. రచన డాక్టర్ రాగతి రమ. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీయుతులు ఏవి రామారావు, వేపా తిమ్మయ్య, బిఆర్ కామేశ్వరరావు, శ్రీమతులు టి శ్యామల, సి సుభద్రాదేవి, దేవినేని వరలక్ష్మి. నిర్వహణ శ్రీ కాకరపత్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీ కెవి రావు.
7: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు.

0: మేఘ సందేశం ఈ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800.

0: 0042022233.
1: ఉదయ సమీరాల్లో భాగంగా ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

0: ಧನತ ಧಿಮಿತಾಂ ಧನತ ಝಣುತೈ ಝಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಘಟತಾಂ ಝಣುತ ಧಿಮಿತ ತೈ ಝಣುತ ಧಿಮಿತ ದಧಿಂ ಧನತ ಝಣುತ.
1: స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు.

అన్నమయ్య చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో కుమారి ప్రీతి రాజు గానం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ బీడిఎస్ శర్మ మృదంగం. 10:00 నషా ముక్త్ యువ వికసిత్ భారత్పై ప్రత్యేక పరిచయ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు శ్రీ వెంకట్ ఉజ్వల్ గారు, పరిచయకర్త శ్రీ రావల సాయి గిరీష్. 2:31 జానపద రంజని కార్యక్రమంలో చతురస్ర జాతి, త్రిపుట తాళం, డప్పు విన్యాసం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ ఎంఎల్ పాపారావు బృందం. 2 రాముని అరణ్యవాసం తప్పెటగుళ్ళు, నిర్వహణ శ్రీ మొగుళా చంద్రరావు బృందం. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమృత్ 2.0 పథకం ద్వారా నంద్యాల నగరంలో తాగునీటి మౌలిక వసతుల కోసం గోరకల్ జలాశయం నుండి అభివృద్ది పనులు చేపడుతున్నట్లు తెలిపారు. డబ్ల్యూటీపీ నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టణ ప్రజలకు మెరుగైన నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బనగానపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0 కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచి ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదిగేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కొరటమద్ది గ్రామంలో వీబీజీ రామ్జీ పథకం కింద 1000 ఎకరాల్లో పండ్ల తోటల పెంపక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామాభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వం వీబీజీ రామ్జీ పథకం కింద పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 49,000 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయని, ఈ విస్తీర్ణాన్ని 100,000 హెక్టార్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలోని పొట్టిపాడు గ్రామంలో 575 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెవెన్యూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోందని తెలిపారు. రైతుల భూమికి సంబంధించిన హక్కులు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ అభివృద్దిలో భాగంగా 35 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించామని, అలాగే 2 కోట్ల రూపాయల వ్యయంతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని కేవీఎస్సీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,06,000 మంది రైతులకు 139 కోట్ల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు. నంద్యాల ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట మంత్రి ఎన్ఎండీ ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి కలిసి ప్రారంభించారు. అలాగే ఎయిడ్స్ సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాన్ని కూడా వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లాకు 19 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు కేటాయించగా ప్రస్తుతం 11 వాహనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటిలో 8 వాహనాలను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన 3 వాహనాలను బనగానపల్లె, ఆళ్లగడ్డ, డోన్ ప్రభుత్వ ఆసుపత్రులకు కేటాయించినట్లు చెప్పారు. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్ రైతు బజార్లో బియ్యం విక్రయ కేంద్రాన్ని రాష్ట న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బజార్లో స్టీమ్డ్ బియ్యం కిలో 52 రూపాయలు, ముడి బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. జూన్1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన తూర్పు కోస్తా రైల్వే జోన్కు తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన సందీప్ మాధుర్ రైల్వే డివిజన్లో పర్యటించారు. విశాఖపట్నం నుంచి నంద్యాల వరకు ప్రయాణించిన ఆయన అక్కడి నుంచి గుంటూరు వరకు పర్యటిస్తూ అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న రైల్వే స్టేషన్ల అభివృద్ది పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సందీప్ మాధుర్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ది పనులను వేగవంతం చేసి ప్రయాణికులకు త్వరితగతిన మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న డబ్లింగ్, టన్నెల్ పనులను కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మీరింతవరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన బి శేఖర్. నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో కుమారి ప్రీతిరాజు గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మ. ముందుగా వినండి చాలా కల్లలాడు ఆరభిరాగంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన ఆదితాళం.

0: ఇంతవరకు మీరు కుమారి ప్రీతిరాజు పాడిన గానం విన్నారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస్ శర్మ. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. పాటల పల్లెకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0891 2727244, మరొక ఫోన్ నెంబర్ 0891 2727288. ఈ నెంబర్లకు కాల్ చేయండి, మీకు ఇష్టమైన పాటను వినండి.

0: మంత్రి వకారి వియ్యంకుడు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట విన్నారు కదా. మరి ఈరోజు మన ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం జీ.
0: నమస్తే అండి.
1: శుభోదయం అండి.
0: శుభోదయం చెప్పండి.
1: సూర్యకుమారి. సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక.
0: సూర్యకుమారి
1: పాట వచ్చి అదండి సమరాల రాంబాబులు అండి, పొరిగించి మీనాక్షమ్మని చూశారు. పద్మనాభం గారి జయంతి సందర్భంగా వేసేయండి మేడం.
0: తప్పకుండానండి.
1: శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి.
0: మీకు కూడానండి. మా ఆకాశవాణి తరఫున మీకు శ్రోతలందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు.
1: నమస్తే మేడం. జై శ్రీరామ్.

0: హలో
1: హలో నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: అమ్మా నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలకా సత్యనారాయణ అని బాబాయ్
0: సత్యనారాయణ గారు చెప్పండి.
1: నాకు అమ్మ మువ్వ గోపాలుడు ఈ సినిమాలోని ముత్యాల సమ్మశక్తులు ముగ్గులు వేయంగా అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే బాయ్ అమ్మా.
0: మంచిదండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భరత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: సీతామహాలక్ష్మికి సీతాలు సింగారం అని పాట కావాలి.
0: తప్పకుండానండి, మీరు కొన్ని పాట వస్తుంది వినండి.
1: నమస్తే అండి మేడం.

0: हेलो, पाटल पल्ले की।
1: हेलो।
0: हेलो,
1: आ मैडम गारु,
0: చెప్పండి।
1: మీ కార్యక్రమం చాలా సూపర్ ఉంటున్నాయి, మేము చాలా ఆనందిస్తున్నాం.
0: చాలా సంతోషమండి। మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్తారా?
1: అనకాపల్లి జిల్లా ఎల్మెట్లేరే పెద్దపల్లి నుంచి చేస్తున్నాను. నా పేరు మెర్సా రావణ.
0: ఈరోజు ఏ
1: నాకు
0: సినిమాలో పాట విందాం అనుకుంటున్నారు?
1: పసివాడి ప్రాణం సినిమాలో కాశ్మీర్ లోయలో పాట ఇవ్వాలి మేడం.
0: తప్పకుండానండి రమణ గారు, మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి।
1: థ్యాంక్ యూ.

0: హలో
1: హలో నమస్తే మేడం గారు అండ్ గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, చెప్పండి.
1: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతాను మేడం గారు. ఉదయం మీరు పద్మనాభ గారు జయంతి అని చెప్పారు కదా మేడం గారు,
0: అవునండి,
1: ఆ సందర్భంగా ఇద్దరు మిత్రుల్లో చక్కని చొక్క ఇటు రాదని పాట అయ్యాను మేడం గారు.
0: తప్పకుండా.
1: థ్యాంక్ యూ ఎలాంటి మేడం గారు.

0: హలో,
1: హలో,
0: చెప్పండి.
1: హాయ్ అండి.
0: హాయ్ అమ్మా, చెప్పండి.
1: నేను మా వారు మీ ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటామండి. కొండాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు సిరి.
0: కొండాపూర్ అంటే ఎక్కడండి?
1: హైదరాబాద్ అండి.
0: చెప్పండి సిరి, మీరు ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు ఓ పాప లాలి నుంచి మాటేరా అని చిన్నదాని పాట ప్లే చేయండి. ఇది మా వారికి చాలా ఇష్టమైన పాట అండి.
0: అవునా? మీకోసం, మీ హస్బెండ్ కోసం, శ్రోతలందరి కోసం మీరు కోరిన పాట వస్తుంది, మరి వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో హలో హలో

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్కారం అండి.
1: కాకి అప్పారో చెంగల్రావుపేట తుమ్మలపల్లి వారి వీధి బాలనాగ మధ్యత్వం నుంచి ఇంటిలో నా కోరింది కాదు పాటించి.
0: అలాగేనండి అప్పారావు గారు, మీరు కోరిన పాట వస్తుంది వినండి.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. మేడం గారండి,
0: నమస్తే అండి.
1: ఇక్కడ మీకు మాట్లాడుతున్నానండి, రామకృష్ణని.
0: చెప్పండి రామకృష్ణ గారు.
1: ఎదురెత్తలోనే పాట కావాలండి.
0: ఏ పాట అయినా పర్వాలేదా అండి?
1: ఏ పాట వేసినా పర్లేదు మేడం గారు.
0: ఓకేనండి రామకృష్ణ గారు, మీకు ఎదురీత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినిపిస్తాను.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈ ప్రసారంలో ఉదయం 10:03 మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324085252 ఈ నెంబర్కు కానీ 2324085853 మరొక నెంబర్ 2955092 ఏదో ఒక నెంబర్కు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ప్రాధాన్యత గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: కాంచనగంగా చిత్రంలో పాట వినిపించండి మేడం గారు.
0: తప్పకుండానండి, వినిపిస్తాను. మరి మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో మీ పేరేంటో చెప్పండి.
1: నా పేరు పుల్లన్న మేడం గారు. సనప గ్రామము, అనంతపూర్ జిల్లా మేడం గారు.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే, నమస్తే.

0: మేడం.
1: మరి శ్రోత కోరిన పాట వినే ముందు వాణిజ్య విరామం.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
8: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
7: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
8: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
7: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
8: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
7: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
8: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
7: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: మేడం, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పాప నేపాల్ నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
2: చెప్పండి మధుసూదన్ రెడ్డి గారు.
3: మేడం, కొండవీటి సింహం మేడం. అందులో వచ్చేసి మా ఇంటిలోన మహాలక్ష్మి నీవేనా సాంగ్ ఉంటుంది మేడం.
2: తప్పకుండానండి.
3: ఓకే, ధన్యవాదాలు మేడం.
2: కొండవీటి సింహం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట మీకోసం వినండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి.
3: నా పేరు బచ్చిలి రవికుమార్ మేడం.
2: చెప్పండి రవికుమార్.
3: శ్రీకాకుళం జిల్లా వజ్రపుత్తూరు నుంచి మాట్లాడుతున్నాం మేడం. మాకు జగదేక వీరుడు అతిలోక తొందరి చిత్రం నుంచి
2: రవికుమార్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:03 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852 23240852 29552 ఈ నంబర్లకు కాల్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి బీజీఎల్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశంపై మరికొద్ది క్షణాల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పల గారు పాల్గొని శ్రోతలు అడిగే సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియచేస్తారు. కావున ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324-0852, 2324-0853, 2955-0923. ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీమతి నీలిమా కోడి గారు.
1: శ్రోతలకు నమస్కారం. మన రోజువారీ జీవితంలో వంటగది నుంచి పరిశ్రమల వరకు ఇంధనం ఎంతో కీలకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యవంతమైన, నిరంతరాయమైన, పరిశుభ్రమైన ఇంధన పరిష్కారాల అవసరం రోజురోజుకు పెరిగిపోతుంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, సిలిండర్లను నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పైప్లైన్ ద్వారా నేరుగా ఇంటికే గ్యాస్ వస్తే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఒకే ఇంధనంతో సాధ్యమా? అంటే అవునని అంటున్నారు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు. ఎస్, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా వినియోగదారులకు సౌకర్యంతో పాటు సమయాన్ని కూడా ఆదా చేస్తుందని, పిఎన్జీ వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణ కూడా పెంపొందించవచ్చని ఓమేశ్వర్ కప్పాల గారు అంటున్నారు. మరి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జీ అంటే ఏంటి? పిఎన్జీకి ఎల్పిజీకి మధ్య తేడా ఏంటి? గృహ అవసరాలతో పాటు హోటళ్లు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి మీరు నేరుగా ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే సార్.
2: నమస్తే మేడం.
1: ఓమేశ్వర్ గారు, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరాలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క పాత్ర ఏంటండి?
2: మంచి ప్రశ్న అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ అండ్ హెచ్పిసిఎల్ యొక్క జాయింట్ వెంచర్. గేల్ ఇండియా లిమిటెడ్ హెచ్పిసిఎల్ రెండు మహారత్న కంపెనీలండి. ఈ రెండిటి జాయింట్ వెంచర్తోనే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏర్పడిన ప్రత్యేక సంస్థ అండి.
1: ఒక కాలర్ లైన్లో ఉన్నాను. హలో.
3: హలో,
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రామకృష్ణ అండి, నేను హైదరాబాద్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: ఎస్, మాట్లాడండి సార్.
3: నాకు కాకినాడలో హౌస్కి 5 ఇయర్స్ బ్యాక్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజు దాకా నాకు ఒక్కరోజు బిల్లు రాలా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్ లో బోల్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, బోల్డ్ మంది కావాలని అడుగుతారు. మా అపార్ట్మెంటే ఉంది, నేను నిజాంపేటలో ఉంటాను. మా అపార్ట్మెంట్ కి పైపుడ్ గ్యాస్ కావాలి, ఎవరిని అడగాలో తెలియదు, ఏంటో తెలియదు. అసలు అంటే గ్యాస్ కంపెనీది నాకు కాకినాడలోనే ఉంది, 5 ఏళ్ల క్రితం ఇచ్చింది.

0: దానికి ఇంతవరకు బిల్ ఇవ్వట్లా. నేను ఫోన్ చేస్తే ఇంకా బిల్ రాలేదండి, వస్తుంది మీకు అంటారు. మరి పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఇలా ఉంటే ఎలా సార్?
1: రామకృష్ణ గారు, మీరు 8106977495, హలో
0: హలో,
1: మీకు ఒక నంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి, 8106977495. దానికి కాల్ చేయండి, కాల్ చేయండి, లేదు అంటే 04223234701, ఇది హెడ్ ఆఫీస్ నెంబర్ అండి. మీరు కాల్ చేస్తే మీకు తక్షణము మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందండి.
2: హలో హలో హలో రామకృష్ణ గారు, మీకు కేవైసీ వెరిఫికేషన్ కానీ ఏదైనా ఇబ్బంది ఉండి బిల్ జనరేట్ కాకపోవచ్చండి, ఈ కాంటాక్ట్ ఇంతకుముందు చెప్పిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మీకు జనరేట్ అవుతుందండి. 8106977495 లేదా ఇంకో నెంబర్ కూడా ఉందండి, 04023234701. మీ బిల్ జనరేషన్ ఇష్యూస్ తప్పకుండా సాల్వ్ అవుతాయండి. అలాగే మీరు అడిగిన ఇంకో ప్రశ్నకి ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయన్నారు కదండి, దానికి కూడాను మీరు ఈ నంబర్లకు, నేను ఇప్పుడు చెప్పిన నంబర్లకు 8106977495 కానీ 04023234701 కానీ కాంటాక్ట్ చేసినట్లయితే మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ గురించి కానీ మీకు అన్ని వివరాలు చెప్తారు, తర్వాత కనెక్షన్ ఎలా తీసుకోవాలో ఏంటి అనే దాని గురించి కూడా మీకు వివరంగా చెప్తారండి మా మార్కెటింగ్ విభాగం వారు.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: నమస్తే మేడం గారు.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మాది తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దుపర గ్రామం అండి మాది.
1: మాట్లాడండి.
3: అంటే మా పల్లెటూరులకి ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారండి పైపుల న్యాచురల్ గ్యాస్ అండి?
2: పల్లెటూర్లకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రతి ఇంటికి సరఫరా పైపు న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారండి. కాకపోతే పల్లెటూరికి రావడానికి కొంత సమయం పడుతుందండి, అది వచ్చిన తర్వాత కాస్త ఊపుకతో ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి ఇవ్వాలనే లక్ష్యంతోనైతే అన్ని ప్రభుత్వాలు ఉన్నాయండి, సంస్థలు ఉన్నాయండి.
3: థ్యాంక్ యూ సార్.
1: హలో హలో సార్, అసలు పిఎన్జి అంటే ఏంటి సార్? పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి? మనము అందరు అనుకుంటున్నారు, అసలు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటి, అసలు ఎలా ఇస్తారు ఇది అని మాట్లాడుకుంటున్నారు, పిఎన్జి అంటే ఏంటి?
2: మేడం, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటే న్యాచురల్ గ్యాస్ సప్లై అనేది పైప్ లైన్ ద్వారా సప్లై చేయడాన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఎలాగైతే మనము నిత్యం గృహ అవసరాలకి వాటర్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, ఎలా ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ద్వారా వస్తుంది, వాటర్ ట్యాప్స్ ద్వారా వస్తాయి, అలాగే న్యాచురల్ గ్యాస్ని కూడాను మనము పైప్ లైన్ ద్వారా సప్లై చేస్తామండి. దీన్ని పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. ఈ పైపుడ్ న్యాచురల్ గ్యాస్లో మ్యాక్సిమం మనకు మీథేన్ కంటెంట్ ఉంటుందండి.
1: ఓకే,
2: అందుకే ఇది చాలా సురక్షితమైనది, చాలా ఎల్పిజితో పోల్చుకుంటే చాలా మంచిది కూడానండి.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: సార్, నా పేరు నూకెళ్ళ కొండబాబు, గొల్లపాలెం అండి. నేను కాకినాడ పక్కన కాయలింగ్ వర్క్ చేస్తుంటాను సార్.
2: చెప్పండి సార్.
4: అయితే నాకు చిన్న డౌట్ అండి, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ లో భూమిలోంచి ఇస్తుంటారు కదా?
2: అవునండి.
4: అయితే భూమిలోంచి ఇస్తున్నప్పుడు గ్యాస్ అన్నది ముందు ముందు తగ్గేటప్పుడు ఏమైనా బ్లో అవుట్ అవుతుందని, లేకపోతే గ్యాస్ అగ్ని ప్రమాదం జరుగుతుందేమో అని నాకు డౌట్ వలన నేను ఇప్పుడు దాకా ఏంచుకోలేదండి.
2: అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి, ఎందుకంటే ఇప్పుడు మేము సరఫరా చేసేది పైప్ లైన్ల సరఫరా చేస్తాము, తర్వాత పైప్ లైన్ ద్వారా వచ్చే గ్యాస్ చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుందండి, చాలా తక్కువ ప్రెషర్లో ఉంటుంది కాబట్టి మీకు మీరు ఏదైతే బ్లోట్ అని అన్నారో అట్లాంటి సమస్యలు రావడానికి ఎలాంటి ఆస్కారం లేదండి. మీరు సురక్షితంగా నిశ్చింతగా మీకు ఎలాంటి సందేహం అవసరం లేదండి, మీరు నిశ్చింతగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చండి. మనకు ఉండే ఈ లైన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, తర్వాత దీనికి ప్రతి మధ్య మధ్యలో వాల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదైనా డ్యామేజ్ అయినా కూడాను ఇమీడియట్గా వాల్స్ కట్ చేయడం కూడా అయిపోతుంది, తర్వాత దీంట్లో ప్రెజర్ తక్కువ ఉండడం మూలాన ఎలాంటి ఇబ్బంది కలగడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. సో మీరు నిశ్చింతగా నిర్భయంగా మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, కనెక్షన్ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయండి దీంతో.
1: ధన్యవాదాలండి మీకు కూడా. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో
5: హలో.

0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సత్య శ్రీనివాస్ అండి, నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్, నాకు పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ వేయించుకున్నాను. నేను వేయించుకున్నప్పుడు యూనిట్ రోజు వచ్చి రేట్ వచ్చి 25 రూపీస్ అండి. హలో,
2: చెప్పండి.
1: ఇప్పుడు రేట్ వచ్చి మోర్ దాన్ 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
2: చెప్పండి.
1: ఇది గ్యాస్ సిలిండర్ కన్నా చాలా ఎక్కువ రేట్ అవుతుందండి. ఏ విధంగా ఇది బెనిఫిట్ అవుతుంది కస్టమర్కి? ఇది లాసే అవుతుందండి. గ్యాస్ సిలిండర్ రేటు డబుల్ అవ్వలేదు, కానీ పైపు రేట్కి మాత్రం డబుల్ అయిపోయింది. ఈ 6 ఇయర్స్లో మోర్ దాన్ డబుల్ అయిపోయింది.
2: హలో హలో, చెప్పండి సార్. హలో,
0: కాల్ కట్ అయింది. హలో, మీరు ఆన్సర్ చేస్తారు.
3: నమస్కారం
2: సార్.
3: హలో
0: హలో
3: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది.
3: నా పేరు దేశబోయిన రవి, మాది గోన్గోపుల.
0: చెప్పండి
3: మేడం, ఇప్పుడు కనెక్షన్ అంటే తెలంగాణలో కూడా ఇస్తారా
2: మేడం? సార్, మీకు కనెక్షన్ తెలంగాణలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, యావత్ భారతదేశంలో కూడా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందండి. మీకు ఎక్కడైనా దొరుకుతుంది.
3: ఎప్పటి నుంచి ఇస్తారు సార్?
2: మీకు మీ ఏరియాలో ఉన్న నెట్వర్క్ వాళ్ళని బట్టి, మీ ఏరియాకి ఎప్పుడు వస్తుందని దాన్ని బట్టి నిర్ధారణ అవుతుందండి. గ్యాస్ కనెక్షన్ వాళ్ళు ఇక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేసే వాళ్ళు కూడా ఉంటారండి. వేరియస్ మీరు ఎక్కడి నుంచి
3: మాట్లాడుతున్నారు?
2: మీరు నిజామాబాద్ జిల్లా అండి. నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి MNGL అనే కంపెనీ ఉందండి. అక్కడ మీ సమీపంలో ఉన్న MNGL కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారండి. మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మనము హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, తర్వాత విజయవాడ, కాకినాడ వరకు మాత్రమే పరిమితం అండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారండి. మీరు నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి నిజామాబాద్లో MNGL కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళను సంప్రదిస్తే మీకు గ్యాస్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏంటి అనేది దాని పూర్తి వివరాలు చెప్తారండి. ఏమండి
3: ఎక్కడ సార్ అది నిజామాబాద్లో? ఒకసారి ఫోన్ నెంబరు లేదా?
0: హలో మేడం, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్కారం మేడం, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నుంచి మాట్లాడుతున్నా మేడం. అయితే మేడం, ఇప్పుడు మీరు హైదరాబాద్కే పరిమితం అవుతుందా? చేర్యాల ఇప్పుడు మండల కేంద్రాలు ఉంటాయి కదా మేడం, చేర్యాల, సిద్దిపేట, ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయి కదా మేడం, అక్కడ కూడా మేము తీసుకునే అవకాశాలు ఉంటాయా మేడం?
2: సార్, మీరు అడుగుతున్నట్లుగా ప్రతి చోటకి, ప్రతి ఇంటికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ప్రతి జిల్లాకి ఒక కంపెనీని ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మేము ఇప్పుడు మాట్లాడుతున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మాత్రం పరిమితమైంది. అలాగే మీరు చెప్తుంది సిద్దిపేట చేర్యాలు అన్నారు కదా, అక్కడ వేరే కంపెనీ వాళ్ళకి ఇచ్చారండి. బహుశా టోరెంట్ గ్యాస్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు చెప్తారండి.
4: కొంచెం మాకు సిటీ పెట్టండి. ఇప్పుడు అన్ని జనరల్ కనెక్షన్ కూడా ఒకసారి రేడియోలో అవకాశం ఇవ్వండి సార్ దయచేసి.
2: అది కూడా ఇస్తామండి మేము.
4: ధన్యవాదాలు సార్.
2: థ్యాంక్ యూ.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హలో, శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
5: కావలడల గ్రామం నుంచి అహో మేడం వెంకటేశ్వర్లు.
0: మాట్లాడండి, చెప్పండి.
5: శ్రోతలకు ముఖ్యంగా మీకు నమస్కారములు.
0: నమస్తే అండి.
5: మాది నెల్లూరు జిల్లా మేడం.
0: చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి అడగండి.
5: ఈ గ్యాస్ బుక్ చేసిన వారానికి అనేది కదా,
0: మీరు ఎల్పిజి గురించి మాట్లాడుతున్నారా, పిఎన్జి గురించి మాట్లాడుతున్నారా? మీరు ఏ గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు? ఇది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి అండి. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఏమన్నా సందేహాలు ఉన్నాయా?
5: చూడండి మేడం,
0: మీరు వింటున్నారు పైపుడ్ న్యాచురల్ గ్యాస్. మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కి కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి జనరల్ మేనేజర్ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు.

0: సార్ ఇప్పుడు ఎల్పిజికి అలాగే పిఎన్జికి ఒక కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సత్యశ్రీనివాస్ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే కాల్ చేశాను, మధ్యలో కట్ అయిపోయింది.
2: చెప్పండి.
1: ప్రైస్ గురించి అడిగానండి, స్టార్టింగ్ నేను
0: చెప్తారు
1: 25 రూపీస్ యూనిట్ రేట్ ఉండేది, ఇప్పుడు మోర్ దాన్ 50 రూపీస్ అయిపోయింది, 53 రూపీస్ 54 రూపీస్ చార్జ్ చేస్తున్నారు.
2: సార్ మీరు అన్నట్లుగా మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు స్టార్టింగ్ తీసుకున్నది 6-7 సంవత్సరాల క్రితం తీసుకుని ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి కదండి, దానికి అనుకూలంగానే కాలక్రమేణా రేట్లు కూడా పెరగడం జరిగిందండి. అందుకే మీరు తీసుకున్నప్పుడు 25 రూపాయలు ఉండొచ్చు, ఇప్పుడు దరిదాపుగా 50 రూపాయలలో ఉండొచ్చు. అంటే ప్రతిదీ ఈ గ్యాస్ అనేది, గ్యాస్ ధరలు అనేది ఇంటర్నేషనల్ మార్కెట్తో ఉంటాయండి. మీరు అలా కాకుండా గ్యాస్ ఎల్పిజితో పోల్చుకుంటే ఆల్వేస్ తక్కువగానే ఉంటుందండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి,
3: నేను జైరాబాద్ నుంచి మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్.
0: చెప్పండి.
3: ఈ పైపుడ్ గ్యాస్ వల్ల జరిగే లాభాలు నష్టాలు, దాంతో పాటు అది తీసుకుంటే మనం ఏ రకమైన చర్యలు ముందస్తుగా ఉండాలి? ఇంకోటి, జైరాబాద్కు ఏమైనా అవకాశాలు ఉన్నాయా వచ్చేది చెప్పండి, నేను రేడియోలో వింటాను.
2: సార్ థ్యాంక్ యూ. మీరు అడుగుతున్నట్లుగా జహీరాబాద్కి మేము భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాల వరకే పరిమితం అండి. జహీరాబాద్కు వేరే కంపెనీ వాళ్లకు ఆథరైజేషన్ ఇచ్చారు. ఆ ఆథరైజేషన్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎలా సప్లై చేయాలి, ఎలా ఏంటని చెప్పి వివరిస్తారండి. మీరు అడిగిన ఇంకో ప్రశ్నకు సమాధానం ఏంటంటే, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇది మిగతా ఇంధన వనరులతో పోల్చుకుంటే, ఎల్పిజితో పోల్చుకుంటే చాలా తక్కువ ధరకు ఎకనామికల్గా కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, సౌకర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు నిశ్చింతగా నిర్భయంగా ఎల్పిజికి బదులుగా పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ను తీసుకోవచ్చును.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రాజు అండి, నిజామాబాద్ మాట్లాడుతున్నా.
0: చెప్పండి రాజు గారు.
2: హలో
0: చెప్పండి, వింటున్నారు సార్.
2: చెప్పండి సార్. రాజు గారు చెప్పండి, వినబడుతుంది
0: సార్. ఇప్పుడు ఒక శ్రోత కూడా ఒక క్వశ్చన్ అడిగారు, పిఎన్జి వల్ల లాభాలు ఏంటండి, అసలు ఎల్పిజికి పిఎన్జికి మధ్య తేడా ఏంటుంటుంది, అంటే ఎల్పిజితో పోలిస్తే పిఎన్జిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?
2: హలో, మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎల్పిజి అనేది మనకు హెవియర్ ఫ్యూయల్ అంటారండి. హెవియర్ ఫ్యూయల్ అంటే ఇది ఎయిర్ కంటే హెవీగా ఉండడం మూలాన గ్రౌండ్ లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మన న్యాచురల్ గ్యాస్ అంటే ఎయిర్ కంటే తేలికైంది కాబట్టి ఈ కింద సెటిల్ అవ్వడం అనేది ఉండదు. సో దాని మూలాన ఏంటంటే ఇది చాలా సేఫ్ అయింది, సురక్షితమైనది. అలాగే ఇది మనకు పైప్ లైన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి ఎల్లవేళలా మనకు 24/7 అవైలబుల్గా ఉంటుంది. అదే ఎల్పిజి అనుకోండి, మీకు ఎల్పిజి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా చాలా తేడాలు ఉన్నాయండి. సో పిఎన్జి గ్యాస్ అనేది ఎల్లవేళలా సురక్షితమైన స్వచ్ఛమైన ఇంధనంగా వాడుకోవచ్చండి.
0: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
2: చెప్పండి సార్. హైదరాబాద్ నంబర్లు అండి, 8106-977-495, 040-23-23-4701. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళ నంబర్స్ అండి. మీరు ఏ విషయానికైనా, మీకు కొత్త కనెక్షన్ల కోసమైనా కానీ, మీ గ్రివెన్సెస్ ఏమైనా ఉన్నా, కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఈ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కస్టమర్ కేర్ సపోర్ట్. ఏమండి, 20 మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి, 040-23-23-4701.
4: Yes, sir.

0: ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వారి కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్ అండి. మీరు ఉదయం 9:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఏ సమయంలోనైనా కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చండి. హలో
1: సార్, ఇప్పుడు
2: నమస్తే అండి.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: గౌరవనీయులైన కపాల్ సార్ గారికి, నీలిమ గారికి నమస్తే. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నారమ్మా. శుభోదయం ఇరువురికి కూడా ముందుగా.
1: శుభోదయం త్రిమూర్తులు గుప్త గారు.
2: చాలా మీతో మాట్లాడి మంచి టాపిక్ ఇచ్చారు. అయితే ఈ యొక్క ఇప్పుడే మీరు అడిగేటున్నారు, నేను కాల్ ట్రై చేయడం వల్ల సరిగ్గా వెళ్ళలేకపోయాను. ఇప్పుడు పైప్ లైన్ గ్యాస్ కిని నేచురల్ పైప్ లైన్ గ్యాస్ కిని నెక్స్ట్ ఎల్పిజికి తేడా ఒకటి చెప్పే ఉంటాను, నేను రికార్డ్ చేసుకున్నాను, వింటాను. నాకు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎల్పిజి గ్యాస్ రేట్లు అయ్యి అందరికీ తెలుసు, ఈ పైప్ లైన్ గ్యాస్ రేట్లు అయ్యి ఎలా ఉంటాయో తెలియదు. దాని పక్క దాని వైపు దాని ప్రక్కన మొగ్గు చూపాలంటే దాని విశిష్టాలతో పాటు దాని రేట్లు అయ్యి ఎలా ఉంటాయో కూడా సామాన్య ప్రజానికి తెలియపరుస్తూ ఉంటే బాగుంటుంది. అది ఎవరిని అప్రోచ్ అవ్వాలో కొంతమంది తెలియదు. అలాంటిది ఇలాంటి వేదికల్లో మీలాంటి వారు తెలియపరిస్తే మరింత మంది ప్రకృతిని పరిరక్షించే నేచురల్ గ్యాస్ కాబట్టి ఈ యొక్క పైప్ లైన్ నేచురల్ గ్యాస్ తరపున ఆ వైపు వస్తారన్నది నా అభిప్రాయంతో పాటు చాలా రోజులు పెట్టి అనుకుంటున్నారు. ఇటుకాసి మాకు మాత్రం ఇంకా ఏ విధమైన ఉత్తర్వులు జారీ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు మా చుట్టుపక్కల ఎవరికి కూడా ఇది అలా ఇంకా చేకూరలేదు. ఇలాంటి విషయాలకు సమాధానాలు ఇవ్వండి మీరు, నేను రేడియోలో పెట్టాను. ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు.
0: త్రిమూర్తులు గుప్తా గారు, మీరు మా కాకినాడ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆఫీస్ను సంప్రదించవలసిన నంబర్లండి. 0884233326. ఈ నంబరుకు సంప్రదించినట్లయితే మా భాగ్యనగర్ కాకినాడ వాళ్ళు మీకు కావలసిన సమాచారం మొత్తం ఇస్తారండి. ఇది మేము ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఇది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది గేల్ ఇండియా లిమిటెడ్ HPCL మహారత్న కంపెనీల భాగస్వామ్య కంపెనీ, జాయింట్ వెంచర్ కంపెనీ. కాబట్టి మీకు రేట్లు తెలియకపోవడము చెప్పడం లేదనే అపోహలకు ఎలాంటి తావు లేదండి. మీరు ఈ ఫోన్ నంబర్ను సంప్రదించినట్లయితే మీకు రేట్లు కూడా ఉంటుంది. అలాగే మా వెబ్సైట్లో కూడాను ఇప్పుడు గ్యాస్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనేది క్లియర్గా దాంట్లో పొందుపరిచామండి. మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకోవచ్చు, మా కాకినాడ ఆఫీస్ వాళ్ళని సంప్రదించి కూడాను రేట్స్ చూసుకోవచ్చు అండి. మీరు అడిగినట్లుగా ఇది రేటుకు సంబంధించిన విషయం. ఇంకో విషయము మీరు అడిగారు, పైప్డ్ నేచురల్ గ్యాస్ ద్వారా మీరు ఎలా లాభాలు ఉంటాయని చెప్పేసి. పైప్డ్ నేచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, తర్వాత స్వచ్ఛమైనది, తర్వాత అందుబాటులో ఉండే రేట్లలో కూడా ఉంటుంది. సురక్షితమైనది ఎలాగంటున్నానంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, ఎల్పిజి అనేది హెవియర్ ఫ్యూయల్ కాబట్టి అది మనకు ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లీక్ అయిన పక్షంలో మనకు భూమి మీదనే సెటిల్ అయి ఉంటుంది. దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే మన నేచురల్ గ్యాస్ అనుకోండి, ఇది గాలి కంటే తేలికైంది కాబట్టి పైనుంచి పైకే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎల్పిజితో పోల్చుకుంటే చాలా సురక్షితమైనది.
1: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు శ్రీ సతీష్ కుమార్ అండి, ఫ్రమ్ అల్వాల్ అండి, సికింద్రాబాద్ అల్వాల్.
1: మీ క్వశ్చన్ అడగండి సతీష్ కుమార్ గారు.
3: మేడం, అది మా కాలనీలో ఒక 3-4 ఇయర్స్ కింద పైప్ లైన్ వేసారు భారత్ పెట్రోలియం వారు. వేసిన తర్వాత సిసి రోడ్ను డ్రైనేజ్ పైప్ వేసిన తర్వాత అది డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళా వాళ్ళ కంపెనీ వాళ్ళకు 2-3 సార్లు కంప్లైంట్ చేశాము, కానీ మళ్ళీ వాళ్ళు మళ్ళా వాళ్ళ పైప్ లైన్ వేయలేదు, ఏం లేదు మేడం. ఇప్పటి వరకు స్టిల్ పెండింగ్ అయితే అయ్యప్పనర్ కాలనీ అల్వాల్.
1: పైప్డ్ నేచురల్ గ్యాస్ దండి వేసింది పైప్ లైన్?
3: అవునండి అవునండి అవునండి. వేసి వాళ్ళు ఎవ్రీ ఫర్లాంగ్ కు భారత్ గ్యాస్ ఒక స్టోన్ వేస్తారు, దాని మీద పైప్ లైన్ అని రాస్తారు. అది యెల్లో కలర్ ఉంటది పైప్ లైన్, గ్యాస్ లైన్.
1: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళతో జరుగుతుంది. మీ కంప్లైంట్ ని కన్సర్న్ ఆఫీసర్స్ కి ఓమేశ్వర్ కప్పాల గారు తెలియజేస్తారండి. ధన్యవాదాలండి. హలో
4: మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు సామమూర్తి అండి, నేరడ్మెట్ కాకతీయ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మాకు ఇక్కడ పైప్ లైన్ ద్వారా గ్యాస్ తీసుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ ఏంటి అది తెలియజేస్తారని.
0: సాంబమూర్తి గారు మంచి ప్రశ్న వేశారండి. మీకు పైప్డ్ నేచురల్ గ్యాస్ కావాలంటే ఇంతకుముందు తెలియపరిచినట్లుగా మా కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి. 8106977

0: 4495 లేదా
1: రిపీట్ సార్
0: 8181 069 77 495
1: 495
0: లేదంటే ఇంకో నంబర్ కూడా నోట్ చేసుకోండి 040 040 2323 2323 4701 మీరు ఈ నంబర్కు కాంటాక్ట్ చేస్తే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడికి తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్ని చెప్తారండి. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఎప్పుడు వస్తుంది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తారండి. అది
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో
3: హలో మేడం
2: చెప్పండి అమ్మా. ఇది ఎల్పిజి గురించి కాదమ్మా, పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి ఫోన్ ఇన్ కార్యక్రమం అవుతుంది. మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ గురించి మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ పిఎన్జి ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు పాల్గొన్న శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 040 యాడ్ చేసి 2324 0852 2324 0853 2955 09 నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు. ఓమేశ్వర్ గారు, ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ప్రాంతాల్లో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సేవలు ఉన్నాయి సార్ ప్రజెంట్?
0: భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది తెలంగాణలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉన్నాయండి. అలాగే ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నట్లయితే మనకు విజయవాడ పరిసర ప్రాంతాలు మరియు కాకినాడ పరిసర ప్రాంతాలు, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో మన గ్యాస్ సప్లైలు చేస్తున్నామండి. సో హైదరాబాదు ప్రజలు కానీ, కాకినాడ ప్రజలు కానీ, విజయవాడ ప్రజలు కానీ మనం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ద్వారా గ్యాస్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: హలో సతీష్ మేడం, మాది కొత్తపల్లి మేడం.
2: ఓకే,
4: కొన్ని సిటీలలో కొత్తపల్లి ఖమ్మం జిల్లాకి ఏమైనా వస్తుంది మేడం పైప్ గ్యాస్?
0: సార్, మీరు అడుగుతున్నట్లుగా ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు పరిసర ప్రాంతాలకి, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కాకినాడ పట్టణాలకు మాత్రం పరిమితం అండి. మీరు అడుగుతున్నట్లుగా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వేరే కంపెనీ వాళ్ళు వస్తారండి.
4: సార్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు సిఎన్జి లెక్క ఇప్పుడు పైపుడ్ గ్యాస్ ఇలాంటివి ఎందుకంటే విస్తృతంగా చేస్తే ఇప్పుడు మనకు సిలిండర్లు మోసుకునే బాధ కూడా తప్పిద్ది కదా సార్?
0: చాలా చాలా మీరు కరెక్ట్గా చెప్పారండి. కాకపోతే మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది హైదరాబాదు, విజయవాడ, కాకినాడ పట్టణాలకు మాత్రమే పరిమితం అండి. మీదకు వేరే వాళ్ళు వస్తారండి, వేరే కంపెనీ వాళ్ళు ఉన్నారండి.
4: అయితే ఇప్పుడు మాకు ఇదివరకు అంటే మాది గ్రామీణ ప్రాంతమే, మాకు వాళ్ళప్పుడు బయోగ్యాస్, ఇది గోబర్ గ్యాస్.
0: హలో
4: హలో
0: చెప్పండి.
4: పల్లె ప్రాంతాలలో మళ్ళీ ఆ పథకం వస్తే బాగుంటుంది
0: సార్? సార్ అది మీరు అనేది కరెక్టే కానండి, అది మా పరిధిలో లేని ప్రశ్న అండి అది. థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ సతీష్ గారు. సార్ ఇప్పుడు వంట గ్యాస్ ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంత ఆదా అవుతుంది సార్? అంటే ఇప్పుడు ఎల్పిజితో పోలిస్తే, ఇందాక ఒక లిజనర్ కూడా అడిగారు, సో ఖర్చు విషయంలో పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎంతవరకు మనం ఆదా చేసుకోవచ్చు?
0: మనము ఎల్పిజితో పోల్చుకున్నట్లయితే అండి మనకు దరిదాపుగా 20% సేవ్ అవుతుందండి. ఆ తర్వాత మీరు ఈ కమర్షియల్ కనెక్షన్స్ తీసుకున్నట్లయితే హోటల్స్ కానీ, చిన్న స్టార్ హోటల్స్ కానీ, బిగ్ రెస్టారెంట్స్ కానీ, వీటికి మాత్రం మనకు కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు మనకు ఆదా అవ్వడానికి అవకాశం ఉందండి. ఎల్పిజితో పోల్చుకుంటే, కమర్షియల్ ఎల్పిజితో పోల్చుకుంటే 40% వరకు, అదే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అయ్యే అవకాశాలు ఉన్నాయండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: మేము మేడ్చల్ మల్కాజ్గి డిస్ట్రిక్ట్ అల్వాల్కి వెళ్ళి మాట్లాడుతున్నామండి.
2: ఓకే చెప్పండి మీ క్వశ్చన్.
0: చెప్పండి.
5: మా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మా కాలనీలో పైప్ లైన్ లేదండి, పైప్ లైన్కు ఎవరిని అప్రోచ్ కావాలండి?
0: సార్ మీరు పైప్ లైన్ కావాలనుకుంటే, మీకు కనెక్షన్ కావాలనుకుంటే మా

0: కస్టమర్ కేర్ సపోర్ట్ నంబర్కి కాంటాక్ట్ చేయండి. నంబర్ ఒకసారి చెప్తున్నాను రాసుకోండి, 81069
1: 81069 77 77 495 495.
0: ఇంకొక నంబర్ కూడా ఉంది చూసుకోండి, 040 హలో
1: 02323 4701 01. ఎక్కడండి ఇది ఆఫీస్?
0: ఇది మా ఆఫీస్ వచ్చేసి బషీర్బాగ్లో ఉంటుందండి.
1: ఓకే,
0: మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసి, ఈ నెంబర్లకు కాల్ చేసి మీకు కనెక్షన్ కావాలి, మీ ఏరియా అవి చెప్తాను, మా కస్టమర్ కేర్ సపోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. మీరు కనెక్షన్ ఎలా తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అనే వివరాలని పూర్తిగా మీకు వివరిస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నేను శ్రీనివాస్, ఆనందార్ కాలనీ నుంచి మాట్లాడుతున్నాను.
2: చెప్పండి శ్రీనివాస్ గారు.
3: మేడం సార్, అది ఇప్పుడు మా చుట్టుపక్కల ఎక్కడ పైప్ లైన్ కనెక్షన్స్ లేవు.
0: ఓకే,
3: ఒకవేళ మేము దానికి ఆఫ్ చేసుకుంటే ఆ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్ని మేమే భరించుకోవాలా?
0: మీ ఏరియా చెప్పండి సార్, ఎక్కడి నుంచి చెప్తున్నారు మీరు?
3: ఖైరతాబాద్, ఆనందనగర్ కాలనీ.
0: ఖైరతాబాద్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఖైరతాబాద్కి మన పైప్ లైన్, స్టీల్ పైప్ లైన్ మెయిన్ ట్రంక్ లైన్ అయితే రాలేదండి. ఇది రావడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే మీకు కావాలి అని అనుకుంటే మా దగ్గర వేరే మొబైల్ది డీకంప్రెషన్ యూనిట్స్ అనేటివి ఉంటాయండి, దాని ద్వారా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అక్కడ మీకు ఒకటి రెండు ఇండ్లకు ఇవ్వడం అయితే కుదరదండి. హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉండేది ఉంటే వాటికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దానికి మనకు ఈ డీసీ యూనిట్ ఇన్స్టాల్ చేయడానికి ఒక 200 square yards ప్లేస్ ఉంటే మనం దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. దాని ద్వారా మనం కనెక్షన్ ఇవ్వచ్చండి.
2: హలో
4: నమస్తే అండి.
2: నమస్తే అండి, మీ పేరు?
4: నేను వై వెంకట రెడ్డి, లక్కవరం నుంచి మాట్లాడుతున్నాను, సూర్యాపేట జిల్లా నుంచి.
0: చెప్పండి సార్.
4: ఓకే అండి, ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇళ్లలో చాలా మంది గృహిణులు కావచ్చు, వంట చేస్తున్న వాళ్ళు రాత్రిపూట రెగ్యులేటర్ క్లోజ్ చేశామా లేదా ఈ విషయంలో చాలా భయపడుతుంటారు. ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ వల్ల ఇలాంటి ప్రమాదాల విషయంలో ఎలా ఉండాలి, అది ఒకటి అండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో మరి ఈ పైపుడ్ నేచురల్ గ్యాస్ దీన్ని ఎవరు, ఏ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అన్న విషయాన్ని ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా మాకు తెలియజేయాలని కోరుకుంటున్నానండి.
0: సార్, మీరు అడిగినట్టు ఫస్ట్ మొదటి ప్రశ్నకు సమాధానం అండి. ఎల్పిజీలో ఎలాగైతే మీరు రెగ్యులేటర్ ఆఫ్ చేస్తారో అలాగే మన పైపుడ్ నేచురల్ గ్యాస్ కూడాను అప్లయన్స్ వాల్వ్ అనేది ఉంటుందండి. ఆ అప్లయన్స్ వాల్వ్ను మీరు క్లోజ్ చేసినట్లయితే ఇబ్బంది ఏమి ఉండదండి. ఒకవేళ మీరు అప్లయన్స్ వాల్వ్ని క్లోజ్ చేయడం మర్చిపోతే, సాధ్యమైనంత వరకు మనం మర్చిపోకూడదు, దానికి అప్లయన్స్ వాల్వ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం మర్చిపోతే ఇన్ కేస్ దాని ద్వారా లీక్ కాకుండా కంటిన్యూస్ లీక్ అయితే మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంది కాబట్టి, దాంట్లో మర్కెంప్టైన్ అని ఉంటుంది కాబట్టి స్మెల్ వస్తుంది. సో దట్ మీరు దాన్ని క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఒకవేళ అది కూడా కాకపోతే, ఎల్పిజి అయితే హెవియర్ దాన్ ఎయిర్ కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మన భూమి నేల లెవెల్లో సెటిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మన పైపుడ్ నేచురల్ గ్యాస్ అనేది ఎయిర్ గాలి కంటే కూడా తేలికైంది కాబట్టి కింద సెటిల్ కాకుండా పై ద్వారానే ఏదైనా వెంటిలేటర్ ఉన్నా కానీ లేదైనా కిటికీలు ఉన్నా కానీ కాస్త ఓపెన్ ప్లేస్ ఉన్నా కానీ దాని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు నిర్భయంగా నిశ్చింతగా మన పైపుడ్ నేచురల్ గ్యాస్కి వెళ్ళవచ్చును, దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎల్పిజి కంటే కూడా చాలా సురక్షితమైనది. తర్వాత మన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అనేది మాత్రము హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకే పరిమితమైందండి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అనుబంధ సంస్థ అయిన పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు వాళ్ళు ఒక్కొక్క ఏరియాని, ఒక్కొక్క డిస్ట్రిక్ట్ని, ఒక్కొక్క కంపెనీకి ఆథరైజ్ చేశారండి. మీకు మీ సమీపంలో బహుశా మీరు హోర్డింగ్స్ చూసుంటారు, ఏ గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఏంటనేది, దాన్ని బట్టి మీరు అక్కడ వాళ్ళని సంప్రదిస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు నరసింహరావు మేడం, మాదాపూర్, హైదరాబాద్.
2: చెప్పండి సార్.
5: ఓకే, సో ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టు హైరైజ్ వాళ్ళకైతే పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాది ఐసోలేటెడ్ అపార్ట్మెంట్ అండి, అంటే అరౌండ్ 8 ఫ్యామిలీస్ ఉంటాయి, 8 ఫ్లాట్స్ ఉంటాయి. సో దానికి ఇండివిజువల్ పైప్ లైన్ అంటే చాలా కాస్ట్లీ అవుతుంది.

0: లేదు ఐసోలేటెడ్ బ్యాంక్ లో అంటే అపార్ట్మెంట్ లోనే ఎక్కడో మూలకు ఒక బ్యాంక్ పెట్టి దాని నుంచి పైప్ లైన్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ రీఫిల్లింగ్ లాగా. ఇప్పుడు మీకు పైప్ లైన్ అంటే మేము హై రైజ్ కాదు కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, వి కెనాట్ బేర్ ఇట్. అదే ఓన్లీ 8 ఫ్లాట్స్ అనుకోండి, వీఆర్డి, బట్ మా కార్నర్ లో ఎక్కడో మీరు ఒక బ్యాంక్ లాగా పెట్టేసి దాంట్లో ఫిల్ చేసి అక్కడ నుంచి మాకు మేము పైప్ లైన్ అలా ఛాన్స్ ఉంటుందా?
1: సార్ మీరు అడుగుతున్నట్లుగా నేను హై రైజ్ బిల్డింగ్సే ఇస్తామని చెప్పలేదండి. మేమన్నది ఏంటంటే డీసీయూ ద్వారా అయితే హై రైజ్ బిల్డింగ్కి ఇవ్వడం అనేది చాలా తేలిక అవుతుందని చెప్పాను. మా పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్న ప్లేస్లో ఈవెన్ ఇండిపెండెంట్ హౌజెస్ కూడాను మేము ఇవ్వగలుగుతామండి. మీకు స్టాండ్ అలోన్ అపార్ట్మెంటు తక్కువ హౌజెస్ ఉన్నదే కాకుండా హై రైజ్ బిల్డింగ్కే కాకుండా ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇస్తాము. మా పైప్ లైన్ నెట్వర్క్ ఉన్న చోట ప్రతి చోటను మేము ప్రతి ఒక్క కస్టమర్కి సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మీకు కావాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ని 8106977495కు కాంటాక్ట్ చేయండి, కస్టమర్ డిపార్ట్మెంట్తో మాట్లాడండి, వాళ్ళు మీకు కనెక్షన్ ఎలా తీసుకోవాలి దాని వివరాలన్నీ పూర్తిగా తెలియపరుస్తారండి.
0: ఇంకో రిక్వెస్ట్ సార్, ఇప్పుడు దీనికి అంటే ఐ మీన్ నా కామన్ పర్సన్స్కి కొంత అవేర్నెస్ తక్కువనే ఉంది, ఈవెన్ మీ మాకు కూడా కొంత టీవీ లాంటి యాడ్ ఏమన్నా ప్రాజెక్ట్ చేసి పబ్లిసిటీ చేయగలిగితే సో దట్ మోర్ పీపుల్ కెన్ ఇంక్లైన్.
1: తప్పకుండా మీ సూచనను మేము పరిశీలనలో తీసుకుంటామండి.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి.
3: మేడం నేను హైదరాబాద్ రామాచారపురం విజయనగరం మాట్లాడుతున్నాండి. హలో
2: చెప్పండి రామాచారి గారు.
3: అదే మేడం ఇక్కడ మేము ఉండే ఇక్కడ ఎన్ఎండిసి మ్యాషా ట్యాంక్ సరికిలో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఎప్పుడు ఉందమ్మా అవకాశం గ్యాస్ పైప్ లైన్ వచ్చేది టైం పడుతుందా?
1: సార్ ఎన్ఎండిసి మాసాప్ ట్యాంక్ కొంత టైం పడుతుందండి. ఇప్పుడు మేము మెహదీపట్నం వరకు ఈ సంవత్సరం ఎండ్ వరకు వస్తామండి. ఆ తర్వాత అటు నుంచి ఇటు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే మన పైప్ లైన్లు నిర్మించడం అనేది ఎరెక్షన్ చేయడం ఇవంతా కొంత సమయం పడుతుంది కదండి. తర్వాత సిటీలో వేయడం అనేది ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని కూడాను చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంత సమయం పడుతుందండి. కాస్త మేము అక్కడి వరకు కూడా వస్తామండి. ప్రతి చోటకి ప్రతి ఇంటికి నేచురల్ గ్యాస్ సప్లై చేయాలనే ఉద్దేశంతో భారత భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కట్టుబడి ఉందండి.
2: మీరు వింటున్నారు పైప్డ్ న్యాచురల్ గ్యాస్, పిఎన్జి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారు ఆకాశవాణి స్టూడియోస్లో శ్రోతలు అడిగే సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి బీజిఎల్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హలో,
2: హలో
3: మేడం నమస్తే అండి.
2: చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: లింగమూర్తి గారు. చెప్పండి.
1: సార్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అందరికీ ఇవ్వాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నాయండి. అదే ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాను ఒక్కొక్క కంపెనీకి వాళ్ళు ఆథరైజ్ చేశారండి. వరంగల్, హనుమకొండ అందరికీ వస్తుందండి. ప్రస్తుతం మనం భాగ్యనగర్ గ్యాస్ హనుమకొండ కూడా ఇస్తారండి, ప్రతి చోటకు వస్తుంది. సార్ మీ దగ్గరలో ఉన్నటువంటి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళని సిజిడి కంపెనీ వాళ్ళని సంప్రదిస్తే మీకు వాళ్ళు దాని గురించిన వివరాలు చెప్తారండి.
2: హలో సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి పైప్డ్ నేచురల్ గ్యాస్ ఏ ఏ ప్రాంతాలకి అందిస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్?
1: ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్లో, ఇంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేదండి. ఇప్పుడు మనకు 3 డివిజన్లు గడి చేశారు కదా, మల్కాజ్గిరి, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్, తర్వాత హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ 3 కార్పొరేషన్ పరిధిలో మనం ఉన్నామండి. తర్వాత జిల్లాల వరదిగా చూసుకుంటేను 5 జిల్లాలలో మనం విస్తరించి ఉన్నామండి తెలంగాణకు సంబంధించినంత వరకు. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే విజయవాడలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కార్యకలాపాలు సాగిస్తుందండి. అలాగే మనకు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో కూడా ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలో ఉన్నాము. హైదరాబాద్లో తెలంగాణలో తీసుకున్నట్లయితే హైదరాబాద్లో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ వాళ్ళది పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కానీ సిఎన్జి కానీ ఇవన్నీ బిజినెసెస్ ఉన్నాయండి.
2: ఓమేశ్వర్ గారు, ఇప్పుడు పైప్డ్

0: న్యాచురల్ గ్యాస్ని పర్యావరణ ఇంధనం అని కూడా అంటారు, ఎందుకని?
1: చాలా మంచి ప్రశ్న అండి. పర్యావరణ ఇంధనం అని ఎందుకు అంటారంటే అండి, మెయిన్గా దీంట్లో మనకు న్యాచురల్ గ్యాస్లో మీథేన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. సో అందుకని చెప్పేసి ఈ మీథేన్ కంటెంట్తోని బర్న్ చేస్తే మనకు కాలుష్యంలో ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అందుకని చెప్పేసి ఇది పర్యావరణానికి ఇంధన పర్యావరణ ఇంధనం అని కూడా అంటారండి ఇది.
0: హలో,
2: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
2: భారత్ గారికి నమస్కారము. భారత్ అదే పైప్ న్యాచురల్ గ్యాస్ ఇది చాలా జనరల్ గారు చాలా చక్కగా చెప్తున్నారు. హలో,
1: హలో చెప్పండి,
0: వింటున్నాం.
2: సత్యసాయి జిల్లా కది నుంచి మాట్లాడుతున్నాము. మా ఆంధ్రాలో మా సత్యసాయి జిల్లా కూడా త్వరలో రావచ్చు సార్ పైప్ న్యాచురల్ గ్యాస్? గ్యాస్ గురించి చాలా విలువైన సమాధానం చెప్పిస్తాను అందిస్తున్నారు
1: సార్. మీరు కదిరి నుంచి అంటున్నారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ప్రతి మండల కేంద్రానికి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయండి. ప్రస్తుతం మేము ఇప్పుడు మాట్లాడుతుంది భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ నుంచి అండి. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మరియు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురంలలో మాత్రమే ఉందండి. మిగతా జిల్లాలలో మిగతా కంపెనీల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని మీరు సంప్రదిస్తే మీకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఎలా తీసుకుంటారు, ఎలా అని దాని పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తారండి.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: ఇప్పుడు షిఫ్ట్ మీరు రూమ్ అంటే హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకి ఎట్లా అండి?
0: ఓకే,
1: హౌస్ షిఫ్ట్ అయ్యే వాళ్ళకు మీరు వేరే పైపుడ్ న్యాచురల్ గ్యాస్కి వెళ్తేనండి అక్కడ మీరు కనెక్షన్ తీసుకోవచ్చు అండి, ఎలాంటి ఇబ్బంది ఉండదండి.
3: ఓకే, అంటే మారినప్పుడు ఛార్జెస్ పడతాయా?
1: అంటే మీరు ఎలా అడుగుతున్నారు? మీరు ఇప్పుడు ప్రస్తుతం భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ పిఎన్జి యూజ్ చేస్తున్నారండి?
3: ఎల్పిజి అండి.
1: ఆహా, మీరు ఎల్పిజి యూజ్ చేస్తున్నారు. ఎల్పిజి నుంచి పిఎన్జికి కన్వర్ట్ కావాలని అనుకుంటున్నారా?
3: అవును.
1: పిఎన్జికి కన్వర్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కన్వర్ట్ అయ్యేటప్పుడు దానికి అప్లికబుల్ ఛార్జెస్ పేమెంట్ చేస్తే మీకు కనెక్షన్ ఇస్తారండి.
3: అవునండి, వన్స్ తీసుకున్నాక మళ్ళీ ఒకవేళ షిఫ్ట్ అయితే
1: మీకు, మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎల్పిజి వాడుతున్నారు, ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అవుతే పిఎన్జికి ప్రస్తుతం ఉన్న ఛార్జెస్ ప్రకారంగా మీకు పిఎన్జి కనెక్షన్ ఇస్తారండి. పైపుడ్ న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ ఇస్తారు. మీరు సాధ్యమైనంత వరకు ఒకసారి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ లాభాలు తెలిసిన తర్వాత మీరు మళ్ళీ ఎల్పిజికి వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. ఒకవేళ మీరు
3: నా షిఫ్ట్ అంటే అది షిఫ్ట్ కాదండి,
1: హౌస్ షిఫ్ట్ చేసుకుంటే మీకు ఏదైతే ఇప్పుడు ఛార్జెస్ మేము సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుందో ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీకు పూర్తిగా రీఫండ్ చేయడం జరుగుతుందండి. వేరే ఇప్పుడు మా భాగ్యనగర్ గ్యాస్ పరిధిలో ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తే ఇప్పుడు మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో కనెక్షన్ తీసుకుంటే వేరే చోటుకి వెళ్ళిన దగ్గర కూడాను ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో కూడాను గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే, గ్యాస్ నెట్వర్క్ అవైలబుల్గా ఉన్నట్లయితే అక్కడ మీరు మా కనెక్షన్ తీసుకోవచ్చు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
3: ఇప్పుడు ఇక్కడ ఉందండి పద్మరావు నగర్ 561లో ఉందండి మీది?
1: పద్మారావు నగర్ 561, అక్కడి వరకు మేము ఇంకా చేరుకోలేదండి. ఒకవేళ మీరు అక్కడ చేరుకున్న తర్వాత తీసుకుంటే అవకాశాలు ఉంటాయండి. సరే, దానికి కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే మన నెట్వర్క్ ఎక్కడ ఉందంటే మేడ్చల్, షామీర్పేట నుంచి మా నెట్వర్క్ వచ్చి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ యొక్క నెట్వర్క్ వచ్చేసండి షామీర్పేటలో స్టార్ట్ అవుతుంది. షామీర్పేట, మేడ్చల్, కొంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, కూకట్పల్లి, బిహెచ్ఎల్, రామచంద్రాపురం, నిజాంపేట్, తర్వాత ఇటు వచ్చేసి గచ్చిబౌలి, కొండాపూర్, ఈ ఏరియాలలో మేము ఉన్నామండి. మిగతా చోట్ల కూడా మా నెట్వర్క్ ఎక్స్పాన్షన్ కార్యక్రమంలో ఉన్నామండి. సాధ్యమైనంత వరకు అతి త్వరలో హైదరాబాద్ వాస్తవ అన్ని చోట్లకి మేము విస్తరించాలనే ప్రణాళికతో ఉన్నామండి. మేము మా పైప్లైన్లు కూడా ఇప్పుడు ప్రస్తుతము కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా వరకు, రాజేంద్ర నగర్ వరకు వెళ్తున్నాయండి, ఆ నిర్మాణంలో ఉన్నాయి. అలాగే అక్కడ నుంచి కాటేదాన్ ఇండస్ట్రియల్ నుంచి డిఆర్డిఓ ద్వారా ఎల్బీ నగర్ వరకు కూడా పైప్లైన్ వేయాలనే ఆలోచనతోనే పైప్లైన్స్ ఉన్నాయండి. సో మీరు ఈ నెట్వర్క్ పరిధిలో ఈ నేను చెప్పిన ఇప్పుడు షామీర్పేట్, మేడ్చల్, కొంపల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్, బిహెచ్ఎల్, తర్వాత గచ్చిబౌలి, కొండాపూర్, హఫీస్పేట్, నిజాంపేట్ ఈ ఏరియాలో ఎవరికి కావాలన్నా కూడాను మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనము గ్యాస్ సప్లై చేయడానికి

0: సిద్ధంగా ఉన్నామండి.
1: హలో,
2: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి.
2: ఈస్ట్ ఏరియా నుంచి మాట్లాడుతున్నాము.
0: చెప్పండి సార్.
2: పాయింట్, మా ఏరియాలో ఇప్పుడు పిఎన్జి సప్లై ఉందా లేదా, ఒకటి. సెకండ్ పాయింట్, ఇప్పుడు డిపాజిట్ ఎంత కట్టాలి స్టార్టింగ్ లో ఉంటే కొత్తగా తీసుకోవడానికి. థర్డ్ పాయింట్, సపోజ్ ఇల్లు షిఫ్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో పిఎన్జి సప్లై లేకపోతే దెన్ వీఆర్ ఫోర్స్డ్ టు టేక్ సిఎన్జి కనెక్షన్ అగైన్. ప్లీజ్ కన్ఫర్మ్.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం మీరు అడుగుతున్నది ఈసీఐఎల్ ఏరియా అంటున్నారండి. ఈసీఐఎల్ ఏరియాకి మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ ఇంతవరకు రాలేదండి. ఈసీఐఎల్ ఏరియాకి రావడానికి కొంత సమయం పడుతుందండి. అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇస్తామండి. రెండోది మీరు అడిగింది డిపాజిట్. డిపాజిట్ దాంట్లో మనకు వేరియస్ స్కీమ్స్ ఉన్నాయండి. ఆ స్కీమ్స్ని మీరు మా కస్టమర్ కేర్ సపోర్ట్కి కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ మీకు సూటబుల్ అయ్యేది, డిఫరెంట్ స్కీమ్స్లలో మీరు ఏది కావాలనుకుంటే దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో 4-5 స్కీమ్లు ఉన్నాయండి. తర్వాత మూడో ప్రశ్న మీరు వేసింది షిఫ్టింగ్ అయితే ఎలాగని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎల్పిజి నుంచి పిఎన్జికి షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికబుల్ ఛార్జెస్తో పాటుగా మీరు పిఎన్జికి షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయిన తర్వాత వేరే దగ్గరికి వెళితే ఫోర్స్ఫుల్గా మీరు షిఫ్ట్ అవ్వాలని అనుకుంటే అక్కడ పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే మళ్ళీ మీరు పాత ఎల్పిజికి కూడా వెళ్ళవచ్చును. దీంట్లో ఎలాంటి ఇబ్బందికరమైన ఇబ్బంది ఏమి ఉండదండి.
1: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం అండి, నేను నా పేరు డైరెక్టర్ అండి, అల్వాల్ ఏరియా మేడం. అల్వాల్ నుంచి అండి.
1: చెప్పండి.
3: ఇక్కడ నాకు 2 పాయింట్స్ అండి సార్. ఒకటి, ఎకానమీ అన్నారు కదా ఇన్సూరెన్స్, ఎల్పిజి వచ్చేసరికి ప్రెజరైజ్డ్, ఈ కంపేరింగ్ లో ఇది ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఏ రకంగా ఇది మనకు ఎకానమీ అవుతుంది అనేది ఒక పాయింట్ మేడం. హలో,
0: చెప్పండి సార్. చెప్పండి మీరు.
3: ఇంకొక పాయింట్ ఏంటంటే మా అల్వాల్ ఏరియా అండి, మాది వేచల్ మల్కాజీ డిస్టిక్ వస్తుంది. యాక్చువల్ గా ఎప్పుడో ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ పైప్ లైన్ నెట్వర్కింగ్ అంతా కంప్లీట్ అయి ఉంది. అంటే అవగాహన లోపం వల్ల ఇక్కడ అంటే ఎవరికి అందుబాటులో రాకుండా పోతుంది సార్. అంటే దీనిపైన కొద్దిగా మీరు ఎలాగో ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు కాబట్టి కొద్దిగా మా అల్వాల్ మేచల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇమీడియట్ గా విత్ ఇన్ నో టైమ్ లో మీరు ఒక మంచి నెట్వర్క్ క్రియేట్ చేయగలుగుతారు సార్. ఇట్స్ ఓన్లీ ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ
0: సార్. తప్పకుండా అండి, మీరు చెప్పిన సూచనలు సలహాలను స్వీకరిస్తాము. మేడ్చల్ దాంట్లో అల్వాల్లో మా నెట్వర్క్ ఆల్రెడీ ఉంది, ఇంకా మేము విస్తరించడానికి తగిన ప్రణాళికలు వేస్తామండి. అందరి కస్టమర్లకి వెళ్ళి మేము విస్తృతంగా పర్యటించి మా అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామండి. మీరు అన్నట్లుగా, మీరు అడిగినట్లుగా న్యాచురల్ గ్యాస్ అనేది చాలా సురక్షితమైనది, స్వచ్ఛమైనది. ఎల్పిజితో పోల్చుకుంటే ఎకనామిక్గా కూడా ఉంటుందండి. ఎల్పిజితో పోల్చుకుంటే మీరు డిపిఎన్జి కనెక్షన్స్ డొమెస్టిక్ కనెక్షన్స్ అయితే డొమెస్టిక్ ఎల్పిజితో పోల్చుకుంటే 20% వరకు మనకు ఆదా అవుతుందండి. అదే మీరు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చిన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ డాబాలు కానీ వీటికి పోల్చుకుంటే కమర్షియల్ ఎల్పిజితోని 40% వరకు చీప్ ఉంటుంది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా 24/7 మీకు ఆ గ్యాస్ అవైలబుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ కస్టమర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్లకు సిలిండర్స్ అయిపోతున్నాయనే భయం లేకుండా ఉంటుంది. 24 వాళ్ళు ఎంత కన్జ్యూమ్ చేసుకుంటే అంత అవైలబుల్గా ఉంటుంది. తర్వాత మీరన్నట్లుగా ప్రెజర్ ఇష్యూస్ ఏమీ లేవండి. ఎల్పిజి హై ప్రెషర్లో ఉంటుంది, ఇది లో ప్రెషర్లో ఉంటుందని కదండి. మీరు చూసుకున్నట్లయితే మనకు బర్నర్ టిప్ దగ్గర, మనం ఏదైతే స్టవ్ ఉంటుందో స్టవ్ బర్నర్ టిప్ దగ్గర 21 మిల్లీబార్ అవసరం ఉంటుందండి ఎల్పిజిది. సో మన పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకుంటే మేము మెయిన్ లైన్ హెడర్ ప్రెషర్ వచ్చేసి 4 బార్ ప్రెషర్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్ రెగ్యులేటర్ దగ్గర వచ్చేసి 100 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాము. ఆ తర్వాత మనకు బర్నర్ టిప్ దగ్గరకు వచ్చేసరికి ఎన్జీలో 28 మిల్లీబార్ మెయింటైన్ చేస్తాం. సో మీకు ప్రెషర్ విషయంలో ఎలాంటి అపోహలు కానీ తర్వాత అనిశ్చితి కానీ అవసరం లేదండి. నిర్భయంగా నిశ్చింతగా మనకు పైపుడ్ న్యాచురల్ గ్యాస్ తీసుకోవచ్చు. మీకు సేఫ్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, పొల్యూషన్ కూడా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది. తర్వాత మీరు అన్నట్లుగా మీ అల్వాల్ ఏరియాకి ఖచ్చితంగా మేము వస్తామండి. మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ మీరు కూడా మీ ఆ ఏరియా కస్టమర్స్ సపోర్ట్ కూడా మాకు కావాలండి. మా ఏరియా నెట్వర్క్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. ఎందుకంటే మా ట్రంక్ లైన్ కూడాను అక్కడ ఆ ఏరియా నుంచే వస్తుంది కాబట్టి షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో ఆ ఏరియాలో మా

0: నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం కూడాను చాలా తేలికండి. మీరు ఎప్పుడు ఎంతమంది కావాలనుకుంటే ఎప్పుడు కావాలనుకున్నా కానీ మేము నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి కస్టమర్స్కి కనెక్షన్ చేయడానికి ఎల్లవేళలా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ అందుబాటులో ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపు. నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
0: అవునండి, హలో, చెప్పండి.
2: పైపు నాచురల్ గ్యాస్ కనెక్షన్ తీసుకోండి ఎల్పిజి కన్నా, అంటే మన ఇన్స్టాల్మెంట్ ఛార్జెస్ ఎంత పడచ్చు అన్నారు
0: సార్? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, ఏ ప్రదేశం, ప్లేస్ అండి?
2: సత్సా జిల్లా కదిప్ సార్. పైపు నాచురల్ గ్యాస్ గురించి చాలా బాగా చక్కగా చెప్తున్నారు, అంటే ఎల్పిజి కన్నా చీపర్ రేట్, చీపర్ రేట్ ఉంటుంది
0: సార్. అవునండి, ఎల్పిజి కంటే కూడాను చీప్గా ఉంటుందండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎల్పిజి అనేది మనము 60% ఆఫ్ ద ఎల్పిజి మనం ఇంపోర్ట్ మీద ఆధారపడాల్సి ఉంటుందండి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇండియాలో ప్రొడక్షన్ అనేది ఎల్పిజి 40% ఉంటుంది, బయట నుంచి 60% తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత దానికి ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు మనకు ఎల్పిజి అవైలబిలిటీ కూడా తగ్గిపోతుంది. అదే మనం నేచురల్ గ్యాస్ తీసుకున్నట్లయితే నేచురల్ గ్యాస్లో మనకు ఇండియాలోనే డొమెస్టిక్ కన్జంప్షన్కి సరిపడా నేచురల్ గ్యాస్ అవైలబుల్గా ఉంది. సో మీకు సరఫరాలో చూసుకున్నట్లయితే, సప్లై పోర్షన్లో చూసుకున్నట్లయితే ఎల్లవేళలా మీకు నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉంటుంది. తర్వాత కాస్ట్ తీసుకుంటే కూడాను ఎల్పిజి సిలిండర్తో పోల్చుకుంటే డొమెస్టిక్ సిలిండర్కి అయితే 20% వరకు, 20% వరకు మనకి ఎకనామికల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. కమర్షియల్ అయితే 40% వరకు ఎకానమీ అయ్యేంత వరకు ఆస్కారం ఉందండి. కాబట్టి పైపుడ్ నేచురల్ గ్యాస్ అందరూ తీసుకుంటే చాలా లాభదాయకంగా కూడా ఉంటుందండి.
1: మీరు వింటున్నారు మారుతున్న పరిస్థితుల్లో పైపుడ్ నేచురల్ గ్యాస్ పిఎన్జి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఆవశ్యకతల గురించి భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ఓమేశ్వర్ కప్పాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి పైపుడ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యత గురించి బీజీఎల్ అధికారి ఓమేశ్వర్ కప్పాల గారితో మీరు నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు పైపుడ్ నేచురల్ గ్యాస్కి లీకేజ్ వంటి సమస్యలు తలెత్తితే ఎవరిని సంప్రదించాలి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: చాలా మంచి ప్రశ్న అండి. సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చక్కగా మీరు అడుగుతున్నారు. ఇది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మ్యాక్సిమంగా మనకు పైప్ లైన్ల ద్వారా డ్యామేజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మనది నేచురల్ గ్రౌండ్ లెవెల్ నుంచి 600 mm డెప్త్లో మన పైప్ లైన్ ఉంటుంది కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశాలు తక్కువ. కాకపోతే డ్యామేజ్ కావు అని చెప్పి అనడానికి లేదు, ఏదైనా థర్డ్ పార్టీ డ్యామేజ్ వాళ్ళు, వేరే వాళ్ళు ఏదైనా ఎక్స్కవేషన్ చేసినప్పుడు డ్యామేజ్ కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఆ టైంలో మీరు మా టోల్ ఫ్రీ నంబర్ ఎమర్జెన్సీ నంబర్ ఉంది చూడండి, 1800 599 6991 అనే దానికి కాల్ చేస్తే ఇది 24/7 అవైలబుల్ అండి. ఈ ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే మా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందండి, వాళ్ళు వితిన్ నో టైంలో మీకు వచ్చేసి దాన్ని ఏదైతే డ్యామేజ్ ఉందో దాన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై కూడా చేస్తారండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే, నా పేరు దీపక్ అండి, నేను ఇక్కడ కాపరా ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి దీపక్ గారు.
3: సార్, ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ పిఎన్జి అనేది ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్స్ గుడ్ కాన్సెప్ట్, ఇది హైదరాబాద్ కి రావడం అనేది గుడ్ కాన్సెప్ట్, బట్ నా డౌట్ ఏంటంటే మీకు ఇప్పుడు కేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, లైక్ 25+ ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి, సో వాటికి కూడా ఈ సప్లై అనేది వస్తుందా, జస్ట్ తెలుసుకుందామని సార్.
0: సార్, ఇది మన పైపుడ్ నేచురల్ గ్యాస్ సప్లై అనేది ఇండిపెండెంట్ హౌస్ నుంచి హై రైజ్ బిల్డింగ్ అప్ టు ఎనీ ఫ్లోర్ వరకు కూడాను మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ కావచ్చు, హై రైజ్ బిల్డింగ్ కావచ్చు, బిగ్ సొసైటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ మనము నేచురల్ గ్యాస్ సప్లై చేయొచ్చు అండి. కాకపోతే మా నెట్వర్క్ పరిధిలో ఉన్న వాటికి మాత్రం మేము ఇమీడియట్గా కనెక్షన్స్ ఇవ్వడానికి కానీ కన్వర్షన్ చేయడానికి కానీ అవకాశం ఉంటుందండి. మా నెట్వర్క్ పరిధిలో లేని వాళ్ళకి మా నెట్వర్క్ పరిధిని విస్తరించి అక్కడ కనెక్షన్ ఇవ్వడానికి కాస్త సమయం పడుతుందండి. కాకపోతే ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి గ్యాస్ సప్లై ఇవ్వాలనే లక్ష్యంతోనే బీజేల్ ఉంది, అలాగే ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయండి.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు నవజీవన్ రెడ్డి అండి, నేను కొంపల్లి దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. మేము భాగ్యనగర్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది మేము యూజ్ చేస్తున్నామండి. మా అపార్ట్మెంట్ లో ఫస్ట్ టైం కొంపల్లి దగ్గర లాంచ్ చేసి కూడా మా అపార్ట్మెంట్ లోనండి. అయితే సార్కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళ ఎంప్లాయీస్

0: యాజ్ రీడింగ్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఐడి కూడా ఉండట్లేదు. వాళ్ళు ఏంటంటే వచ్చి ప్రాపర్ రీడింగ్ వాడి వాడి ఇష్టం వచ్చిన టైంలో వచ్చిపోతున్నారు. ఒక టైం షెడ్యూల్ అనేది లేదు. అట్లీస్ట్ ఒక వీకెండ్ ఏదో పెట్టుకుని వస్తే ఫస్ట్ వీక్ అంటే మంత్ ఎండ్ లో ఫస్ట్ వీక్ లో ఎప్పుడన్నా వచ్చారంటే వాళ్ళు తీసుకోవచ్చు. అది పాటించట్లేదు వాళ్ళ ఇష్టం. వాడు ఎప్పుడో వాడు 10th కో 15th కో వస్తాడు. ఇంతవరకు ఎవరి బిల్లు ఏ మంత్ ప్రాపర్ గా లేదండి. స్టిల్ ఈ రోజు కూడా ఏ ఒక్క దేవుడు బిల్ ప్రాపర్ గా రాదు. ఎప్పుడు అంటే 2 మంత్స్ కో 3 మంత్స్ కో 4 మంత్స్ కో వస్తుంటది. అది ఈ మంత్ బిల్ కట్టామనుకోండి, నెక్స్ట్ ఆ ప్రీవియస్ 2 మంత్స్ బిల్ ఎరేజ్ అయిపోతుంది.
1: సార్ మీ ఇన్కన్వీనియన్స్కి ఐఎమ్ మై సిన్సియర్ అపాలజీస్ అండి. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ సూచనలని సజెషన్స్ని స్వీకరిస్తామండి. దీంట్లో ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మేము ఇప్పటికే ఆల్రెడీ ఈ బిల్లింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చాము. ఇక ముందు కూడాను మీరు చెప్పిన సజెషన్స్ని తీసుకొని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. ఇక ముందు నుంచి మీకు ఈ బిల్లింగ్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీకు హామీ ఇస్తున్నామండి. అలాగే మీరు చెప్పినట్లుగా మా ఐడెంటిటీ కార్డుతో పాటుగానే మీ ప్రెమైసెస్లోకి మా మీటర్ రీడింగ్ తీసుకునే ఎగ్జిక్యూటివ్స్ వస్తారండి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్కారం మేడం, నేను అల్వాల్ నుంచి మాట్లాడుతున్నాను, అల్వాల్ మండల్. నా పేరు మనోహర్ బాబు.
2: చెప్పండి.
3: ఆల్రెడీ మా దగ్గర 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది పైప్ లైన్. ఆల్రెడీ కొన్ని మచ్చబలం లేచింది, కొద్దిగా మచ్చబలం కొన్ని ఏరియా లేచిండు. అయితే కనెక్షన్ మాత్రం ఇంకా రాలేదు. అది ఎప్పటి వరకు వస్తుంది అని అనుకుంటున్నాం. అట్లనే ఈ అల్వాల్ ఉంది కదా, అల్వాల్ ఏరియా మెయిన్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడ కూడా ఎప్పుడు వేస్తారని అసలే ఏరియా అక్కడైతే.
1: సార్ ఇప్పుడు మనకు అన్ని చోట్లకి నెట్వర్క్ విస్తరించాలనే ప్లానింగ్స్ ఆల్రెడీ ఉన్నాయండి. తర్వాత అక్కడ కస్టమర్స్ని రిక్వైర్మెంట్ని బట్టి మన రిక్వైర్మెంట్ని బట్టి మేము నెట్వర్క్ ఎక్స్పెన్షన్ చేస్తున్నామండి. మీరు కొంచెం దయచేసి మా కాంటాక్ట్ నెంబర్లను కాంటాక్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మీకు కనెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మా కాంటాక్ట్ నెంబర్లు మరొకసారి చెప్తున్నాము, 8106977495 0402323 4701. ఈ నెంబర్లకు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కస్టమర్స్ కనెక్షన్స్ ఎలా తీసుకోవాలో ఏంటని చెప్తారు. అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎనీ థర్డ్ పార్టీ డ్యామేజెస్ కానీ, మీకు గ్యాస్ లీకేజ్ ఇష్యూ ఉన్నా, గ్యాస్ ఇంటరప్షన్ ఉన్నా కానీ 1800-599-699-1కి కాల్ చేస్తే 24/7 మా కస్టమర్ కేర్ వాళ్ళు మీ గ్యాస్ లీకేజ్ కానీ, గ్యాస్ ఇంటరప్షన్స్ కానీ అన్నిటినీ మీకు సమాధానపరుస్తారండి.
2: చాలా చక్కగా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ గురించి, దాని ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి చాలా చక్కగా వివరించారు సార్. మీరు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ తరఫున మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్తే మేడం, థ్యాంక్స్ అండి మీకు, మీ ఆల్ ఇండియా రేడియో వారికి.
4: మీరు ఇంతవరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇంటింటి రామాయణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గెస్ట్ చేయాలి.

0: పుణ్యవతి చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ప్రియతమ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వర్ణలత పాడిన పాట విన్నారు. తర్వాత కృష్ణ ప్రేమ చిత్రం నుంచి పిపి శ్రీనివాస్ పి సుశీల పాడిన పాట వింటారు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: శ్రోతలు, మధురిబ పాత తెలుగు సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మోసగాళ్లకు మోసగాడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

అమ్మాయిల శపథం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట విన్నారు. తర్వాత మాయని మమత చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

0: presidential election after a gap of 35 years. The voting will be held at the Parliament, Jatiya Sangshad, from 2 to 5 p.m. today. The presidential election was necessitated after Muhammad Shahabuddin, a close aide of deposed Prime Minister Sheikh Hasina, resigned last month on health grounds before completing his five-year tenure. Russia launched an overnight missile barrage on Ukraine's capital Kyiv, killing at least six people and injuring 33 others. Ukraine's emergency service said the strikes hit 12 locations across three districts, damaging residential buildings, a medical facility, and an educational institution. The attack comes as Russia intensifies ballistic missile strikes on Kyiv, putting further pressure on Ukraine's limited air defense capabilities. In hockey, the Indian women's team will face England today in their final Pool D match of the FIH Hockey World Cup at Wagner Stadium in Amstelveen. The match will begin at 6:30 p.m. IST. In the women's singles, former world champion PV Sindhu will take on third seed Wang Ziyi of China. In the men's singles, Indian debutant Ayush Shetty will face 11th seed Alvi Farhan of Indonesia. In men's doubles, 5th seed Sattvik Sairaj and Ki Reddy and Chirag Shetty will play against Junaidi Arif and Roy King Yap in the round of 16. In women's doubles, the Indian pair of Teresa Jolly and Gayatri Gopichand will face 7th seeds Rin Iwanaga and Kie Nakanishi of Japan. In mixed doubles, Dhruv Kapila and Tanisha Krasto will take on China's Kuo Shenhua and Chen Fanghui. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మధుమంజరి సినిమా పాటలు. ముందుగా రాజహంస చిత్ర నుంచి, చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుచాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లబ్బో లబ్బో లా

0: ఎప్పుడు పుడిపుడిపుడన్న గంట.
1: మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో 12:40 మరిన్ని చిత్రగీతాలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముజ్జోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్ టెలివిన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఉత్తరాఖండ్లో పర్యటిస్తున్నారు. ముజ్జోరీలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు.

0: కిషన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రాల మధ్య సహకారం, ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, భాగస్వామ్యాల బలోపేతం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవనరుల పంపిణీ, విద్య, వైద్యం, సమాచార సాంకేతికత, విపత్తు నిర్వహణ, నేరాల నివారణ, సరిహద్దు వివాదాలతో సహా అనేక కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉత్తర బెంగాల్లో పరిపాలనపర సమీక్ష సమావేశాలతో సహా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతకు సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. రేపు సిలిగురిలో నూతన క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేయబోయే 5 రోజుల ప్రత్యేక న్యాయ సంహిత ప్రదర్శన అమిత్ షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి పాల్గొంటారు. భారత్ జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేయడం, సహకారం పెంచడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వం, భద్రత పెంపొందించడం, అలాగే నూతన సహకార రంగాలు గుర్తించడం లక్ష్యంగా ఈ భేటీ కొనసాగుతోంది. రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి సంబంధించిన 3 సూత్రాలు జపాన్ సవరించిన నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు కింద రక్షణ పరికరాలు, సాంకేతిక సహకారం పెంచుకోవడం, సముద్ర భద్రతలో భాగస్వామ్యంపై మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞానభవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పీఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఇక పీఎంఏవైజీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్క ఇళ్లు మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయీ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై. ఫసలో కో అగర్ నుక్సాన్ హోగా తో ఫసల్ బీమా యోజనా కే అంతర్గత్ ఉస్కీ భర్పాయి కిసాన్ కో హో పాయేగి.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద్లు పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ తన బ్రిక్స్ అధ్యక్షతను మానవత్వమే ప్రథమ కర్తవ్యం భావనతో ప్రజలకు ప్రాధాన్యమిచ్చేలా ముందుకు తీసుకెళ్తుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మిషన్ లైఫ్ సూత్రాల ఆధారంగా సుస్థిర జీవనశైలి, అటవీ పెంపకం, కార్చిచ్చుల నిర్వహణ, విపత్తు స్థితిస్థాపకత, సాంప్రదాయ పరిజ్ఞానంతో కూడిన వాతావరణ అనుకూలతపై భారత్ దృష్టి పెట్టిందని, భూగ్రహ పరిరక్షణ, సామూహిక అభివృద్ధి, వినూత్న ఆవిష్కరణలు, నాలెడ్జ్ బదలాయింపు కేంద్రంగా చేసుకుని భవిష్యత్ కోసం భారత్ బ్రిక్స్ అధ్యక్షత కృషి చేస్తోందని ఒక దినపత్రికలో వ్యాసాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంటూ మంత్రి వివరించారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశాన్ని కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, యువ నిపుణులతో సహా 18 నుంచి 30 ఏళ్ల వయసు గల ఆసక్తి గల యువత అధికారిక యువ సంగమం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మాస్కోలో 4 రోజుల పాటు జరిగే ఇండియా డే ఉత్సవాలు ఈరోజు ప్రారంభమవుతాయి. ఈ వేడుకలు మాస్కోలో గోష్టిని డ్వోర్ వేదికగా జరుగుతాయి. సంస్కృతుల ఐక్యత, ప్రజల మైత్రి అనే ఇతివృత్తంతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో భాగంగా దాదాపు 20 ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సందర్శకులు యోగా, చెస్, భారతీయ వివాహ సాంప్రదాయాలు, నృత్యాలు, ఆయుర్వేదం వంటి వివిధ అంశాలు తెలుసుకోవచ్చు. ఢిల్లీలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో దరఖాస్తులు సమర్పించేందుకు గడువును ఈ నెల 24వ

0: ఇదివరకు పొడిగించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న విడుదల కానుంది. క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు వచ్చే నెల 30వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఈ అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ 31 పూర్తవుతుంది. 4 తుది ఓటర్ల జాబితా విడుదల చేయబడుతుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉత్తర ఒడిశాలో భద్రక్, కేంద్రపారా, బాలసోర్, మయూర్భంజ్, కేంగ్జర్ జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. రాజ్ఘాట్ వద్ద సువర్ణరేఖ నది ప్రమాదకర మట్టమైన 10.36 మీటర్ల కంటే ఎక్కువగా, అంటే 11.80 మీటర్ల వద్ద ప్రవహించడంతో సుమారుగా 280,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్ష సూచనలతో భారత వాతావరణ శాఖ మయూర్భంజ్, కేంజర్, సుందర్గఢ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాగల 2 రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కర్ణాటక, రాజస్థాన్, జార్ఖండ్, కేరళ, మహే, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవచ్చని జమ్మూకాశ్మీర్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రాగల 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత షట్లర్లు పోటీ పడుతున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్, మాజీ ప్రపంచ ఛాంపియన్ పివి సింధు చైనాకు చెందిన 3వ సీడ్ వాంగ్ జియుతో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ షెట్టి ఇండోనేషియాకు చెందిన 11వ సీడ్ అల్బి పర్హాన్తో తలపడతారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఇంగ్లాండ్తో జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన, డ్రా చేసుకున్న భారత్ పూల్లో అగ్రస్థానంలో నిలిచి తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉత్తరాఖండ్ ముసోరిలో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో జరిగే 2024 బ్యాచ్ ఐఏఎస్ ప్రొఫెషనల్ కోర్స్ ఫేజ్ 2 ముగింపు వేడుకలకు హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 31వ సమావేశం తమిళనాడులో ప్రారంభమైంది. భారత్, జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి సంయుక్తంగా అధ్యక్షత వహిస్తున్నారు. ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్లో భాగంగా ఆమ్స్టెల్విన్లో వాజనర్ స్టేడియంలో ఈ సాయంత్రం జరిగే చివరి పూల్ డి మ్యాచ్లో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా బిల్లా చిత్రం నుంచి హేమచంద్ర, మాళవిక.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటున్నారు. చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు.

శ్రోతలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత చెలియా చిత్రం నుంచి అర్జున్, హరిచరణ్, జోనితా గాంధీ పాడిన పాట.

0: యాసిన్ నిజార్ లిప్సిగా పాడిన పాట వింటున్నారు చిత్రం.
1: నీకు నాకు మధ్యలో ఇంకా ఊపిరాడదు అంత దూరాన్ని చేరగా చూస్తూ
0: ఎక్స్ప్రెస్ రాజా.

మీరింతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలున్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక వివరాలు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మరింత పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన అభివృద్ది సంస్థ ఎన్ఆర్ఈ డీసీఏ ఏపీ మేనేజింగ్ డైరెక్టర్ కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ ఉన్నతాధికారులతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలును వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు 9,450 కోట్ల రూపాయలతో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ రాష్ట్రంలో గుమ్మిడిపుండి గూడూరు మధ్య 3-4 రైళ్ల నిర్మాణంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. తద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రాంతీయ వాణిజ్యం పరిశ్రమల అభివృద్దికి దోహదం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. జల కాలుష్య నివారణ చట్టానికి సంబంధించిన ఆమోద తీర్మానంతో పాటు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు. అలాగే సూపర్ 6 హామీల అమలుపై సభలో లఘు చర్చ జరగనుంది. మరోవైపు ముద్రగడ సహా 8 మంది మాజీ శాసనసభ్యుల మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. శాసనసభాపతి సంతాప తీర్మానాన్ని చదివి వినిపించగా సభ్యులు మౌనం పాటించి నివాళులర్పించారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్దం చేశామని మంత్రి తెలుపుతూ
1: భీమవరం సంబంధించేటువంటి కలెక్టరేట్ గురించి కూడా ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ

0: ఈరోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్ళీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమరి ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
1: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో తీర ప్రాంత మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక ప్రాజెక్టులు, తీరరక్షణ పనులకు అవసరమైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సీఆర్జెడ్ అనుమతులను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మండల నిర్వహణ ప్రాధికార సంస్థ సిఫార్సుల మేరకు మంజూరు చేస్తారని తెలిపారు. జాతీయ సుస్థిర తీర ప్రాంత నిర్వహణ కేంద్రం ద్వారా రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ నివేదికను సమర్పించినట్లు మంత్రి వెల్లడించారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. అన్నదాత సుఖీభవ నిధులపై శాసనసభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ గిట్టుబాటు ధర లభించిన సమయంలో రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర వాటాను కూడా రైతులకు అందిస్తున్నామని చెప్పారు. ఈ నెలాఖరులోపు పంటల బీమా నమోదు చేసుకోవాలని మంత్రి కోరుతూ,
2: ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఉంది, 30-40-50 రూపాయలే రైతు వాటా అధ్యక్ష. మిగతా డబ్బంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కడుతున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ ఈ నెలాఖరు వరకు ఉంది. ప్రతి రైతుకి మేలు జరగాలంటే శాసనసభ్యులు మీరు కూడా కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేక మీటింగులు పెట్టి రైతులకు ఎడ్యుకేట్ చేయండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 16న 8 మంది సిబ్బందితో చేపల వేటకు బయలుదేరిన బోటు ఈరోజు తిరిగి వస్తుండగా విశాఖ తీరానికి సమీపంలో ప్రమాదానికి గురవ్వగా 8 మంది మత్స్యకారుల్లో జాలేరుపేటకు చెందిన అప్పన్న ఒక్కరు గల్లంతయ్యారు. గల్లంతైన అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని హోంమంత్రి బంగళపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ, సముద్ర పోలీసులు, తీరరక్షక దళాల సమన్వయంతో విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారుల పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు. డీఎస్సీ అవకతవకలపై ఆధారాలు స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. డీఎస్సీ నియామకాలపై పోరాడుతున్నందుకే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్1 పరీక్షపై ప్రభుత్వం ఆరోపణలు చేస్తోందని ఈ సందర్భంగా పేర్కొంటూ,
3: ఒకే వ్యక్తి చేతిలో ఈ బాధ్యతలు ఎందుకు పెట్టారు? ఇలా చేసినందువలన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా పోయి లీకేజ్ కు ద్వారాలు తెరిచినారు. డిఎస్సి ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా మరోసారి ఒప్పుకున్నారు.
1: భారతరత్న దివంగత భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి ఈరోజు. ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జయంతిని జాతీయ సద్భావన దివస్ గా జరుపుకుంటున్నారు. రాజీవ్ గాంధీ 1944 ఆగస్టు 20న ముంబైలో జన్మించారు. 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత భారత 6వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చిన రాజీవ్ గాంధీ దేశంలో సాంకేతిక రంగ అభివృద్దికి కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు గాని, MyGOV.in వెబ్సైట్కు గాని లేదా నరేంద్ర మోదీ యాప్కు గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్రంలోని జూనియర్ వైద్యులకిచ్చే ఉపకార వేతాన్ని ఇకపై ప్రతి ఏటా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 2 ఏళ్లకోసారి సవరించే విధానం ఉండగా దాని స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని చెప్పారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ, పీజీ విద్యార్థుల ఉపకార వేతనాన్ని ఇకపై ప్రతి ఏడాది 3% చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. జూనియర్ వైద్యులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఈ వివరాలను వీరపాండియన్ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జూనియర్ వైద్యులు విధుల్లో చేరాలని కోరారు.

0: దైన భూ ఖనిజాలు, పర్మినెంట్ మ్యాగ్నెట్స్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ఈరోజు సమావేశమయ్యారు. తీర ప్రాంతంలో ఉన్న అపార ఖనిజ వనరులను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కోర్సును ప్రారంభించాలని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్టంలో రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు శాసనసభలో కోరారు. డిఎస్సి అవకతవకలపై ఆధారాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
5: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
4: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
5: ఎలా తెలుసుకోవచ్చు?
4: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
5: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
4: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
6: ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
7: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
7: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ముత్యాల ముంగిళ్ళు, గ్రామీణ స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి ముత్యాల మంగిళ్ళు కార్యక్రమంలో గర్భాశయ కణతులు, మహిళలకు అవగాహన, పరిష్కారాలు ఈ అంశంపై గైనకాలజిస్ట్ డాక్టర్ రాజాలక్ష్మి గారితో పరిచయం వింటారు.
1: శ్రోతలకి నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా వారు సేవలందిస్తున్నారు. ఈరోజు మన అంశం ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత స్త్రీలకు ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ కణితుల మీద అవగాహన పరచడానికి మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి రాజ.

0: లక్ష్మి గారు.
1: నమస్కారం.
0: రాజలక్ష్మి గారు, మరి ఈరోజు మన కార్యక్రమమే ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ కణితులు అనని అనుకుంటున్నాం. ఈ ఫైబ్రాయిడ్స్ అంటే గ్రామీణ ప్రాంత స్త్రీలకి ఏమాత్రం అవగాహన ఉందంటారు? అసలు వాటి గురించి ఏంటి అనేది వారికి వివరించండి.
1: తప్పకుండా అండి. యాక్చువల్లీ మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎవరైతే మా ఓపీలకు వస్తుంటారో వాళ్ళు వచ్చిన కంప్లైంట్స్, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం చూస్తే చాలామందికి అవగాహన లేదనే తెలుస్తుంది. సో దీనికి ఏంటంటే వాళ్ళకి కొంచెం మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, అవి కానీ వస్తే వాళ్ళ బాడీలో వచ్చే మార్పులు ఏంటి, వాళ్ళు ఏదైతే కంప్లైంట్స్, ఏదైతే ప్రాబ్లంతో బాధపడతారో అవన్నీ మనం ఒకసారి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఆ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ మందరికి అప్రోచ్ అయితే మనం ట్రీట్మెంట్ తగు టైంలో చేయగలుగుతాం. సో దీనికి ఏంటంటే వాళ్ళకి తెలియాలి అసలు ఈ గర్భాశయంలో కణితులు ఎందుకు వస్తాయి, ఎట్లాంటి కణితులు ఉంటాయి, అవి ఉండడం వల్ల వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గర సంప్రదించాలో, ఏం ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో, అంటే వయసుకు తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ఫైబ్రాయిడ్స్ తగ్గట్టు లేదా గర్భాశయ కణితులు ఎక్కడున్నాయి దాన్ని బట్టి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళకి ఒక వివరించి చెప్తే కనుక వాళ్ళకి అవగాహన వస్తే అప్పుడు మన దగ్గరికి అదే హాస్పిటల్కి అప్రోచ్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది.
0: అయితే వారికి ఈ విధంగా వారు కూడా తెలుసుకోవాలి అని కూడా అనుకోవాలి, ఫైబ్రాయిడ్ అంటే ఈ గర్భాశయంలో ఉండే కణితులు అనేవి తెలుసుకోవాలి. మరి ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటాయి మేడం?
1: ఈ గర్భాశయ కణితులనే యాక్చువల్లీ అందరూ అనుకుంటారు గర్భాశయ బేసిక్ పని ఏంటంటే పిల్లలు, యూనో ఫర్ రీప్రొడక్షన్ అంటే పిల్లలకు అనటం, చైల్డ్ బేరింగ్ అంటాం దానికి. బట్ అది కూడా ఒక ఆర్గాన్ ఇన్ ద బాడీ. సో దానికి కూడా కొంచెం ఏదైనా మార్పులు జరగవచ్చు, ఇలా కణితులు వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ లైక్ మనం బాడీ మీద ఎక్కడైనా రావచ్చు కదా, అట్లా కూడా గర్భాశయంలో కణితులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో రకరకాల కణితులు ఉంటాయండి. సో కొన్ని ఏంటంటే గర్భాశయం లోపల వస్తాయి, కొన్ని గర్భాశయం మసల్లోని వస్తాయి, కొన్ని గర్భాశయం బయట నుండి వస్తాయి, కొన్ని కిందన మనకి ఏదైతే గర్భాశయ ముఖద్వారం సర్వీక్స్ అంటామో అక్కడ కూడా వస్తాయి అన్నమాట. సో ఎక్కడ వచ్చిన దాన్ని బట్టి, దాని సైజ్ బట్టి అది మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ కణితులు అన్నవి మెయిన్ కానీ రీప్రొటేజ్ గ్రూప్ అంటే జనరల్గా ఈ 18 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఈ మెనోపాజ్ వచ్చే అంటే మనకి పీరియడ్స్ కట్టడ్ అయ్యే వరకు ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేసిక్గా ఒక హార్మోన్ డిపెండ్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ఉమెన్ అందరు ఆడవాళ్ళు అది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ ఫైబ్రాయిడ్స్ వస్తాయి. అది కాకుండా కొన్ని ఫైబ్రాయిడ్స్ ఈ గర్భాశయ కణితులు అనే ఫ్యామిలీస్లో రన్ అవుతాయి జెనెటిక్ కానీ. సో అట్లాంటి ఫ్యామిలీస్లో ఒకళ్ళు వాళ్ళ మదర్కు ఉన్నా, వాళ్ళ సిస్టర్కు ఉన్నా, లేకపోతే వాళ్ళ గ్రాండ్ మదర్కు ఉన్నా వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కూడా వాళ్ళు తెలుసుకోవచ్చు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే, ఇలాంటి సిమ్టమ్స్ వస్తే వాళ్ళకి ఇది వచ్చిందేమో అనుకుని డాక్టర్ సంప్రదించవచ్చు. సో ఇట్లాగా రకరకాలు ఉంటాయి బేస్డ్ ఆన్ ఏ టైప్ ఉందో, ఏ సైజ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయండి. చిన్న కణితులు అయితే ప్రాబ్లం లేదు, అసలు తెలియదు మనకు ఉందని. ఏదో మనం ఏదో ప్రాబ్లం వచ్చి మనం ఏదైనా స్కాన్ చేయించుకుంటే గట్ట తెలుస్తుంది తప్ప మామూలుగా రొటీన్గా వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. కొంచెం పెద్ద సైజ్ అంటే ఏజ్ బట్టి, సపోజింగ్ ఇప్పుడు రీసెంట్గా పెళ్ళయి యూనో వాళ్ళ పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలవదు, అబార్షన్లు అయిపోతాయి. సో అటువంటిప్పుడు వచ్చి వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు, చూస్తే అందులో గర్భాశయంలో కాయ ఉన్నది. సో ఏమవుతుంది అంటే ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే వస్తుందో వెళ్ళి ఆ కాయ మీద ఇంప్లాంట్ అవుతుంది, అంటే అతుక్కున్నప్పుడు అది నిలవదు. ఎందుకంటే కణిత అనేది మన గర్భాశయం తాలూకు కాదు కదా, అది వేరుగా పెరిగినది. ఆ స్త్రీ గర్భదాల్చడం కష్టం అవుతుంది, అబార్షన్లు అయిపోతాయి. అది కూడా తరచు అంటే ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో అప్పుడు అబార్షన్లు అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు డాక్టర్ చూపించుకున్నప్పుడు ఆ కాయ ఏదైతే ఉందో అని తెలుస్తుందో అప్పుడు దాని తగ్గు ట్రీట్మెంట్ చేస్తాం. అట్లాగే ఏంటంటే కొంతమందికి సో పిల్లలు అయిపోయారు తర్వాత కణితులు వచ్చినాయి, సో కింద నేను ఏదైతే తన్నానో గర్భాశయం ముఖద్వారం సర్విక్స్ దగ్గర వచ్చింది అనుకోండి, అట్లా కాయ పెద్దదైందనుకో, దాని ఎదురుగా గర్భాశయం ముందర మనకి నీరుడు తాలూకా బ్లాడర్ అని యూరినరీ బ్లాడర్ అది ఉంటుంది, వెనక ఏంటంటే మన మోషన్ ద్వారం అయిన ఉంటాయి అన్నమాట. సో అంత పెద్ద కాయలు ఉన్నప్పుడు ఎదురుగా ప్రెషర్ ఇస్తే ఈ నీరుడు పాస్ చేయడానికి ఇబ్బంది అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళు ఆ కంప్లైంట్తో వస్తారు, ఏంటి నీరుడు పాస్ చేయడం ఇబ్బందిగా ఉంది, లేకపోతే వాళ్ళు అసలు నీరుడు పాస్ చేయలేకపోతున్నారు, లేకపోతే ఈయనో తరచుగా వెళ్ళాల్సి వస్తుంది వాష్రూమ్కి టాయిలెట్కి అన్నట్టు వస్తారు.
0: అయితే ఎక్కువ లేకపోతే
1: లేదా టోటల్ బంద్ కూడా అయిపోతుంది. సో ఆ నీరుడు పాస్ చేయాలన్నప్పుడు ఏమవుతుంది, బ్లాడర్ అనేది నీరుడు సంచి అనేది డిస్టెండ్ అయిపోతుంది, అది చాలా డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది, పెయిన్ కూడా వస్తుంది. అట్లాగే ఒక పెద్ద కాయ వచ్చి వెనకన మన బౌల్ అనేది ఉంటుంది, రెక్టమ్ అని ఉంటుంది, దాని మీద సిగ్మాయిడ్ రెక్టమ్ అని అక్కడ కానీ ప్రెషర్ పడితే ఈ మోషన్ పాస్ చేయడంలో ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటాం దాన్ని, అట్లా అలా ప్రాబ్లమ్స్ వస్తారు. సో ప్రాబ్లమ్స్ అన్నవి ఈ కాయ ఎక్కడుందని బట్టి, కొన్నిసార్లు గర్భాశయం లోపల లేకపోతే దాని కండరాల్లో వస్తుంది కాయ, అలాంటప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మనం చూసేది ఇలాంటివే. సో ఎక్కువ శాతం ఓపీకి వచ్చే లేకపోతే స్త్రీలు డాక్టర్ సంబంధించిన అదే ఈ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు బ్లీడింగ్ నెలకి 2 సార్లు అయిపోతుంది.

0: లేకపోతే బ్లీడింగ్ స్టార్ట్ అయితే అసలు ఆగట్లేదు, ఈ ప్రాబ్లమ్స్ వస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక అది కాకుండా వాళ్ళు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు పొట్ట పెరగడం అన్నది గమనించారనుకోండి, సో అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు, వెంటనే వచ్చి డాక్టర్ సంప్రదించాలి, ఏదో ఉన్నది లోపల అదేంటనేది తెలుసుకోవాలి.
1: అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎందుకు వస్తాయి?
0: అదే చెప్పాను కదండి, ఒకటి ఏంటంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మన రీప్రొడక్టివ్ ఏజెస్ అంటే ఆడవాళ్ళు మెన్సెస్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మెనోపాజ్లో వరకు ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి ఎక్కువ శాతం ఈస్ట్రోజన్ కొంతలో వస్తుంది. అలాంటప్పుడు ఈ కాయలు కణితులు తయారయ్యే అవకాశం ఉంటుంది. అంటే కణితులంతా ఏం కాదండి, ఇదేంటంటే గర్భాశయం యొక్క మసిల్ ఉంటుంది, అది ఓవర్గా గ్రోత్ అయిపోతుంది, ఓవర్గా పెరిగిపోతుంది
1: కండరం,
0: కండరాలు ఓవర్గా పెరిగిపోతాయి అన్నమాట. అది డిఫరెంట్ లొకేషన్స్ ఎక్కడైతే మనం ఇప్పుడు మీకు ఇంత వివరించాను ఆ ప్లేసుల్లో వస్తే దాని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా జెనెటిక్ కూడా ఉంటుంది, కొంతమంది ఫ్యామిలీస్లో ఉంటుంది ఇది. సో అది కూడా మనకి మన ఫ్యామిలీలో ఎవరికైనా అలా ఉంటే మనం ఆల్వేస్ ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్ వస్తే మనకు ఆ కణితులు కానీ ఉన్నాయేమో అని ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి.
1: నార్మల్గా అంటే స్త్రీ, సాధారణ స్త్రీ ఈ ఫైబ్రాయిడ్ ఉందా లేదా లేదు అని అంటే ఎలాగ లక్షణాలు ఎలాగ మనకి కనిపిస్తాయి అంటారు?
0: అదే అసలు ఏ లక్షణం లేకపోతే ఏ స్త్రీ డాక్టర్ దగ్గర రారు. సో నేను చెప్పినట్టు ఇప్పుడు పెళ్ళి అయిన వెంటనే ఈ అబార్షన్లు అయితే వాళ్ళు సస్పెక్ట్ చేయచ్చు, అంటే తరచుగా ఒకసారి కాదు రెండు సార్లు కన్నా ఎక్కువైంది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఒక డాక్టర్ సంప్రదిస్తారు. అటువంటి టైంలో అల్ట్రాసౌండ్ చేసి చూసామనుకోండి, స్కానింగ్ అంటాం కదా, చేసి చూస్తే అందులో కాయ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇలా గర్భస్రావం జరుగుతుంటుంది. రెండోది ఏంటంటే ఇంకొకరికి పిల్లలు అయిపోయినాక కానీ లేకపోతే మెనోపాజ్ అంటే మన పీరియడ్స్ బంద్ అయిపోయి ముందర కానీ వీళ్ళకి ఏంటంటే తరచుగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, అంటే నెలకు రెండు సార్లు లేదా 15 రోజులకు ఒకసారి లేదా కంటిన్యూస్ నెలకి బ్లీడ్ అయిపోవడం ఇట్లాగా. సో ఇట్లా అయినసరికి వాళ్ళకి బ్లడ్ పోతుంది కదా, పోయినప్పుడు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనీమియా వల్ల. అది కాకుండా కొంతమందికి ఏంటంటే ఇలా దాని పొజిషన్ బట్టి ఎక్కడ వచ్చింది దాన్ని బట్టి అదర్ ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తాయి. సో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనం సస్పెక్ట్ చేయాలి. అప్పుడు
1: ఏదో ఒక లక్షణం మాత్రం బయటకు కనబడుతుంది.
0: మరీ చిన్న వాటికైతే ఏమి ఉండదండి, అది మన వాళ్ళు ఏదో కారణంగా వస్తే మనం స్కాన్ చేస్తే కోయిన్సిడెంట్గా తెలుస్తుంది తప్ప, బట్ అదర్వైజ్ మేజర్గా సైజు అంటే పెద్ద కణితులు ఉంటే మట్టుకు వాళ్ళకి డెఫినెట్గా ప్రాబ్లమ్స్తో వస్తారు. అదే ఈ వేన్ అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తరచు బ్లీడింగ్ అవ్వచ్చు, పెయిన్ఫుల్ బ్లీడింగ్ అంటే నెలసారి పీరియడ్స్ అంతకుముందు పెయిన్ లేని వాళ్ళకి ఇప్పుడు చాలా పెయిన్తో పాటు బ్లీడింగ్ అయిపోతుంది, ఎక్కువ రోజులు అవుతుంది, స్టాప్ అవ్వదు, గడ్డలు గడ్డగా పడిపోతుంటుంది, ఇంత బ్లడ్ పోయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అనీమియా వచ్చేసేసి రక్తం తక్కువయ్యి శాతం తక్కువై ఆయాసం ఇవన్నీ వస్తాయి కదా, నీరసం ఇవన్నీ వస్తాయి. సో ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి.
1: నాకు ఒక సందేహం మేడం, ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్ అనేది మహిళలో యాక్టివ్ స్టేజ్లో ఉండేటప్పుడు గర్భధారణ అనేది చాలా కష్టమవుతుందన్న?
0: అన్ని వేళలో అవ్వదండి, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు దాని పొజిషన్ బట్టి ఈ కణితి ఎక్కడుంది, ఒకవేళ ఇది గర్భాశయం లోపల అంటే ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం, ఎక్కడైతే మన నెలసరి పీరియడ్ అవుతుందో అక్కడ నుంచి బయటకు వస్తుంది, ఆ ఏరియాలో కానీ కణితి ఫామ్ అయితే కనుక అక్కడ ప్రెగ్నెన్సీ కానీ వెళ్ళి అక్కడ ఇంప్లాంట్ అయితే అంటే అతుక్కుంది అనుకోండి, అది నిలవదు, ఎందుకంటే అది గర్భాశయం తాలూకు కాదు కదా. సో ఆ గర్భాశయం ఏం చేస్తారంటే ఇది నాది కాదు అని చెప్పి తోసేస్తుంది, అంటే ఇట్స్ ట్రైన్ టు పుష్ ఇట్ అవుట్ అలా. సో అక్కడ అలాంటప్పుడు వాళ్ళకి ఈ గర్భధారణ చాలా కష్టమవుతుంది. సో అది తీసేస్తే కానీ వాళ్ళకి గర్భధారణ జరగదన్నమాట. రెండోది ఏంటంటే మసిల్లో వచ్చిందనుకోండి, అది కండరాల్లో వచ్చిందనుకోండి కణితులు, ఒకటి కాదు రెండు కాదు, ఒకటనే ఉండదు, కొన్నిసార్లు మల్టిపుల్ నాలుగైదు ఉండొచ్చు, కొన్ని ఇంకా పెరగవచ్చు అట్లా అనమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే కండరం ఎక్కువ అయిపోయేసరికి బ్లీడింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కువ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అవుతుంది. అది ఇంకా పెరిగింది అనుకోండి, ఇంకా పైకి వెళ్ళిపోయింది అనుకోండి, గర్భాశయం నుంచి పైకి ఇట్లాగా మన ఊపిరితిత్తుల వైపు ఇలా వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది మనకి, అంటే బ్రెత్లెస్ అంటే ఆయాస పట్టము అట్లాంటివి జరుగుతుంది, అట్లా అలాంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే ఒక రకమైన కణితులు ఎలా ఉంటాయంటే వాటికి ఒక చిన్న కాడలాగా తయారవుతుంది అనమాట. సో ఆ కాడ అనేది కొంచెం ట్విస్ట్ అవుతుంది, దాని మీద అది మెలికి పడుతుంది, మెలికి పడినప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ సప్లై ఈ కణితి కట్ అయిపోయి చాలా పెయిన్ వచ్చి అది కొంచెం ఎమర్జెన్సీగా ట్రీట్ చేస్తాం, ఎమర్జెన్సీ లాపరేట్మెంట్ అప్పటికప్పుడు ఓపెన్ చేసి అది తీసేయాలి, లేకపోతే ఆమెకు చాలా సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. అట్లా కూడా జరుగుతుంది. ఇంకా మిగతా మీకు ఆల్రెడీ వివరించాను కదా అట్లా ఉంటాయి.
1: అయితే మేడం, ఫైబ్రాయిడ్స్కి సర్జరీ అవసరం అవుతుందా లేదు అని అంటే మందులతో తగ్గే ఈ గర్భాశయ కంతులు కూడా ఉంటాయా?
0: ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, అన్నిటికి సర్జరీ చేయం అలాగే అన్నిటికీ మందులతో పెట్టాం, ఎందుకంటే ఈ పని చేయం. ఇప్పుడు చిన్న చిన్నవి ఉన్నాయనుకోండి కణితులు, అవి యాక్చువల్లీ మనం ఏం చేయము, వదిలేస్తాం వాటిని, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ నేను అన్నట్టు ఏదో వేరే కారణం చేత మనం స్కాన్ చేసినప్పుడు

0: కల్పించాయి అనుకోండి, వాటి వల్ల స్వతహాగా వీళ్ళు ప్రాబ్లం లేదు, అటువంటప్పుడు ఏమీ చేయం, జస్ట్ రివ్యూకి రమ్మంటాం, అలా ఇయర్లీ రివ్యూ అలా అంటాం, ఒక సంవత్సరం రండి, లేకపోతే వెనక్కి ప్రాబ్లం అనిపిస్తే రండి, ఇట్లా బ్లీడింగ్ ప్రాబ్లం ఏమైనా వస్తే రండి అంటాం, ఏమీ చేయం. కానీ పెద్దవి ఉన్నాయనుకోండి ఇట్లాగా, సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదని, లేకపోతే మోషన్ పాస్ చేయడం ఇబ్బంది ఉన్నా ఇట్లాంటివి, లేకపోతే మెలికి పడినా, అటువంటి వాటికి డెఫినెట్గా మనం ట్రీట్ చేయాలి, అలా వదిలేలేము. ఎందుకంటే మందులు అన్నవి కరిగించలేవు, వీటిని సర్జరీ చేస్తాం. మళ్ళీ మనకి డిఫరెంట్ సర్జరీలు ఉంటాయి, ఓపెన్ చేయడం ఉంటుంది, లాప్రోస్కోపిక్ ఉంటుంది, హిస్టరోస్కోపిక్ ఉంటుంది, అదంతా కణితి సైజ్ బట్టి మనం డిటర్మిన్ చేస్తాం. సో ఎవరికి ఎట్లాంటి సర్జరీ అన్నది ఆ కణితి సైజ్ బట్టి, కణితి ఎక్కడున్న దాన్ని బట్టి, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి మనం డీల్ చేస్తాం. అలానే అందరికీ గర్భసైన్స్ తీసేయాలి కదండి, హిస్టరెక్టమీ అయినా ఆపరేషన్ చేయలేం కదా, వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళకున్న సైజ్ ఆఫ్ ది కణితి ఎక్కడున్నదని బట్టి, వాళ్ళ ప్రాబ్లం బట్టి మనం ప్లాన్ చేస్తాం సర్జరీలు. అందరికీ సర్జరీ అవసరం లేదు, అలాగే అందరికీ మెడిసిన్ కూడా పనిచేయదు.
1: అయితే మేడం, ఈ గర్భాశయ కణితులకి ఆధునిక చికిత్సలు అని అంటే ఐదర్ ఈ సర్జరీ కానీ లేదా ఆధునిక చికిత్సల్లో భాగంగా ఈ మందులు అనేవి వస్తాయి, ఈ ఇంతకు తప్పించి ఇంకేమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి, ఇప్పుడు మందులు అనేవి కొంతవరకు చేస్తాయండి. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చదువుకున్న రోజుల్లోని మందులు పెట్టేవాళ్ళం కొన్ని ఇంటికి, కొన్ని ఇంటికి అంటే సర్జరీ చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అసలు మందులు సర్జరీ కాకుండా ఇప్పుడు ఎంఆర్ ఫోకస్డ్ అనేసి, ఇప్పుడు మనం ఎంఆర్ఐ చేస్తాం కదా అట్లాగే, దాంతోపాటు అది కరిగించేది లేజర్ అనేసి ఇట్లాగా వచ్చినాయి అనమాట. అవి కొంతవరకే పనిచేస్తాయి. నేను ఒక విషయం చెప్పాను, అంటే మెన్స్ స్టార్ట్ అయిన నుంచి మెనోపాజ్ వరకు మనకు ఒక హార్మోన్ ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఆ ఈస్ట్రోజన్ ఉన్నంత వరకు ఇవి పెరిగే అవకాశం ఉంటుంది. సో మనం ఎప్పుడు ఈస్ట్రోజన్ ఉండదు, బిఫోర్ మెన్ఆర్కి అంటే పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందు అండ్ మెనపాజ్ వచ్చిన తర్వాత. కానీ మధ్య కాలంలోని, సో 18 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 50 ఇయర్స్ వరకు, 50 సంవత్సరాల వరకు మనకి ఈస్ట్రోజన్ వచ్చే వయసు అది. సో ఈస్ట్రోజన్ తగ్గిపోతేనే ఇవి తగ్గిపోతాయి అన్నమాట, అంటే పెరగవు ఫర్దర్గా. సో ఈ టైంలో ఎప్పుడైనా రావచ్చు అవి. సో వీటికి ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది సర్జరీ చేయించుకోవడం, టెంపరీ సొల్యూషన్ అనేది మందులు, ఇంకా ఇతరాత్ర ఉన్నాయి. ఇప్పుడు యంగ్ లేడీ వచ్చారనుకోండి, ఫైబ్రాయిడ్ ఎక్కడో పైన ఉంది, దాంతో ప్రాబ్లం ఏదో వదిలేస్తాం. సో లేకపోతే కొన్ని పరికరాలు, ఇప్పుడు ఎల్ఎన్జీ ఐయుఎస్ అని ఒకటి వచ్చింది కొత్తగా మీరేనా అనేసి, అది చిన్న చిన్న కణితులు ఉన్న వాళ్ళకి ఇది పెట్టినా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎస్పెషలీ రీసెంట్గా పెళ్ళయ్యి చిన్న చిన్న ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకి, ఈయన సర్జరీ చేయలేము, సర్జరీ అవకాశం కూడా చేయలేము, అంటే చిన్న కాబట్టి చేయవలసిన అవసరం కూడా లేదు. సో అట్లాంటి వాళ్ళకి మందులు, ఇప్పుడు మనం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అని అంటాము, ఇలాంటివి మనం ట్రై చేయొచ్చండి. సర్జరీ అన్నిటికీ సొల్యూషన్ కాదు. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, మనం సైజ్ బట్టి అని చెప్పాను కదా, ముందు మందులే పెడతాం ఎవరికైనా, సర్జరీ విల్ బి ద అదర్ లాస్ట్ ఆప్షన్ అనమాట.
1: అయితే ఈ గర్భాశయ కంతులు అనేవి ఒకసారి తీసేస్తే మళ్ళీ అవి పెరిగే అవకాశం ఉందా?
0: ఎందుకంటే నేను మీకు చెప్పాను కదా, ఈస్ట్రోజన్ అన్న హార్మోన్, మనం ఇప్పుడు చేసినప్పుడు సపోజ్ పెద్ద కణితి ఉంది అనుకో, 10 సెంటీమీటర్ సైజ్ కనితుంది, ఇప్పుడు నేను తీసేసాను దాన్ని, ఓకే, బట్ అక్కడ చిన్న చిన్న ఉంటాయి పక్కపక్కన, అవి నాకు కనిపించు, తీయడం కూడా అవకాశం ఉండదు. సో ఈ తీసినాక పెరిగే అవకాశం ఉంటుంది కదా,
1: అనేవి మళ్ళీ యాక్టివ్ స్టేజ్ లో
0: ఈస్ట్రోజన్ ఉంటుంది కాబట్టి ఇవి త్రూ అవుట్ ద పీరియడ్ పెరిగే అవకాశమే ఉంటుంది. సో మనకు అప్పుడు మిస్ అయినా తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఫైబ్రాయిడ్ తీసాం, ఒక కణితి తీసాం కాబట్టి వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం అది ప్రివెన్షన్కి మందులో లేకపోతే ఏదో ఇతరత్రవి పెడతాం అన్నమాట,
1: వాటిని నివారించడానికి ఏదైనా మందులు వాడే కార్యక్రమం.
0: ఎందుకంటే ఇవిడికి ఎక్కువ అవకాశం ఉంది మళ్ళీ అవి రావడానికి, రిపీట్ అవ్వడానికి. సో అప్పుడు మనం డెఫినెట్గా ఆవిడకి ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ ఒకటి ప్లాన్ చేసి మళ్ళీ రాకుండా చూస్తాం.
1: అయితే ఈ గర్భాశయ కంతులు కొందరు మహిళల్లో ఉండడం వల్ల, ఆ మహిళలు ఏంటంటే ఈ పొట్ట భాగంలో ఎత్తుగా ఉంది లేదు అని అంటే, నేను ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాను, కొద్దిగా తిన్న వెంటనే కడుపు నిండిపోయినట్టు నాకు అనిపిస్తోంది అని ఉన్నారు, మరి అది అపోహ అంటారా, నిజంగానే అది అలా జరుగుతుందంటారా?
0: అపోహాన్ని పూర్తిగా అనండి, ఎందుకంటే మీకు ఒక వెరైటీ ఆఫ్ ఫైబ్రాయిడ్ అదే కణితులు కొన్ని పెద్ద సైజ్ అయిపోయినాయి అనుకోండి, చాలా మంది గమనించరు అది పొట్ట పెరుగుతుంటే. ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకి పొట్ట పెరుగుతుంటే ఒక ఏజ్ రిలేటెడ్ గా మన పొట్ట పెరుగుతుంది అనుకుంటాం తప్ప కణితుంటానని అసలు మోర్ దెన్ 50% అనుకోరు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ కాయ పెరిగి పెరిగి ఏమవుతుంది మనకి, ఈ గర్భాశయం తను ఉండవలసిన ప్లేస్ వచ్చి బయటకు వచ్చేసి అట్లా పొట్ట మీద ఏదైనా ప్రెషర్ పెడుతుంది, లేకపోతే ఈ ఉపరితిత్తుల మీద ప్రెషర్ పెడుతుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకి ఆ ప్రెషర్ వల్ల మనం తిన్నా తక్కువ తిన్నా ఏదో ఎక్కువ తినేసాము ఫుల్గా అయిపోయింది అప్పుడే అన్నట్టు ఉంటుంది అన్నమాట.
1: అంటే ఆయాసంగా ఎక్కువ తినేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవ్వటం.
0: కొన్ని రకాల కణితులు ఏం చేయతే చెప్పానో ఒక స్టాక్ పెట్టుకొని బయట ఉంటాయి, వాటి వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చే అవకాశం.
1: అయితే మేడం, ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే గర్భాశయ కంతులు అనేవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటారు, అసలు ఈ మారుతాయా?
0: ఎస్, క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది, బట్ అది ఈ గర్భాశయ కణితుల్లో చాలా రేర్ పాసిబిలిటీ, ఇంచుమించు 1% దాకే ఉండదండి. అంటే మనం లిటరేచర్ చెప్పేది అంటే

0: పర్సెంట్ దాకా క్యాన్సర్ అవ్వచ్చు అనేసి, అది లాస్ట్ పాసిబిలిటీ అనమాట. ఇంకా కానీ అవకాశం ఉంది, బట్ వెరీ వెరీ రేర్,
1: చాలా అరుదు అంట.
0: చాలా అరుదు.
1: అయితే మేడం, ఇప్పుడు మనం గ్రామీణ స్త్రీలకి అవగాహన పరుస్తూ ఈ గర్భాశయ కంతులు అంటే ఏంటి, ఏవి ప్రమాదకరం, ఏది ప్రమాదకరం కాదు, లేకపోతే వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ గర్భధారణ ధరించే స్త్రీల మీద ఈ గర్భాశయ కంతులు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. మరి మహిళలు ఈ గర్భాశయ కంతులు అనేవి నివారించుకోవడానికి ఏ రకమైన ఆహారం కానీ లేకపోతే వ్యాయామం కానీ మరి వారి జీవన శైలి కానీ ఎలా ఉండాలంటారు?
0: ఇది అందరు మహిళలకు వర్తిస్తుందండి. మనము ఆహారం అలవాట్లు అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మనము మన ఆహారంలోని కాల్షియం అని లేకపోతే ఇలాగ విటమిన్స్ అని ఆకుకూరలని వెజిటేబుల్స్ అనేసి ఇట్లా అన్నీ కరెక్ట్గానే తీసుకోవాలి. ఆహారం అనేది ఒక పార్టే. ఓకే, బట్ ఈ కణితులు అన్నవి ఎంత మనము నివారించడం ట్రై చేసినా, బట్ అదే ముందు చెప్పినట్టు కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం, ఏదో ఒక మనకి ప్రాబ్లం వచ్చింది లైక్ బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చిన అట్లా వచ్చినా వెంటనే చూపించుకోవడం. సో ఇనీషియల్గా మనం చూపించుకుంటే అది పెరగకుండా మనం దాన్ని కొంచెం కంట్రోల్ చేయొచ్చు. ఫుల్గా పెరిగిన తర్వాత అంటే దాని వేరే ట్రీట్మెంటు. బట్ మనకి ఆ మన ఫ్యామిలీలో ఇది ఉందనుకోండి, ఈ ప్రాబ్లం ఉందనుకోండి, సో మనం ముందర నుంచే అలర్ట్గా ఉండాలి, ఉండి దానికోసం మనం డాక్టర్ కన్సల్ట్ చేయడం లేదా రెగ్యులర్గా యాన్యువల్ చెకప్స్ అని చేసుకుంటే సంవత్సరం ఎవ్రీ ఇయర్ వెళ్ళి చెకప్ చేసుకొని చేసుకోవాలి. అది కాకుండా అందరికీ స్త్రీలకి ఇలాగ మనం ఫిట్గా ఉండాలి, బేసిక్గా
1: వ్యాయామం
0: చేయాలి, వాకింగ్ అని, యోగా అని, బ్యాలెన్స్డ్ డైట్ అని, ఇవన్నీ అన్నిటికీ వర్తిస్తాయి. ఈ గర్భాశయ కణితులకి స్పెసిఫిక్గా ఏమీ లేదు, బికాజ్ ఇట్ ఈస్ మెయిన్లీ హార్మోన్ డిపెండెంట్ కాబట్టి, హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది. సో అది మనం ఏంటంటే కొన్ని కండిషన్స్ ఏమైనా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా ఏమున్నా కొంచెం మనం త్వరగా చూసుకొని దాన్ని బట్టి మనం తగు యూనో మెడికేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్.
1: చాలా బాగా చెప్పారు మేడం. ఇప్పుడు స్త్రీలందరికీ కూడా, అంటే గ్రామీణ ప్రాంత స్త్రీల గురించి మనం మాట్లాడుకున్నా కూడా ఈ విషయాలన్నీ కూడా స్త్రీలందరికీ కూడా వర్తించేలాగా ఈ గర్భాశయ కంతుల మీద చాలా మంచి విషయాలైతే మన శ్రోతలతో పంచారు. ధన్యవాదాలండి రాజలక్ష్మి గారు.
0: నమస్కారం మేడం, థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు గర్భాశయ కణితులు, మహిళలకు అవగాహన, పరిష్కారాలు ఈ అంశంపై గైనకాలజిస్ట్ డాక్టర్ రాజలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ముత్యాల ముంగిళ్ళు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. అమ్మ చిత్రం నుంచి చిత్ర పాడిన పాట.

0: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన సమాచారం ప్రకారం బాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 2 ప్రాంతాల్లో కూడా నమోదు కాలేదు. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. జానపద రంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా చతురస్ర జాతి త్రిపుట తాళంలో డప్పు విన్యాసం వింటారు శ్రీ ఎల్ పాపారావు బృందం నిర్వహణలో. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఎల్ దేవీ ప్రసాద్, ఎస్ సురేష్, ఏ సత్యం, డి రాజారావు, ఎస్ రామకృష్ణ, ఏ లక్ష్మణ్, ఎస్ అప్పన్న.

మీరింతవరకు చతురస్ర జాతి త్రిపుట తాళంలో డప్పు విన్యాసం విన్నారు. శ్రీ ఎల్ పాపారావు బృందం నిర్వహణలో ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఎల్ దేవి ప్రసాద్, ఎస్ సురేష్, ఏ సత్యం, డి రాజారావు, ఎస్ రామకృష్ణ, ఏ లక్ష్మణ్, ఎస్ అప్పన్న. జానపద రంజన్ కార్యక్రమంలో ఇప్పుడు రాముని అరణ్యవాసం ఈ అంశంపై తప్పెటి గుళ్ళు వింటారు. శ్రీ ముగుడా చంద్రరావు బృందం నిర్వహణలో ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు వి మల్లేష్, వి గంగులు, వి సంజీవరావు, కె మణికంఠ, కె మాణిక్యం, పి వినయ్, ఇంకా పి సిరి.

మీరింతవరకు చతురస్ర జాతి త్రిపుట తాళంలో డప్పు విన్యాసం విన్నారు. శ్రీ ఎల్ పాపారావు బృందం నిర్వహణలో ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు ఎల్ దేవి ప్రసాద్, ఎస్ సురేష్, ఏ సత్యం, డి రాజారావు, ఎస్ రామకృష్ణ, ఏ లక్ష్మణ్, ఎస్ అప్పన్న. జానపద రంజన్ కార్యక్రమంలో ఇప్పుడు రాముని అరణ్యవాసం ఈ అంశంపై తప్పెటి గుళ్ళు వింటారు. శ్రీ ముగుడా చంద్రరావు బృందం నిర్వహణలో ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు వి మల్లేష్, వి గంగులు, వి సంజీవరావు, కె మణికంఠ, కె మాణిక్యం, పి వినయ్, ఇంకా పి సిరి.

అక్క రామలక్ష్మణ్ కూడా పంచమన్నాడు తీరానా పర్ణశాల కట్టి రామలక్ష్మణులు సీతామహాదేవి కూడా ఆ పర్ణశాలలో కాపురాలు చేస్తున్నారు. ఆ సమయంలో ఇంకెలాగున్నారు ఎలాగున్నారు తెలిసిన భగవంతుడు కూడా తమ్ముడా లక్ష్మణ

రాగని కూడా ఆ యొక్క జంబు కుమారుడిని ఆ రావణాసురుడి కంట ఎక్కువ నేను బతకాలని తపస్సులో కూర్చున్నాడట. ఉపనాథం అంటారు, శూర్పణఖా దేవి అంటారు. ఆ శూర్పణఖా దేవి కొడుకు జంబు కుమారుడు అంటారు. ఆ జంబు కుమారుడు తపస్సులో కూర్చున్నాడట. రావణ బ్రహ్మ 2000 సంవత్సరాలు నేను ఇంకా ఆడికంటే ఎక్కువ 1 సంవత్సరం బతకాలని తపస్సులో ఎదురుపోదలు తపస్సు కూర్చున్నాడు. అట్టి టైములు కూడా శూర్పణఖా ఏమన్నది, కుమారుడికి భోజనంలో పట్టుకుని తపస్సు కాడికి వెళ్తుంది.

రాజా రాజా లక్ష్మణ, నువ్వెవరు కుమారుడవో గాని కత్తి మరుపులు చూస్తున్నావు. కాశీ పూసిన చెట్లు కొట్టకు, ఆ జదురు పొద నరుకు, నీకు అభిమానం ఉంటే, లేకపోతే కత్తి పడేని ఆకాశవాణి పలుకుతుందట. నాలుగు పక్కలు చూసినాడు లక్ష్మణ స్వామి, ఆ కత్తి చూసినాడు. ఓ జాబ్బతో ఎగిరిపోయిందా.

0: మీరు ఇంతవరకు రాముని అరణ్యవాసం తప్పెటిగుళ్ళు విన్నారు. శ్రీ మొగుడా చంద్రరావు బృందం నిర్వహణలో. ఇందులో పాల్గొన్నవారు శ్రీయుతులు వి మల్లేష్, వి గంగులు, వి సంజీవరావు, కె మణికంఠ, కె మాణిక్యం, పి వినయ్, ఇంకా పి సిరి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 9 సెకండ్లు. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై ఈనాటి మా మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారంలో కలుసుకుందాం. ఈ విరామ సమయంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం మాధ్యమం ద్వారా వినవచ్చు. సెలవు, నమస్కారం.

0: అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు సార్?
1: నషాముక్త వికసిత్ భారత్ 2.0 అభియాన్ ఈ ప్రోగ్రామ్ మన ఆగస్ట్ 2న ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మహత్తర కార్యక్రమాన్ని 10,000 లొకేషన్స్ లో 10,000 ప్లేసెస్ లో అదేవిధంగా కోటి మందితో యువతతో వర్చువల్గా

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి 2వ ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 19 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువత అభివృద్ధిలో జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంత కీలకం, ఈ అంశం గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. మనం యువత అభివృద్ధిలో జీవితంలో ఆర్థిక స్థిరత్వం ఎంత కీలకం అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అనుకున్నాం కదా. విద్యా నైపుణ్యాలు, ఉపాధి, ఆరోగ్యం, ఆర్థిక భద్రత వంటి అంశాలను సమర్థంగా అనుసంధానించగలిగితేనే మనకున్నటువంటి జనాభా ఉత్పాదక శక్తిగా మారుతుంది. ఈ మారిన ఆకాంక్షలకు ఆర్థిక పరిస్థితులు పెద్ద సవాలుగా నిలుస్తున్నాయి. 2026 డెలాయిట్ సర్వే ప్రకారం భారత జన్జెడ్ స్పందించిన వారిలో 54% మంది ఆర్థిక అనిశ్చితి కారణంగా ముఖ్యమైన జీవిత నిర్ణయాలను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

అంతర్జాతీయ కార్మిక సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా రూపొందించిన ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 కూడా భారత కార్మిక మార్కెట్లో యువత ఉపాధి నైపుణ్యాలే స్థిరత్వానికి కీలక అంశాలని తెలిపింది. విద్యార్థులు పట్టా పొందిన వెంటనే ఉద్యోగానికి సిద్ధంగా ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ యొక్క రిపోర్ట్లో తెలియజేశారు. దీనికోసం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలతో అనుసంధానాన్ని పెంచుకోవాలి, ఇంటర్న్షిప్లు, ఆచరణాత్మక ప్రాజెక్టులు ఉన్నత విద్యలో అనివార్య భాగం కావాలి అని తెలియజేసింది. కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: యువవాణి యువజనుల కార్యక్రమం మీరు వింటున్నారు. యువతకు నైపుణ్య శిక్షణకు ఇచ్చే ధృవీకరణ పత్రాల సంఖ్య కంటే ఉద్యోగ ప్రాప్తి, ఆదాయ పెరుగుదల, ఇంకా వ్యాపార స్థాపన వంటి ఫలితాల ఆధారంగా ప్రమాణాలను కొలవాలి. కోర్సు ఎంచుకునే ముందే అభ్యర్థులకు మార్కెట్ డిమాండ్స్పై స్పష్టమైన వృత్తి మార్గదర్శకత్వం అందడం వల్ల ఏ రంగంలో అవకాశాలు ఉన్నాయో ముందే తెలుస్తుంది. చదువు పూర్తయ్యాక స్థిరమైన ఉద్యోగం కోసం పోటీపడే యువతకు అవకాశాలు పరిమితంగా కనిపించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆకర్షణ పెరుగుతుంది. అయితే మొత్తం యువతకు సరిపడా ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావు కదా. కాబట్టి తయారీ, నిర్మాణం, ఆరోగ్యం, పర్యాటకం, రవాణా, ఆధునిక వ్యవసాయం, సంరక్షణ సేవలు, డిజిటల్ రంగాల వంటి అధిక ఉపాధి సృష్టించే రంగాలను విస్తరించాలి. కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనప్పురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మరి కార్యక్రమంలో చివరిగా మరొక విషయం తెలుసుకుందాం. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు, సాంకేతికత సులభంగా అందేలా చూస్తూ యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయంతో పాటుగా సరైన మార్గదర్శకత్వం అందించాలి. అదే సమయంలో ప్రభుత్వ నియామకాలు, పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత అత్యంత అవసరం. నియామకాల్లో జాప్యం, పరీక్షల నిర్వహణపై అనుమానాలు యువత భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ప్రతి శాఖ కూడా ఖాళీలను ముందుగానే ప్రకటించి నిర్ణీత కాల పరిమితిలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. పరీక్షా విధానంలో సాంకేతికత భద్రతను పెంచి కష్టపడి చదివే అభ్యర్థికి తన శ్రమకు తగిన న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించడం అనేది చాలా ముఖ్యం. కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు, మీ వ్యాపార పురోగతిలో సహాయం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు, మాధుర్యమైనటువంటి పాటలు వింటారు. ఇవి 1980 నుంచి 2000 సంవత్సరం మధ్యలో వచ్చిన చిత్రాల నుంచి కొన్ని పాటలు మనం ఇప్పుడు వింటాము.

నిరీక్షణ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన గీతం విన్నారు ఇళయరాజా స్వర కల్పనలో.

0: కదలికలు కన్నుల కాటుకలు నీలి నీలి చీకట్లు ఒకటి కావాలని
1: వలచే వయసును అడుగు ఆ గుసగుసలేమిటని వలచే వయసును అడుగు

0: కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట భువనేశ్వరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సత్యం స్వర కల్పనలో
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: సంధ్యారాగాలు శీర్షికన 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి సినిమాల నుంచి మాధుర్యమైన పాటలు వింటున్నారు.

0: చిలిపి కృష్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. కెవి మహాదేవన్ సంగీతం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఓ సీత కథ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. సంధ్యారాగాలు మాధుర్యమైన సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు సిహెచ్ కమలారాణి.
1: ఉద్యోగ వార్తలు. రైల్వీల్ ఫ్యాక్టరీ ఎల్హంకా బెంగళూరులోని టాలెంట్ స్కౌటింగ్ స్కీమ్ 2026-27 సంవత్సరానికి గాను గ్రూప్ సి కేటగిరీలో క్రీడాకారుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. ఇందులో ఉన్న విభాగాలు క్రికెట్, హాకీ, ఫుట్బాల్ తదితర విభాగాల్లో స్పోర్ట్స్ గ్రూప్ సి కేటగిరీలో మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి కావలసిన అర్హతలు పే లెవెల్ 2, 4, 5 పోస్టులకు రైల్వే బోర్డు నిబంధనల ప్రకారం నిర్ణయించిన విద్యార్హతతో పాటు క్రీడా ప్రతిభలను కూడా కలిగి ఉండాలని కోరుతున్నారు. వయసు 18 నుండి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు, క్రీడా ప్రతిభ, అలాగే ఇతర ప్రమాణాలని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎంపిక చేస్తారు. దరఖాస్తులను పంపించవలసిన చిరునామా

0: the assistant personnel officer, personnel branch, railwheel factory, Yelahanka, Bengaluru 560064. పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 24వ తేదీలోగా పంపించాలి. పూర్తి వివరాలు కావాలనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో చూడగలరు. www.rwf.indianrailways.gov.in ఈ వెబ్సైట్లో చూడవచ్చు. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు. పోస్టుల వివరాలు, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్టులో 2 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి కావలసిన అర్హతలు, సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 18 నుండి 30 సంవత్సరాలకి మించకూడదు. దరఖాస్తు రుసుము జనరల్ అభ్యర్థులకైతే 1500 రూపాయలుంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 800 రూపాయలు. ఎంపిక విధానం రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఉంటుంది. అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఆగస్టు 24, 2026. పూర్తి వివరాల కోసం www.aiims.mangalgiri.edu.in వెబ్సైట్లో చూడగలరు. మరొక ప్రకటన, బ్యాంక్ ఆఫ్ బరోడా బీఓబీలో వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రెగ్యులర్ పద్ధతిలో నోటిఫికేషన్ని విడుదల చేశారు. విభాగాల వారీగా ఉన్న ఖాళీల సంఖ్య, డిజిటల్ బ్యాంకింగ్లో 19 ఖాళీలు, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో 88, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 16, సెక్యూరిటీలో 54, అలాగే ఎంటర్ప్రైజ్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్లో 14 ఖాళీలు, అలాగే కార్పొరేట్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ ప్లానింగ్లో 15 ఖాళీలు, మొత్తం 206 పోస్టులకు ఖాళీలున్నట్లు తెలియజేస్తున్నారు. పోస్టుల వివరాలు, మేనేజర్, సీనియర్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, టెక్నికల్ సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఈ పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. కావలసిన అర్హతలు, గ్రాడ్యుయేషన్ లేదా బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సి, ఎంబీఏ, సిఏ, ఐసీడబ్ల్యూఏ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి. వీటితో పాటు ఆయా పోస్టులకు 2 నుండి 10 సంవత్సరాల వరకు అనుభవం తప్పనిసరిగా ఉండాలి. వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 23 నుండి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు రుసుము జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకు 850 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మహిళలు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే 175 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఆగస్టు 26, 2026. మరిన్ని వివరాల కోసం www.bankofbaroda.bank.in వెబ్సైట్లో చూడగలరు. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు సిహెచ్ కమలారాణి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 8.08

కమిటీగా శాతంగా నమోదయ్యింది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.66% నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు లేదా చెదురుమదురు జల్లులు కానీ పడే అవకాశం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్యమైన అంశాలు వింటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వ వికాసం ఈ అంశాలతో పాటుగా సినిమా పాటలు కూడా వినవచ్చు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో గొర్రెలు మేకలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఈ అంశం గురించి సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారి ప్రసంగం వింటారు. వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి 7:45 ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 8:15 శాసనసభ సమావేశాలపై సమీక్ష విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 వెలుగు నీడలు నాటిక వింటారు. రచన శ్రీ కేవీఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 10:30 ఆ పాత మధురాలు పాత చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారంలోని ముఖ్యాంశాలు. మీరింతవరకు సమాచార వాణి స్థానిక ప్రకటనలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కెఅచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సతీకుమార్ యాదవ్ వెల్లడించారు. వార్తల వివరాలు. దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగితే భారతదేశ అభివృద్ధికి మరింత బలమైన చోదక శక్తిగా నిలుస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ రైల్ కారిడార్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు,

0: నగరాలను అనుసంధానించే ఈ మార్గం మూడు రాష్ట్రాల మధ్య ఆర్థిక కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుందని వివరించారు. 2047 నాటికి దక్షిణ భారత రాష్ట్రాలు 10 ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగే సామర్థ్యం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రైపోర్టుల ఏర్పాటు, దక్షిణ గ్రిడ్ను జాతీయ విద్యుత్ గ్రిడ్తో అనుసంధానం చేయడం, యూనివర్సిటీలు ఇతర స్కిల్లింగ్ సంస్థలతో కలిసి సంయుక్త నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను కూడా చంద్రబాబు నాయుడు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. రైతులంతా పంటల బీమా తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కోరారు. ఈ విషయంలో ఆలస్యం చేయరాదని సూచించారు. శాసనసభలో ఆయన ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు వెంటనే బీమా చేసుకోవాలన్నారు. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు సమయం ఉందని తెలిపారు. శాసనసభ్యులు ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో వచ్చింది అధ్యక్ష, వర్షాలు పూర్తిగా లేవు, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రెస్టేజియస్ గా ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకుంది అధ్యక్ష. 2 సార్లు టైం పెడితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తే మొన్న 15 వరకు పొడిగించారు, మళ్ళీ 15 మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఈ నెలాఖరు వరకు పొడిగించారు. గౌరవ సభ్యులందరికీ కోరుతున్నాను, ఈ శాసనసభ ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చేతులెత్తి దండం మొక్కి కోరుతున్నాను, ప్రతి ఒక్క పంటకి ఇన్సూరెన్స్ ఉంది.
0: రాజధాని అమరావతిలోకి ప్రవేశానికి మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్ మీదుగా E13 అమరావతిలోకి ప్రవేశించనుందని మంత్రి చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్ E3 మూడో ఫేజ్లో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా త్వరగా ప్రారంభించాలని అధికారులను కోరారు. ఈ సమీక్షా సమావేశంలో CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తిక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు PHCలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాల నిర్మాణాల పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు తొలి కేంద్రాలుగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పటిష్టం చేయడంతో పాటు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ PHCలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. శాసనసభలో ఈరోజు జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లలో PHCలలో 600కు పైగా నియామకాలు చేపట్టామన్నారు. మొత్తం 1200 PHCలు ఉండగా ప్రస్తుతం 57 వైద్యుల పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా త్వరలో భర్తీ చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సంబంధిత శాఖ అధికారులతో ఆయన ఈరోజు సమీక్షించారు. బ్రిక్స్ దేశాల నుంచి క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖపట్నానికి రానున్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 23వ తేదీ ఉదయం బీచ్ రోడ్లో ఫ్రెండ్లీ సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం ద్వారా అనంతపురం జిల్లాలో ఎంతోమంది చిరు వ్యాపారులు రుణ సదుపాయం పొందుతున్నారు. ఈ సందర్భంగా అనంతపురానికి చెందిన లబ్ధిదారు గీత ఈరోజు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం పొందామని చెప్పారు. ఈ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో లాభం చేకూరుతోందని ఆమె పేర్కొంటూ,
2: నేను నా వ్యాపారం కోసం గతంలో అప్పుల కోసం బయట చూస్తే ఎక్కువ వడ్డీలు అడిగారు. బ్యాంకులో ముద్రా లోన్కి అప్లై చేస్తే నాకు 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. అప్పటి నుండి నా వ్యాపారంగా చేసుకుంటూ లోన్ డబ్బులను బ్యాంకుకు చెల్లిస్తూ వస్తున్నాను. నేను బ్యాంకుకు వెళ్ళి లోన్ డబ్బులు కట్టే అవసరం లేకుండానే నా బ్యాంక్ అకౌంట్ ద్వారా లోన్ అమౌంట్ కట్ అవుతుంది. ఈ ముద్రా లోన్ తీసుకురావడం ద్వారా నాకు ఆర్థికంగా పైకి వచ్చాను. నా లాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ఈ పథకం అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: వికసిత్ భారత్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ముద్రా యోజన పథకం ద్వారా రుణ సదుపాయాన్ని అందిస్తోందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మారుతి శ్రీనివాస్ తెలిపారు. అధిక మాసం కారణంగా ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం TTD కార్యనిర్వహణాధికారి

ముద్దాడ రవిచంద్ర తెలిపారు. జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈరోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుళ్లతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తున్నామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. శాసనసభలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పెద్ద మొత్తంలో సామాజిక పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. P4తో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు. వాతావరణం. రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దక్షిణాది రాష్ట్రాల పరస్పర సహకారంతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులంతా పంటల బీమా తీసుకోవాలని మంత్రి కె అచ్చెన్నాయుడు సూచించారు. అమరావతిలోని మరిన్ని రోడ్లను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్లకు సొంత భవనాలను నిర్మిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी। आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी।
1: संस्कृत वार्तायाः संस्करणमिदं इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज़ ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। झारखंड उच्च न्यायालय एकादशतः त्रयोदश जेपीएससी सिविल सेवा परीक्षायाः अथ च खाद्य सुरक्षा अधिकारी नियुक्तेः निरस्तीकरण संबंधे राज्य सर्वकारस्य अधिसूचनायाम् अग्रिम आदेश पर्यन्तं स्थगनादेशं प्रायच्छत्। न्यायमूर्तिना दीपक रोशनेन याचिकानां श्रवणावसरे स्पष्टीकृतं यत् विधि प्रक्रियां नैसर्गिक न्याय सिद्धान्तांच उल्लंघ्य पूर्वं नियुक्ताः अधिकारिणः पदात् निष्कासयितुं न शक्यन्ते। न्यायालयेन सर्वकारः सहैव झारखंड लोकसेवा आयोगः आगामिवादश्रवणाय सितंबर मासस्य 15 दिनांकं यावत् स्वप्रतिवचनं दातुम् आदिष्टौ। जम्मूकश्मीरस्य कठुआ जनपदस्य सीमाक्षेत्रेषु संदिग्ध व्यक्तीनां गमनागमनस्य सूचनां प्राप्य सुरक्षाबलैः अद्य सघनम् अन्वेषणाभियानं प्रारब्धम्। आकाशवाण्याः जम्मू संवाददातृवृत्तानुसारम् एतत् अभियानम् उधमपुर कठुआ सीमावर्तिषु बिलावरक्षेत्रस्य वनभागेषु च प्रचालितम्। स्थानीयजनानामनुसारं बुधवासरे चिररात्रौ बिलावरक्षेत्रस्य एकस्मिन् ग्रामे अज्ञातव्यक्तिभिः कस्यचित् गृहस्य द्वारं शब्दापितम्। पाकिस्तान अधिकृत जम्मू कश्मीरे निवसन्तः जनाः सम्पूर्णे क्षेत्रे विरोधप्रदर्शनानि तीव्रीकृतवन्तः। अनेन पाकिस्तानस्य शासनव्यवस्थायाः वास्तविकता पुनः प्रकाशिता। पीओजेके इत्यस्मिन् क्षेत्रे विरोध प्रदर्शनानां विस्तारः निरन्तरं वर्धते, येन इस्लामाबादस्य तत्कथनं निरस्तं भवति यत् अशान्तिः केवलं रावलकोट क्षेत्रे एव सीमिता अस्ति। जीएएसी इत्यनया कार्यसमित्या इस्लामाबादस्य तत् कथनं निराकृत्य कथितं यत् विरोध प्रदर्शनानि अधुना सम्पूर्णे अधिकृतक्षेत्रे प्रसृतानि सन्ति। बैडमिंटन क्रीडायां भारतस्य महिला युगलक्रीडिके त्रिसा जौली अथ गायत्री गोपी चंदः च नवदिल्ल्यां आयोजितायां BWF विश्वप्रतिस्पर्धायाः प्रागुपान्त्यचरणे प्रविष्टवत्यौ। इति वार्ताः।
2: आकाशवाणी विशाखपट्टण केंद्रम्।
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార

0: సహాయపడుతుంది. మనప్పురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సాయం సమీరం. వ్యాఖ్యానం అలాగే సినిమా పాటలుతో కూడిన కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈరోజు మనం ఈ శీర్షికలో స్వయంగా నిలబడి నడవగలిగే ఆరోగ్యవంతమైన శరీరమే జీవితంలో అత్యంత విలువైన ఆస్తి. ఈ విషయానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చైనా నటుడు చెన్ దావోమింగ్ చెప్పిన ఒక ఆలోచింపచేసే వ్యాఖ్య ఏమిటంటే, నాతో పెన్షన్ గురించి మాట్లాడకండి, విధేయులైన పిల్లల గురించి కూడా చెప్పకండి. ఒక చేదు నిజం మీకు చెబుతాను, వృద్ధాప్యంలో మీ సంతోషం ఒక్క విషయంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క విషయం ఏమిటంటే, మీరు ఎన్ని సంవత్సరాలు మంచం నుంచి స్వయంగా లేచి నడవగలరో అదే మీ నిజమైన సంపద అంటాడాయన. 70 లేదా 80 ఏళ్ల వయసులో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచింపజేస్తే, ఉదయం లేచినప్పుడు మన చేతులు కాళ్ళు ఇంకా మన మాట వింటాయా, లేక సులభంగా నడవగలమా? ఆ రోజు వచ్చినప్పుడే ఒక నిజం పూర్తిగా అర్థమవుతుంది. మన గౌరవం, స్వాతంత్ర్యం, నిర్ణయాలు, మన భావోద్వేగాలు కూడా కదలగలిగే మన శరీరంపైనే ఆధారపడి ఉంటాయి. మీరు స్వయంగా ఒక గ్లాసు నీళ్లు తీసుకోగలిగితే దాహంతో ఎవరో వచ్చే వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు కిటికీ వరకు నడిచి వెళ్ళి బయట ప్రపంచాన్ని చూడగలిగితే పైకప్పును చూస్తూ కాలాన్ని లెక్క పెట్టాల్సిన పరిస్థితి రాదు. అప్పుడు మీకు ఒక నిజం స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడూ మీతో ఉండేది ఒక్కటే, మీ శరీరం. అది మీకు సహకరిస్తే మీ జీవితానికి యజమానిగా మీరుంటారు. అది కానీ సహకరించకపోతే మీ ప్రపంచం ఒక మంచం పరిమాణానికే కుదించబడుతుంది. చివరికి వృద్ధాప్యంలో నిజమైన సంతోషం అంటే స్వయంగా మంచం నుంచి లేవడం, వాష్రూమ్కి వెళ్ళడం, బయటకు వెళ్ళి సూర్యకాంతిని ఆస్వాదించడం. అందుకే ఈరోజు నుంచే మీ శరీరాన్ని మీ జీవితాంతం మీతో ఉండే అత్యంత నమ్మకమైన మిత్రుడిగా భావించాలి. దానిని జాగ్రత్తగా చూసుకుంటే అది కూడా చివరి వరకు మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని ఫిట్గా ఉంచడానికి దోహదపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఎస్ ప్రమీల కుమారి గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: శ్రోతలందరికీ నమస్కారం. ప్రపంచ దోమల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 20న నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడం ఈరోజు ప్రధాన ఉద్దేశం. 1897 ఆగస్టు 20న బ్రిటిష్ వైద్యుడు సర్ రోనాల్డ్ రాస్ ఆడదోమలు మలేరియా పరన్నాజీవిని మనుషులకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిరూపించారు. ఆయన చేసిన ఈ పరిశోధన మలేరియా నియంత్రణలో ఎంతో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ఈ ఆవిష్కరణను గుర్తు చేసుకుంటూ ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని పాటిస్తున్నాం. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, ఫైలేరియా వంటి అనేక వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. దోమలు సాధారణంగా నిల్వ ఉండే నీటిలో గుడ్లు పెడతాయి. ఇంటి పరిసరాల్లోని పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీలు, నీటి తొట్టెలు, డ్రమ్ములు, పనికిరాని వస్తువుల్లో నిలిచిన నీరు దోమల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నీరు నిల్వ ఉండకుండా చూడటం దోమల పెరుగుదలను అడ్డుకోవడమే అనేది అత్యంత ముఖ్యమైన నివారణ చర్య. ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలేంటంటే, ఇంటి పరిసరాలను పరిశీలించి నీరు నిలిచిన ప్రదేశాలను శుభ్రం చేయాలి. నీటి పాత్రలను మూతపెట్టి ఉంచాలి. దోమతెరలు ఉపయోగించాలి. అవసరమైనప్పుడు దోమల నివారణ మందులు ఉపయోగించాలి. పరిసరాల పరిశుభ్రతను పాటించడంతో పాటు స్థానిక ఆరోగ్య శాఖ సూచనలు కూడా అనుసరించాలి. డెంగ్యూ వంటి వ్యాధుల్లో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు లేదా కీళ్ల నొప్పులు, వికారం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉంటే స్వయంగా వైద్యులను సంప్రదించడం మంచిది. దోమలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇల్లు, వీధి, గ్రామం, మన నగరంలో నీరు నిల్వలేకుండా చూసుకుందాం. దోమల ద్వారా వచ్చే వ్యాధులను అరికట్టేందుకే మనమంతా కలిసి పనిచేద్దాం. దోమల నివారణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. నీరు నిల్వలేకుండా చూసుకుందాం, వ్యాధులను దూరం చేసుకుందాం. ఇదే ప్రపంచ దోమల దినోత్సవం ముఖ్యమైన సందేశం.
0: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా ఎస్ ప్రమీల కుమారి తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

0: అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథ విందాం. పాతకాలంలో జపాన్లో ఒక విచిత్రమైన పద్ధతి ఉండేదట. అదేంటంటే, వయసు అయిపోయి ఏ పనులు చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను

తీసుకుపోయి ఎత్తైన కొండ ప్రాంతాలలో వదిలి వచ్చేవారట. వారి పని కూడా చేసుకోలేని ఆ ముసలి వాళ్ళు ఆకలితో అలమటించి క్షీణించి చివరికి ఆ పరిస్థితుల్లో చనిపోయేవారట. ఒక యువకుడు కూడా తన తల్లి వయసు పైబడి చేతకాని స్థితిలో ఉందని, ఆమెను తన భుజాలపై మూసుకొని కొండల్లో వదిలేసి రావడానికి బయలుదేరాడు. మార్గ మధ్యలో తన భుజంపై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్లుగా గమనించాడు. చెట్టు కొమ్మలను, కొన్ని పువ్వుల కొమ్మలను తెంపుతూ ఉన్న తన తల్లిని ఏమీ ప్రశ్నించకుండా అలాగే వెళుతున్నాడు. చాలా దూరం వెళ్ళాక తన తల్లిని కిందకి దింపి వెనుతిరుగుతూ, నిన్ను నా భుజంపై మోస్తున్నప్పుడు నువ్వు చెట్ల కొమ్మలను తుంచి ఎందుకు కింద పడేస్తూ వచ్చావు? ఎందుకు అలా చేసావమ్మా? అంటాడు. దానికి తల్లి, నాయనా, నేను ముసలిదాన్ని అయిపోయానని నన్ను వదిలేస్తున్నావు, పర్వాలేదు. మళ్ళీ నేను తిరిగి రాకూడదని చాలా దూరం నన్ను తీసుకుని వచ్చావు. అయితే నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ఒకవేళ నువ్వు దారి తప్పి ఏమైనా ఇబ్బంది పడతావేమో అనే భయంతో ఆ కొమ్మలను పువ్వులను తింపి దారి పొడుగునా వేస్తూ వచ్చాను నాయన, ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇంటికి చేరు అని తల్లి చాలా జాగ్రత్తలు చెబుతుంది కుమారుడికి. అప్పుడు వెంటనే ఆ కుమారుడి కళ్ళు వెంట కన్నీరు వేరులక ప్రవహిస్తాయి. పశ్చాత్తాపం చెంది వెంటనే తన తల్లిని తీసుకుని ఇంటికి చేరుకుంటాడు. చూశారా, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అమ్మతనానికి రూపాలు ఉండవు, అమ్మ నోటికి శాపాలుండవు. మంచి మనసున్నదే అమ్మ. మరి ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

సాయం సమీరం. ఈ కార్యక్రమంలో మనం ఇక చివరి అంశం వ్యక్తిత్వ వికాసం శీర్షికన ఈరోజు మనం కష్టాలను విజయాలుగా ఎలా మలుచుకుందామో మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. జీవితం అనేది ఎన్నో మలుపులు, అనుభవాలు మరియు సవాళ్ల కలయిక. మనం ఎప్పుడూ ఒకే దారిలో సాఫీగా వెళ్ళిపోవాలని కోరుకుంటాం, కానీ మనకు ఎదురయ్యే కష్టాలు మనల్ని బలహీనపరచడానికి కాకుండా మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు వస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. సవాళ్ళు మనల్ని అంచెలంచెలుగా ఎలా మారుస్తాయంటే వాటిలో ఒక అద్భుతమైన క్రమం దాగి ఉంది. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు మనకు అనుభవాన్ని ఇస్తాయి. ఆ అనుభవమే భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకాన్ని ఇస్తుంది. మనిషి కష్టాలను ఎదుర్కొన్న కొద్దీ వారి మానసిక స్థైర్యం పెరుగుతుంది. మెల్లమెల్లగా ఈ అనుభవాలే మనిషిని బలంగా తీర్చిదిద్దుతాయి. కష్టాలు చుట్టుముట్టినప్పుడు నిరాశ పడకూడదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించకూడదు. ఇలా ఆలోచించటం వల్ల మనలోని శక్తి సన్నగిల్లుతుంది. దానికి బదులుగా జీవితం ఈ అనుభవం ద్వారా నాకేమి నేర్పించడానికి ప్రయత్నిస్తుంది అని సానుకూలంగా ఆలోచించుకోవాలి. కష్టాలు శాశ్వతం కాదు. వాటి ద్వారా మనం నేర్చుకునే గుణపాఠాలు మాత్రమే శాశ్వతం అని గ్రహించాలి. మన చేతుల్లో లేని, మనం మార్చలేని విషయాలను వదిలేసి దానికి బదులుగా మీరు చేయగలిగింది, మీరు సాధించగల దాని గురించి దృష్టి పెట్టాలి. పట్టుదలతో కృషి చేయాలి. సమయపాలనతో అనుకున్నది సాధించే దిశలో అడుగులు వేస్తే విజయం మన సొంతం అవుతుంది. కార్యక్రమంలో మరొక సినిమా పాట.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో గొర్రెలు మేకలలో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, ఈ అంశం గురించి సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 వెలుగు నీడలు నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ కేవీ ఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 10:30 ఆపాత మధురాలు పాత చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు

ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇక రేపటి ప్రసారంలోని ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, స్వతంత్ర భారతీ జనని బృందగానం వింటారు. రచన సంగీతం శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, నాట్య కలం ప్రసారమవుతాయి. 6:30 చిందన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ మెహబుల్లా ఖాన్. పొలం పనులు కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. ఇందులో పంటలలో వివిధ పోషకాల ఆవశ్యకత, ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. ఇక రేపు ఉదయం 7:15 ఉదయ సమ్మేళనల కార్యక్రమంలో నీటిమాట శీర్షికన ప్రపంచ వృద్ధుల దినోత్సవం, ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. ఇంకా రచయిత్రి మాలతీ చందూర్ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్టియోఫోరోసిస్ అవగాహన డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 8:30 తిరిగి రేపు మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వివి మీనాకుమారి వీణావాదన వింటారు శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 10:00 విజయనగరం జిల్లా అభివృద్ధి అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి వింటారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 12:40 హిందీ సినిమా పాటలు. మధ్యాహ్నం 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి కార్యక్రమం ప్రసారమవుతుంది. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్రం ప్రసారంలో 6:30 సాయం సమ్మేళనం కార్యక్రమం వింటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ అనురాధ గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం ప్రసార వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో శ్రీమతి ఆర్ కుసుమకుమారి గానం వింటారు శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడు సూర్యప్రసాదరం మృదంగం. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశాభివృద్ధికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పుణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశాభివృద్ధికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ఈరోజు ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారం హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని చెప్పారు. ప్రజాసేవలో అంకితభావం ఉండాలని యువ అడ్మినిస్ట్రేటివ్ అధికారులను కోరారు. తమ పనిపై, తీసుకునే నిర్ణయాలపై పూర్తి ఏకాగ్రత ఉంచాలని సూచించారు. సమాజ సంక్షేమం కోసం పాటుపడాలని, సామాజిక

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. సున్నితత్వం, సమగ్రత, ధైర్యంతో ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయాలని, ప్రతి నిర్ణయంలోనూ దేశమే ప్రథమం అనే స్ఫూర్తిని కాపాడుకోవాలని అధికారులకు పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్,

0: ఈ ప్రాంత పురోగతి, అభివృద్ది, ప్రయోజనాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాధాన్యతలు, అంశాలపై చర్చించడానికి ముఖ్యమంత్రులు, సీనియర్ అధికారులకు ఈ సమావేశం ఒక మంచి అవకాశం కల్పించింది. ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, కేరళ ముఖ్యమంత్రి సతీశన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్, వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆరోగ్య సంరక్షణ నిధులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రాంతీయ భద్రత వంటి అంశాల్లో సహకార సమాఖ్య విధానాన్ని పాటించాలని సమావేశంలో పాల్గొన్నవారు పునరుద్ఘాటించారు. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబించిందని ఆయన తెలిపారు. రోడ్లు, రైల్వేల నుండి విమానాశ్రయాలు, జలమార్గాలు, డిజిటల్ కనెక్టివిటీ వరకు ఈ ప్రాంతంలో అభివృద్ది వేగవంతమైందని, ఇది ప్రజలను దేశంలోని మిగతా ప్రాంతాలకు మరింత చేరువ చేసి వృద్ధికి కొత్త మార్గాలు తెరిచిందని చెప్పారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ రేపు పూణేలో 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఇది సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్యదేశాల కమ్యూనికేషన్ల మంత్రులు, సీనియర్ ప్రతినిధులను ఒకచోటకు చేరుస్తుంది. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్యదేశాలకు ఒక వేదికనందిస్తుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జ్ఞాన్ భవన్లో జరిగిన మఖానా మహోత్సవంలో పాల్గొని మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు ఆధునిక యంత్రాలు, విత్తనాలు, ఎగుమతుల ప్రోత్సాహానికి 475 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అనంతరం బాపు సభాగర్లో రబీ వర్క్షాప్ నిర్వహించి రైతులతో, ఎఫ్పిఓ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పంటల దిగుబడి పెంపు, కేసీసీ సదుపాయాలు, కందిపప్పుకు 100% కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చించారు. అలాగే రైతులతో కలిసి మొక్కలు నాటారు. పిఎంఏవై జీ కింద రాష్ట్రానికి 11 లక్షలకు పైగా పక్కా ఇళ్లను మంజూరు చేసినట్టు మంత్రి వెల్లడించారు.
1: బీహార్ కే హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయ్ ఔర్ బెహనో కో ఆజ్ 11 లాఖ్ సే జ్యాదా మకానో కీ స్వీకృతి కీ సౌగాత్ మిల్ రహీ హై. ఉన్కే పాస్ పక్కీ ఛత్ హోగీ, అప్నా ఘర్ హోగా, ఉన్కే సప్నే పూరే హోంగే. లేకిన్ ఇస్కే సాథ్ సాథ్ ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనా మే బీహార్ నే సమ్మిలిత్ హోనే కా ఫైసలా లియా హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు డాక్టర్ ఎస్ జయశంకర్, పీయూష్ గోయల్, జితిన్ ప్రసాద పాల్గొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య కార్యాచరణ అమలు పురోగతిని సమీక్షించారు. ఆర్థిక సహకారం, డిజిటలైజేషన్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం

0: చేయడంపై చర్చించారు. ఈరోజు జరిగే 4వ రౌండ్ భారత సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నమెంటులో భారత్కు చెందిన మహిళల డబుల్స్ జోడీ త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఈ జోడీ జపాన్కు చెందిన జోడీని 21-16, 21-12 తేడాతో ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ కపిలా, తనిషా క్రాస్టో చైనాకు చెందిన గువో జిన్వా, చెన్ ఫాంగ్ చేతిలో 16-21, 5-21 తేడాతో ఓడిపోయారు. ఈ సాయంత్రం జరగనున్న ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్లో పీవీ సింధు చైనాకు చెందిన వాంగ్ జీఈతో తలపడుతుంది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో మలేషియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్లతో తలపడుతుంది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ యువ సంగమం 7వ విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును 31వ తేదీ వరకు పొడిగించినట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన యువత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పొడిగించిన సమయం మరో మంచి అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశాభివృద్ధికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. తమిళనాడు మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం ముగిసింది. రేపు పూణేలో జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఈ కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో గొర్రెలు మేకలలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సమస్యలు, సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారి ప్రసంగం వింటారు.
1: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమ ప్రాయోజితులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ప్రస్తుత పరిస్థితుల్లో గొర్రెలు మేకల్లో సాధారణంగా వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ గురించి మండపేట రాష్ట్ర పశు శిక్షణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ఎస్ ప్రశాంతి గారు వివరిస్తారు.
7: జీవాల పెంపకందారుల కొరకు ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నా నమస్కారం. ఇటీవల కాలంలో ఎల్నినో గురించి మనం నిరంతరం వింటున్నాము. ఎల్నినో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, వర్షపాతం తగ్గి ఇటువంటి అనర్ధాలు మొదలయ్యేటటువంటి అవకాశం ఉందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి దీని ప్రభావం వలన గొర్రెల పెంపకం రంగం కూడా తీవ్రంగా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఎల్నినో వల్ల గొర్రెల పెంపకందారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు మరియు వాటి నివారణోపాయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
6: ముందుగా మేత కొరత, ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుందాం.
7: గొర్రెల పెంపకంపై ఎల్నినో చూపే ప్రధాన ప్రభావాలను గమనిస్తే మొట్టమొదటిది మేత కొరత. వర్షాలు లేక పచ్చిక బయలు ఎండిపోతే గొర్రెలకు అవసరమైన పౌష్టిక ఆహారం లభించకపోవచ్చు. వర్షాభావం వల్ల పచ్చిగడ్డి, పశుగ్రాతం కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధంగా జరిగితే గొర్రెలు బరువు కూడా కోల్పోతాయి. బరువు తగ్గడం గమనించవచ్చు. మేత లేక గొర్రెలు బక్క చిక్కి ధర కూడా పడిపోతుంది. మరి తాగునీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉంటుంది. ఎందువలనంటే చెరువులు, కుంటలు ఎండిపోవడం వల్ల గొర్రెలకు స్వచ్ఛమైన తాగునీరు కొరత రావచ్చు. తాగునీరు తక్కువై గొర్రెలు నీరసించిపోతాయి. మరి వడదెబ్బ కూడా తగిలేదానికి అవకాశం ఉంది. తీవ్రమైన ఎండల వల్ల గొర్రెలకు వడదెబ్బ గురై ఇటువంటి నష్టాలు జరుగుతాయి. వాటి శారీరక ఎదుగుదల కూడా మందగిస్తుంది. వ్యాధుల విజృంభణ విషయానికి వస్తే వేడి వాతావరణం వల్ల ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల నీలినాలుక వ్యాధి, గొర్రెలకు బొబ్బల రోగము మరియు చిటుకు వ్యాధి వంటి వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఉత్పాదకత తగ్గడం అంటే పోషకాహార లోపం వల్ల గొర్రెల బరువు తగ్గుతుంది. గొర్రెపిల్లల మరణాల రేటు కూడా పెరుగుతుంది. ఆర్థిక నష్టం వస్తుంది. మేత, మందుల కొరకు అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడం వల్ల గొర్రెల పెంపకందారులకు లాభాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి రైతులు లేదా గొర్రెల కాపరులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, మొట్టమొదట నీడ సౌకర్యం. మధ్యాహ్నం వేళల్లో గొర్రెలను ఎండలో తోలకుండా చెట్ల నీడన లేదా చల్లని పాకల్లో ఉంచాలి. మరియు వీటికి స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలి. అనగా రోజుకు కనీసం 3 నుండి 4 సార్లు చల్లని పరిశుభ్రమైన తాగునీటిని అందించాలి. అదనపు మేత విషయానికి వస్తే పచ్చిమేత దొరకని సమయాల్లో ఎండుగడ్డి, సైలేజ్ అనగా పాతరగడ్డి మరియు దానా వంటివి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సకాలంలో టీకాలు, పశువైద్యుల సలహాలతో అన్ని రకాల నివారణ టీకాలు వేయించాలి. రాత్రివేళలో మేపడం చేయాలి. అనగా ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పగటిపూట కాకుండా ఉదయం వేళల్లో లేదా సాయంత్రం చల్లబడ్డాక మేతకు తీసుకెళ్లడం మంచిది. ఎల్నినో సమయంలో మేత రకాలను గమనిస్తే పచ్చిగడ్డి కొరత ఉన్నప్పుడు గొర్రెల పోషణకు ప్రత్యామ్నాయ మేత పద్ధతులు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎండుగడ్డి మరియు నిల్వ మేత. పచ్చిగడ్డి దొరకనప్పుడు దానిని సైలేజ్ రూపంలో నిల్వ చేసుకుని కరువు సమయంలో వాడుకోవచ్చు. జొన్న చొప్ప, సజ్జ చొప్పలను చిన్న ముక్కలుగా కత్తిరించి వాడుకోవాలి.

శిల్వమేత లేదా సైలేజ్ అంటే ఏమిటి? పచ్చిగడ్డిలో ఉన్న పోషక విలువలు తగ్గకుండా గాలి తగలకుండా పులియబెట్టి నిల్వ ఉంచే పద్ధతినే సైలేజ్ అంటారు. కరువు కాలంలో లేదా ఎల్నినో వంటి ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఇది అద్భుతమైన మేతగా పనిచేస్తుంది. అనుకూలమైన పంటలు గమనిస్తే జొన్న, మొక్కజొన్న, సజ్జ మరియు హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సైలేజ్ తయారీకి బాగా పనికొస్తాయి. మొక్కజొన్న గడ్డి గింజలు పాలదశలో కోయాలి. 60 నుండి 65% వరకు తేమ ఉండేలా నిల్వ చేసుకోవాలి. డ్రమ్ముల్లో లేదా గుంతల్లో గాలి చొరపడకుండా గట్టిగా అణిచివేయాలి. ఎయిర్ టైట్గా గాలి ఆడకుండా కవర్లతో కప్పి బరువు పెట్టాలి. ఇది తయారు చేసుకోవడానికి చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పచ్చగడ్డి దొరకని కాలంలో కూడా గొర్రెలకు పౌష్టిక ఆహారం అందుతుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది. మరి కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. లిస్టీరియోసిస్ ప్రమాదం పొంచి ఉంది దీనివల్ల. అనగా సైలేజ్ సరిగ్గా నిల్వ కాకపోయినా లేదా దానికి బూజు పట్టినా అందులో లిస్టీరియా అనే బ్యాక్టీరియా చేరుతుంది. దీనిని తింటే గొర్రెలకు సర్క్లింగ్ డిజీజ్, తల ఒక పక్కకు తిప్పేసి గుండ్రంగా తిరగడం మనం గమనించవచ్చు. కావున నాణ్యత పరిశీలన అన్నది చాలా ముఖ్యమైన అంశం. గొర్రెలకు పెట్టే ముందు సైలేజ్ మంచి వాసన కలిగి ఉండాలి. కుళ్ళిన వాసన లేదా నల్లటి తెల్లటి బూజు ఉంటే దానిని అస్సలు వాడకూడదు. అలవాటు చేయడం కూడా ఒక పద్ధతి ద్వారా అలవాటు చేయాలి. గొర్రెలకు ఒకేసారి కాకుండా రోజువారీ మేతల్లో కొద్ది కొద్దిగా కలుపుతూ అలవాటు చేయాలి. మరి ఎండుగడ్డి విషయానికి వస్తే, పచ్చగడ్డిని ఎండబెట్టి అందులోని తేమ శాతాన్ని 12 నుండి 15% వరకు తగ్గించి నిల్వ చేయడాన్ని ఎండుగడ్డి అంటారు. అనుకూలమైన పంటలు ఏంటంటే పిల్లిపెసర, అలసందలు, బర్సీమ్, లూసన్ వంటి లెగ్యూమ్ జాతి పంటలు ఎండుగడ్డికి చాలా శ్రేష్టమైనవి. లాభాలు గమనించినట్టయితే వీటిలో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. నిల్వ ఉంచడం చాలా సులభం. మరి ఎండుగడ్డి వాడేటప్పుడు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తేమ లేకుండా చూసుకోవాలి. గడ్డిని నిల్వ చేసేటప్పుడు పూర్తిగా ఎండిపోవాలి. కొద్దిగా తేమ ఉన్నా లోపల వేడి పుట్టి బూజు పడుతుంది. 12 నుండి 15% తగ్గించాలి. పోషకాలు తగ్గకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువ రోజులు ఎండలో ఉంచితే విటమిన్ ఏ నశిస్తుంది. గడ్డి కాస్త పచ్చదనం కలిగి ఉన్నప్పుడే నీడలో ఆరబెట్టుకోవడం ఎంతైనా మంచిది. గొర్రెల కోసం సైలేజ్ మరియు ఎండుగడ్డి సమతుల్యత గమనించినట్టయితే గొర్రెలకు కేవలం ఒకే రకమైన మేత ఇవ్వకుండా రెండింటినీ కలిపి ఇవ్వడం చాలా మంచిది. పెద్ద గొర్రెలకు రోజుకు 1 నుండి 1.5 కేజీల సైలేజు మరియు 1/2 కేజీ ఎండుగడ్డి ఇవ్వవచ్చు. చూడి గొర్రెలకు వీటికి మేతతో పాటు అదనంగా 150 నుండి 200 గ్రాముల దానా కూడా ఇస్తే పుట్టే పిల్లలు బలంగా ఉంటాయి. చెట్ల ఆకులు కూడా ఇవ్వచ్చు. కరువును తట్టుకునే సుబాబుల్, అవిస, తుమ్మ, వేప మరియు రేగు చెట్ల ఆకులను గొర్రెలకు మేతగా అందించవచ్చు. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పోషకాల దానా విషయానికి వస్తే కేవలం గడ్డి మాత్రమే కాకుండా తవుడు, జొన్నలు, మొక్కజొన్న, మొక్కజొన్న పిండి మరియు వేరుశనగ పిండితో తయారు చేసిన దానాను రోజుకు 150 నుండి 250 గ్రాముల వరకు ఇవ్వచ్చు. ఖనిజ లవణాల మిశ్రమానికి వచ్చినట్టయితే ఎండదెబ్బ నుండి కోలుకోవడానికి దానాలో రోజుకి 5 నుండి 10 గ్రాముల మినరల్ మిశ్రమాన్ని మరియు ఉప్పును కలపాలి. ఇది గొర్రెల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. హైడ్రోపోనిక్స్ గడ్డి కూడా ఉపయోగించవచ్చు. తక్కువ నీటి వసతి ఉన్నవారు మట్టి లేకుండా కేవలం 7 నుండి 8 రోజుల్లో ట్రేలలో పెంచే మొక్కజొన్న లేదా జొన్న మొలకల గడ్డిని మేతగా ఇవ్వచ్చు. మరి నిర్దిష్ట వ్యాధులు ఉన్నవి కావున వీటి గురించి, నివారణ చర్యల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. తీవ్రమైన వేడి, కలుషిత నీరు మరియు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల గొర్రెలకు వివిధ రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఇప్పుడు అనారోగ్యానికి గురైన గొర్రెలను గుర్తించడం ఎలా అన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. మందలో చురుకుగా నడవకుండా ఉంటాయి, నీరసంతో వెనుకబడిపోతాయి, మేత సరిగ్గా తినవు, నెమరు వేయడం మందగిస్తుంది, పొట్టలో కదలికలు తగ్గుతాయి, కళ్ళు ముక్కుల నుండి స్రావాలు కారుతాయి, శరీరంపై వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి, ఎక్కువసార్లు మూత్రం పోస్తూ ఉంటాయి, శరీర ఉష్ణోగ్రత ఎక్కువ లేదా తక్కువ ఉంటుంది, శ్వాస వేగం తగ్గుతుంది, పేడలో మార్పు ఉంటుంది, చర్మం గరుకుగా ఉంటుంది మరియు మెరుపు కోల్పోతుంది. జీవాల్లో 3 రకాల వ్యాధులు సోకుతాయి. అవి అంటువ్యాధులు. అంటువ్యాధులు అన్నవి బ్యాక్టీరియా లేదా వైరస్ ద్వారా వచ్చేవి. 2వ రకం వ్యాధి పరాన్న జీవుల ద్వారా సోకే వ్యాధులు.

0: మూడవ రకం వ్యాధి పోషకాహార లోపాల వల్ల వచ్చే వ్యాధులు. మరి అంటువ్యాధుల విషయానికి వస్తే బ్యాక్టీరియా ద్వారా చిటుకు వ్యాధి, దుమ్మ వ్యాధి సోకేదానికి అవకాశం ఉంది. వైరస్ క్రిముల ద్వారా నీలి నాలుక, పీపీఆర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
1: ఇప్పుడు అంటువ్యాధుల్లో ఒకటైన చిటుకు రోగం గురించి విందాం.
0: మొదటగా అంటువ్యాధి గురించి వివరంగా తెలుసుకుందాం. బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల విషయానికి వస్తే మొట్టమొదటిది చిటుకు వ్యాధి. చిటుకు వ్యాధిని ఎంటరోటాక్సీమియా అని చెప్పి పిలుస్తారు. మేత హఠాత్తుగా మారినప్పుడు లేదా కలుషితమైనప్పుడు ఈ బ్యాక్టీరియా వ్యాధి వస్తుంది. దీనికి కూడా ఖచ్చితంగా ఈటి అనగా ఎంటరోటాక్సిమియా వ్యాక్సిన్ వేయించాలి. కొద్దిపాటి చినుకులు మొదలైన వెంటనే గొర్రెలకు సోకే వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. మేత దొరకని సమయంలో ఎక్కువ శాతం పిండి పదార్థాలు గొర్రెకు ఇవ్వడం వలన ఈ వ్యాధి సోకుతుంది. మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలి ఉంది. ఈ వ్యాధి క్లాస్ట్రిడియం జాతి సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. ముఖ్యంగా బలిష్టంగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెపిల్లలకు మరియు లేత వయస్సు జీవాలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. బాగా మేస్తున్న జీవం ఒకేసారి ఎగిరిపడి కొట్టుకుని మరణించడం జరుగుతుంది. ఒకేసారి ఎక్కువ తిన్న లేదా పాలు తాగిన జీవాల్లో కడుపులో ఎక్కువ శాతం పిండి పదార్థాలు ఉండడం వలన క్రిమికారకాలు వృద్ధి చెంది విష పదార్థం ఉత్పత్తి అవుతుంది. కడుపును కాళ్ళతో తన్నడం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, నల్లగా దుర్వాసన వచ్చే పారుడు, నోటి నుండి నొరగ రావడం, కొన్ని జీవాల్లో ఫిట్స్ లాంటి లక్షణాలు కనబడటం, గుండ్రంగా తిరగటం, కుప్పకూలి పడిపోవటం జరుగుతుంది. మరి రోగ నిర్ధారణ పరీక్షల విషయానికి వస్తే చనిపోయిన గొర్రెలను కోసి చూసినేడల మూత్రపిండాలు మెత్తబడి ఉంటాయి. గుండె పొరలపై, పొట్ట మీద, చిన్న పేగు మొదటి భాగంలో మరియు ఊపిరితిత్తులపై రక్తస్రావాలు కనిపిస్తాయి. పొట్టలో మరియు పేగుల్లో ఆకుపచ్చ ద్రవం ఉంటుంది. చికిత్స విషయానికి వస్తే పశువైద్యుని

0: చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మేకలు గొర్రెల్లో వచ్చే దొమ్మ వ్యాధి గురించి తెలుసుకుందాం.
0: మరి రెండవ రకమైనటువంటి వ్యాధి గురించి వస్తే అది దొమ్మ వ్యాధి. దీనిని ఆంథ్రాక్స్ అని కూడా పిలుస్తారు. వీటిని నెత్తురు రెక్క లేదా నెత్తురు కట్టు రోగము, నేరేడు వాపు, దొమ్మ నేరేడు, రక్తపు దొమ్మ అని కూడా వివిధ పేర్లతో వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. మరి వ్యాధి సోకే కాలం గమనిస్తే ఎక్కువగా కరువు సమయాల్లో, గతంలో వ్యాధి సోకిన ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి సోకుతూనే ఉంటుంది. బెసిల్లసిస్ ఆంథ్రాసిస్ బ్యాక్టీరియా ద్వారా ఇది సోకుతుంది. బ్యాక్టీరియా లేదా వాటి స్పోర్లచే కలుషితమైన మేత నీరు తాగడం వల్ల సోకుతుంది. చర్మం తీయడం, మాంసం తినడం వల్ల జీవాలకు, మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. మరి ఈ వ్యాధి లక్షణాలు గమనించినట్టయితే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ జీవాలు అకస్మాత్తుగా చనిపోతాయి. చనిపోయిన గొర్రెల మూతి, ముక్కు, చెవులు, గుదము మొదలైన బాహ్య రంధ్రాలను నురుగతో కూడిన నల్లని గడ్డకట్టని రక్తం స్రవిస్తుంది. నాలుక, గొంతు కింద వాపు వల్ల శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కడుపు నొప్పి, రక్త విరేచనాలు ఉంటాయి. జ్వరం 106 నుండి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. జీవాలు ముడుచుకొని ఒకచోట నిలబడి ఉంటాయి. మరి నివారణ విషయానికొస్తే టీకాలు ప్రతి ఏటా సెప్టెంబర్ మాసంలో వేయించాలి. టీకాలు వేసే సమయంలో వ్యక్తులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ బ్యాక్టీరియా స్పోర్లు నేలలో 30 సంవత్సరాలు పైబడి జీవించి ఉంటాయి. వ్యాధిని అలానే కలిగిస్తూ ఉంటాయి. కావున వ్యాధి సోకిన ప్రాంతాల్లో మనం ఖచ్చితంగా ఈ టీకాలు వేయించాలి. కాబట్టి చనిపోయిన జీవాల్ని ఎలాంటి పరిస్థితుల్లో కోయకూడదు. లోతైన గొయ్యి తీసి సున్నం వేసి పాతిపెట్టాలి. వ్యాధిగ్రస్త జీవాలు తినగా మిగిల్చిన గడ్డి, దానాను కాల్చివేయాలి. కళేబరాల చర్మం, మాంసం, కొమ్ములు వినియోగించకూడదు. ఈ రకంగా మనము నివారణ చర్యలు చేపట్టినచో ఆంథ్రాక్స్ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంది.
1: ఇప్పుడు వైరస్ ద్వారా సోకే నీలినాలుక వ్యాధి గురించి విందాం.
0: వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వైరస్ క్రిముల ద్వారా వచ్చే మొట్టమొదటి వ్యాధి నీలినాలుక వ్యాధి. ఇది దోమలు, మిడ్జెస్ అనగా కీటకాలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. ఎల్నినో సమయంలో కీటకాల ఉధృతి పెరగవచ్చు. దీని నివారణకు వర్షాకాలం ముందే ముందస్తు టీకాలు వేయించాలి. పాకల వద్ద దోమల నివారణకు మందులు చల్లాలి. వర్షాకాలంలో గొర్రెలకు సూక్ష్మాతి సూక్ష్మజీవుల వల్ల వచ్చే ముఖ్యమైన వ్యాధే ఈ నీలినాలుక. ఈ వ్యాధి మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యాపించింది. ఈ వ్యాధికారక వైరస్ కులికాయిడస్ అను దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. టీకా మందు ఉన్నందున ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టి వ్యాధి వ్యాప్తి మరియు ఉధృతిని నివారించాలి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు గమనిస్తే తీవ్రమైన జ్వరం, చిగుళ్ల వాపు, నోటి లోపల నాలుక మీద కురుపులు, నాలుక నీలి రంగులోకి మారడం, నోటిలో పుండ్లు ఏర్పడి నోటి నుండి దుర్వాసన రావటం మరియు పశువులు కుంటడం గమనించవచ్చు. మడమ చుట్టూ వాపు గమనించవచ్చు. వ్యాధి సోకే కాలంలో చూడి గొర్రెలు ఎక్కువగా ఉండడం వల్ల ఈసుకుపోవడం కూడా గమనించవచ్చు. మరి చికిత్స విషయానికొస్తే జబ్బుపడ్డ జీవాలను వేరుపరచాలి. జబ్బుపడ్డ జీవాల్లో ఇతర వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు ఆక్సిటెట్రాసైక్లిన్ మనము ఖచ్చితంగా ఇప్పించాలి. నోటి పుండ్లను శుభ్రపరిచి బోరోగ్లిజరిన్ పూత మందు వాడాలి. నోటి పుండ్ల కారణంగా జీవాలు తినలేవు. కావున రాగిజావ లేదా జొన్నజావ చేసి తాగించాల్సిన అవసరం ఉంది. మరి నివారణ విషయానికి వస్తే టీకా మందు ఉన్నందున చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా టీకా మందు గొర్రెలకు ఇప్పించాలి. కులికాయిడస్ దోమ నివారణకు చర్యలు చేపట్టాలి. చుట్టుపక్కల ప్రదేశాల్లో మురుగునీరు లేకుండా చూడాలి. సంధ్యవేళల్లో వేపాకు పొగ పెట్టడం ద్వారా దోమల నివారణ చేపట్టవచ్చు. జీవాల పాకను లేదా మందను కట్టే ప్రదేశాన్ని ఎత్తైన చోట నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధమైన నివారణ చర్యలు చేపట్టినట్టయితే మనం ఈ వ్యాధిని ఖచ్చితంగా అరికట్టవచ్చు.
1: మేకలు గొర్రెల్లో వ్యాధి నివారణకు ఎటువంటి టీకాలు వేసుకోవాలి అనే వివరాలు విందాం.
0: చికిత్స కంటే నివారణే శ్రేయస్కరం. సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాధి నిరోధక టీకాల విషయానికొస్తే పీపీఆర్ అనగా పారుడు వ్యాధికి జనవరి మాసంలో టీకాలు ఖచ్చితంగా వేయించాలి. అలాగే గాలికుంటు వ్యాధికి మార్చి నెలలో, చిటుకు రోగానికి అంటే ఎంట్రోటాక్సిమియాకి మే నెలలో, దుమ్మ వ్యాధి అనగా ఆంథ్రాక్స్ వ్యాధికి

0: సెప్టెంబర్ మాసంలో. మసూచి లేదా బొబ్బ వ్యాధికి నవంబర్ మాసంలో టీకాలు వేయించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా జీవాల పెంపకందారులు మరియు రైతులు లేదా వ్యవస్థాపకులు ఇంతవరకు తెలుసుకున్న విషయాలను ఆచరించి లాభాల బాటలో పయనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారం.
1: అప్పన్నా, నాకు కొంచెం డబ్బులు అవసరం అప్పన్నా, నువ్వే సర్దాలి.
2: ఎందుకు చిట్టమ్మా?
1: ఎందుకేంటి ఎందుకు? నేను మరి పురుగు మందులు అవి కొనుక్కోవాలి. నువ్వు మరి ఎందుకు ఏంటి ఇలా అడగడం కూడా కరెక్ట్ కాదప్పన్నా.
2: అసలు ఏమైంది, ఏ పురుగు కోసం?
1: పోయినసారి నీకు తెలుసు కదా, నాకు వరిలో కాండం తొలిచే పురుగు ఎంత నష్టపోయాను. అందుకే ఈసారి ముందు జాగ్రత్తగా ముందే నేను మందు కొని పెట్టుకోదలుచుకున్నాను.
2: ఒక పని చెయ్యి, నీకు ఒక మంచి మార్గం చెప్తా. ఏంటంటే, ఈ డబ్బు ఖర్చు బాగా తగ్గించి అతి తక్కువ ఖర్చుతోటి ట్రైకోగ్రామా కార్డులు గనక మనం పొలంలో పెట్టుకుంటే పురుగు రాకుండానే ఆ గుడ్డు దశలో నాశనం చేసేస్తాయి.
1: ట్రైకోగ్రామా కార్డు?
2: ఇగో నా దగ్గర ఉన్నాయి, ఈసారి పెట్టి నువ్వు ప్రయత్నించి చూడు, తర్వాత కావాలంటే నువ్వు వెళ్ళి కొనుక్కుందు కానీ.
1: అబ్బా మా మంచి అప్పన్న, విషయం చెప్తే చాలు అది అయిపోతుంది.

0: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈనాటి వ్యవసాయ సమాచారంలో జీవన ఎరువులు ఉపయోగించే విధానాల గురించి తెలుసుకుందాం. జీవన ఎరువులు మూడు రకాలుగా ఉంటాయి. మొదటగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు. ఇందులో రైజోబియం, అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్, నీలి ఆకుపచ్చ నాచు, అజోల్లా, ఫ్రాంకియా, అసిటోబాక్టర్. ఇక రెండవ రకం భూమిలోని భాస్వరాన్ని కరిగించి అందించే జీవన ఎరువులు. ఇందులో ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, దీన్నే ఫాస్ఫో బ్యాక్టీరియా అంటారు. అలాగే ఫాస్ఫేట్ సోల్యుబలైజింగ్ ఫంగై. ఇక మూడవ రకం పొటాషియం మొబిలైజర్స్. రైజోబియం అనేది లెగ్యూమ్ జాతి పంటలు అనగా పప్పుజాతి పంటలకు నత్రజని అందించు జీవన ఎరువుగా వాడుకోవచ్చు. పప్పుజాతి పైర్లలో ముఖ్యమైన కంది, పెసర, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియంలు పట్టించి ఉపయోగించడం వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బుడిపిలు ఏర్పడతాయి. ఉపయోగించే విధానం 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదా బెల్లం కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలిగిబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్టు జాగ్రత్త వహించవలను. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచిని కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవచ్చు. పట్టించిన విత్తనాన్ని 10 నిమిషాలు నీటిలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకోవాలి. ఇక రెండవది అజిటోబాక్టర్. పప్పుజాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. వాడే విధానం, ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెజ్జల్లాలి. ఇది చల్లని సమయంలో కానీ వెనువెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మూడవది అజోస్పైరిల్లం. ఇది వరి, చెరకు, పత్తి, మిర్చి, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు, అరటి మొదలైన పంటలకు బాగా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఉపయోగించే విధానం, తక్కువ కాలం పంటలకు 2 కిలోల అజోస్పైరిల్లం కల్చర్ని 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో విత్తనం కింద పడేటట్లు వేసుకోవాలి. నారుమడి వేసుకునే పంటలకు నారు పీకటకు ముందుగా నారుమడి వద్ద 70 నుండి 80 లీటర్లు పట్టే చిన్న మడిని తయారు చేసుకోవాలి. ఆ నీటిలో 2 కిలోల అజోస్పైరిల్లం జీవన ఎరువును బాగా కలిపి ఆ ద్రావణంలో 10 నిమిషాలు వేలను మాత్రమే ముంచి వెంటనే నాటుకోవాలి. చెరుకు పంట విషయంలో నాటే విత్తనపు ముచ్చెలను 10 నిమిషాలు ముంచి నాటుకోవాలి. ఈ విధమైన జీవన ఎరువులు ఉపయోగించి భూమి ఆరోగ్యం కాపాడుతూ భూసారం పెంచుతూ నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పిఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఎవరు అర్హులు అనే దానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యండి, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు అంటే వాళ్ళకి వాళ్ళ పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్ళు, మఠాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే ఇన్స్టిట్యూషనల్గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్ళు అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంటు, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇలాంటి వాళ్ళు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు కానీ ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు వీళ్ళు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ వీళ్ళు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తూ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హుల కిందే చేయడం జరిగింది అన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
2: అంటే ఈ పథకం మెయిన్గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తూ ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలలో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్కి ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దానివల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే రెండో విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ కానీ ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటన్నిటినీ మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో

0: జనరల్గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకి. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
1: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
0: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈ కేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్లో ఇస్తే ఏమవుతుంది?
0: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
0: దీనికి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీద అయితే ఈ వాళ్ళ భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ళ పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్గా పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా ఎవరైతే కొనుక్కొనున్నా వాళ్ళ పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు.
1: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
0: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ళ తండ్రి మీద పేరు ఉందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత, అది వీళ్ళ కొడుకుల పేరు మీద కానీ ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకుకి కానీ కూతురికి కానీ వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
1: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అన్నమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ళ భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ లాస్ట్ 3 ఇయర్స్లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి అట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే 2-3 కుటుంబాలు కూడా ఉండి ఉంటాయి. అయితే మనం ఇంటి క్రైటీరియాగా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త భార్య పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త భార్య పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదన్నమాట.

0: కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద కానీ ఆ కూతురు పేరు మీద కానీ మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. కానీ మన వెబ్ల్యాండ్ రికార్డ్స్లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ పోర్టల్ వివరాలు కానీ పంచుకుంటారా?
0: దీనికి pmkisan.gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్కి వెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని కానీ మండల వ్యవసాయ అధికారిని కానీ కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఇంకా కూడా వాళ్ళ పొలాలని ఆధార్తో లింక్ చేయించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేయించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేయించుకోవాలి, ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్కి కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో, అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్ పథకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డాక్టర్ ఎస్ ప్రసాదరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం Form 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PW

0: నుండి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు వింటారు.

0: జుమ్మంది నాదం చిత్రం నుంచి అను గురువార్ చైత్ర పాడిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: తనకే వయ్యారి నా రత్తి పొద్దున్నే దాబిల్లి పొడిచింది నువ్వొచ్చి సిగ్గులన్నీ దాచిపెట్టు నిగ్గులన్నీ దోచిపెట్టు పెట్టకుంటే పెద్దొట్టు
1: పొద్దున్నే మొదలమ్మా పొద్దరగని పిచ్చి.

0: ఉద్యోగుల పంపిణీ యాప్ పైలట్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏపీ ఎయిమ్స్ 2.0 మరి సమగ్రమైనది, శాస్త్రీయమైనది, ప్రభావవంతమైనదని రైతులు చాలా మంది చెప్తున్నారు. అధ్యక్ష, మీ ప్రశ్నకు సమాధానం, డిజిటల్ ఫెర్టిలైజర్స్ యాప్ 2.0 యొక్క ప్రారంభ అమలు సమయంలో రైతులకు పరిమిత అవగాహన మరియు ముఖ్యంగా వెబ్లాండ్ లో చేర్చని కౌలు రైతులు మరియు సాగుదారులకు ఎరువులు సరఫరా చేయడంలో ఎదురైన ఇబ్బందుల కారణంగా కొన్ని సవాళ్లు కూడా తలెత్తాయి. అధ్యక్ష, అర్హులైన సాగుదారులకు ఎరువుల సరఫరా సులభతరం చేయడానికి రైతు సేవా కేంద్రంలో RSK సహాయకులను నియమించడం ద్వారా ప్రభుత్వం ముందుగా స్పందించి మెరుగైన రైతు అవగాహనతో మరియు ఎటువంటి క్యూలు లేకుండా సదర వ్యవస్థ ఇప్పుడు సజావుగా పనిచేస్తుంది. అధ్యక్ష, ఇప్పటి వరకు 15.69 లక్షల మంది రైతులు ఈ యాప్ ద్వారా పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా నియంత్రించబడిన పద్ధతిలో 3.7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా మరియు 1.10 మెట్రిక్ టన్నులు DAP అందుకున్నారు. అధ్యక్ష,
1: పంటల బీమా కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం వాటా చాలా తక్కువగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రాంతం, పంటను బట్టి రైతు వాటా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో రైతులు చెల్లించాల్సిన మొత్తం అత్యంత స్వల్పంగా ఉందన్నారు. మిగిలిన ప్రీమియం భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయని వివరించారు. స్వల్ప మొత్తాన్ని చెల్లించడం ద్వారా పంట నష్టం సంభవించినప్పుడు బీమా రక్షణ పొందే అవకాశం ఉన్నందున రైతులు దీన్ని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పంటల బీమా నమోదును కేవలం వ్యవసాయ శాఖ కార్యక్రమంగా చూడకుండా ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ప్రతి శాసనసభ్యులు తమ నియోజకవర్గంలో రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్హులైన రైతులందరూ బీమా నమోదు చేసుకునేలా శాసనసభ్యులు చొరవ చూపాలని కోరారు. ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల బీమాను తేలిగ్గా తీసుకోవద్దని, ఈ నెలాఖరు వరకే అవకాశం ఉందని చెప్పారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ప్రతి రైతు వెంటనే నమోదు చేసుకోవాలని, స్వల్ప ప్రీమియంతో లభించే బీమా రక్షణను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయాల నిర్మాణంపై ప్రభుత్వం త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ సమావేశంలో భాగంగా కలెక్టర్ కార్యాలయ నిర్మాణంపై సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. భీమవరం కలెక్టర్ కార్యాలయ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. ఇతర జిల్లాలకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేశామని మంత్రి తెలుపుతూ,
2: ఏదైతే ఈ భీమవరం సంబంధించినటువంటి కలెక్టరేట్ గురించి

0: ఆ ప్రతిపాదనలన్నీ కూడా రెడీ చేశాము. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవే కాక ఇంకా కొన్ని జిల్లాల్లో కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. ఆ ప్రతిపాదనలు వచ్చినటువన్నీ కూడా ప్రభుత్వం మా యొక్క ఆర్ఎండ్బి శాఖ ద్వారా కూడా కొన్ని డిజైన్లు కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇచ్చిన దాన్ని కూడా నోట్ చేసుకుని మళ్లీ ప్రభుత్వానికి కూడా నివేదిక అందజేస్తామని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.
1: ప్రజాప్రభుత్వ పాలనలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టం కింద విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని చెప్పారు. 2022-23 ఏడాదిలో విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ అనెయిడెడ్ పాఠశాలల్లో కేవలం 2203 మంది విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25 సుమారు 29,000 మంది విద్యార్థులు, 2026-27 28,742 మంది విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద ప్రవేశాలు లభించాయని చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా హక్కు చట్టంపై సమాజంలో అవగాహన పెరిగిందని, దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. ఇలా ఉండగా శాసనమండలిలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5 కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. మంత్రి ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయ సవరణ బిల్లు 2026, ఏపీ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లు, ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల సవరణ బిల్లు, ఏపీ ప్రైవేట్ నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్దీకరణ బిల్లులను మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. మరోవైపు శాసనమండలి ఒకే రోజు 10 బిల్లులకు ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు డీఎస్సీపై చర్చ జరపాలని ఆందోళనలు కొనసాగిస్తుండటంతో బిల్లులపై చర్చ లేకుండానే ఆమోదం లభించినట్లు చైర్మన్ ప్రకటించారు. మేయర్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే బిల్లుకు, పంచాయతీరాజ్ చట్టం 2 సవరణ బిల్లుకు, కాంట్రాక్టు ఉద్యోగుల చట్ట సవరణ బిల్లుకు శాసనమండలి ఆమోదం తెలిపింది. రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లు, నిధుల కేటాయింపుపై శాసనమండలిలో పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక వివరాలు వెల్లడించారు. శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే గోదావరి పుష్కరాల కోసం పురపాలక శాఖకు ఆర్థిక శాఖ 150 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోందని వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలలో అవకతవకలు జరిగినట్టు శాసనసభలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో స్పందించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 తెలుగుదేశం పార్టీ హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ అని, ఎన్నికల ముందు హడావుడిగా చంద్రబాబు నాయుడు దానిని విడుదల చేశారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టకముందే ప్రిలిమ్స్ జరిగాయని, ప్రిలిమ్స్ పాసైన వాళ్లకే తాము మెయిన్స్ ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, వాల్యుయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం వేసిన సిట్ తేల్చి చెప్పిందని, అయినా కూడా పదే పదే అసత్య ప్రచారాలు చేశారని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటూ,
2: 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 76 రోజులు ముందు హడావిడిగా ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాడు. మా ప్రభుత్వం రాకమునిపే May 26, 2019 మేము వచ్చిన తర్వాత చేసింది ఏమిటంటే ఆ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించి 2020 December 14 నుంచి 20 మధ్య మెయిన్స్ కండక్ట్ చేసినాం. వీళ్ళ కోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం అది. అప్పటి ఏపీపీఎస్సీ కమిషన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ కు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. మునుపటి చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే నియామకమైన 5 సభ్యులు కూడా దీనికి కన్సెంట్ ఇచ్చినారు. హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ ను పక్కన పెట్టేసినారు. పక్కన పెట్టి మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడం, ఆ మార్కుల ఆధారంగా వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించడం, రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఆ 165 మందికి పోస్టులు ఇచ్చినారు. ప్రతి దశ కూడా హైకోర్టు ఆదేశాలతోనే ప్రక్రియ అంతా నడిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తా ఉన్నారు.
1: వన్యప్రాణి సంరక్షణ కమిటీ మొదటి నివేదికకు శాసనసభ ఆమోదం తెలిపింది. కమిటీ సభ్యులు గొండు శంకర్రావు నివేదికను సభలో ప్రవేశపెట్టారు. విశాఖ జంతు ప్రదర్శనశాల కంబాల కొండను కలుపుతూ సర్క్యూట్ ఏర్పాటు చేయాలని, జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల సమీకరణ చేయాలని, తిరుపతి జంతు ప్రదర్శనశాలకు సందర్శకులు

0: పెంచేందుకు చర్యలు చేపట్టాలని వన్యప్రాణి సంరక్షణ కమిటీ సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలు పురోగతిపై శాసనసభలో సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణ పథకం, తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, రైతుల సంక్షేమ పథకాల అమలు తీరుపై సభ్యులు చర్చించారు. సూపర్ సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్ కేటాయింపులు, రాబోయే రోజుల్లో మిగిలిన హామీల విడుదల వారీగా అమలు క్యాలెండర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ వ్యత్యాసాలు లేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరేలా పారదర్శకమైన విధానాలు అనుసరిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. పథకాల అమలు వేగం, నిధుల లభ్యత మరియు ఇతర మౌలిక వసతుల కల్పనపై సభ్యులు తమ అభిప్రాయాలను సభదృష్టికి తీసుకొచ్చారు. కాగా 4 రోజుల పాటు జరిగిన శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారం అవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్ జపాన్ దేశాల మధ్య సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. వార్తల వివరాలు. దేశాభివృద్ధిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్వరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో 2024 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థుల 2వ దశ ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాసేవ పట్ల సివిల్ సర్వీసెస్ అధికారులు అంకితభావంతో ఉండాలని సూచించారు. తమ పని నిర్ణయాలపై నిబద్ధతతో దృష్టి సారించాలని కోరారు. సమాజ శ్రేయస్సు కోసం కూడా కృషి చేయాలని, సామాన్య ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దేశమే ప్రథమం అన్న స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఉపరాష్ట్రపతి కోరారు. భారత్ జపాన్ దేశాల మధ్య సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత జపాన్ రక్షణ మంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ఈరోజు జరిగింది. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్ర భద్రతా సహకారంపై ఇద్దరు మంత్రులు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రారంభ ఉపన్యాసంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, వచ్చే ఏడాది 2 దేశాలు 75 ఏళ్ల దౌత్య సంబంధాలను జరుపుకోనున్నాయని తెలిపారు. కేవలం ఇరు దేశాలకే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతానికి కూడా విస్తృత ప్రయోజనాలు అందుకునేలా ఈ స్నేహబంధం నిలిచిందని చెప్పారు. హిందూ పసిఫిక్ మహాసముద్రాల భద్రత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: हम यह दोहराते हैं कि कठिन समय में भारत किसी भी जरूरी असिस्टेंस, रिलीफ और सपोर्ट प्रोवाइड करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित है. हमारे दोनों देशों के संबंध साझे लोकतांत्रिक मूल्यों, परस्पर सम्मान और एक पुराने सिविलाइज्ड कनेक्ट पर आधारित हैं. अगले वर्ष हम अपने डिप्लोमेटिक रिलेशंस के 75 ईयर्स मनाएंगे और इन वर्षों के दौरान हमारी यह दोस्ती सिर्फ हमारे दोनों देशों के लिए ही नहीं बल्कि पूरे इंडो पैसिफिक क्षेत्र में स्टेबिलिटी, रेजिलियंस और रूल्स बेस्ड ऑर्डर का एक कॉर्नर स्टोन बन गई है.
0: देश अभिवृद्धि

0: దక్షిణ భారతదేశం అత్యంత కీలకమైన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈరోజు జరిగిన దక్షిణ ప్రాంతీయ మండలి 31వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, సి జోసెఫ్ విజయ్, డికే శివకుమార్, విడి సతీషన్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాష్ నాథన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ డికే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, అధిక అక్షరాస్యత రేటు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, లోతైన సముద్ర వనరుల వినియోగంతో దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశాన్ని అతిపెద్ద భాగస్వామిగా నిలిపాయన్నారు. దక్షిణ భారతదేశంలో నీటి పంపిణీకి సంబంధించిన అంశాలపై మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పరస్పర చర్చలు, సానుకూల దృక్పథంతో దక్షిణ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న నీటి వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనపై పోలీస్ అధికారులు, భద్రతా సిబ్బంది మితిమీరిన బలప్రయోగం చేశారన్న ఆరోపణలు, పోలీస్ సిబ్బందిపై జరిగిన హింసను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి విచారణ కమిటీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయమాలియా బాగ్చీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈరోజు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిష్ కుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్ణోయ్ కూడా సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఉన్నత స్థాయి విచారణ కమిటీ చేపట్టే విచారణ ఒక్కసారి జరిగే ప్రక్రియ కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరంతరంగా క్రమానుగతంగా సమీక్ష జరపాలని, ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదికలను సమర్పించాలని కమిటీని కోరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ ఆహార భద్రతకు రైతులే వెన్నుమూక అని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుండి వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పాట్నాలోని బీహార్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బమెటీలో ఈరోజు నిర్వహించిన కృషి జన్ కళ్యాణ్ సంవాద్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వరదలు, కరువు, అధిక వర్షపాతం, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుండి రైతులకు రక్షణ కల్పిస్తుందన్నారు. పంట నష్టం జరిగితే అర్హులైన రైతులకు నష్టపరిహారం అందుతుందని వివరించారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, పటిష్టంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: బీహార్ హమారే కచ్చే మకాన్ మే రహనే వాలే భాయి ఔర్ బెహనో आज 11 लाख से ज्यादा मकानों की स्वीकृति की सौगात मिल रही है. उनके पास पक्की छत होगी, अपना घर होगा, उनके सपने पूरे होंगे. लेकिन इसके साथ साथ प्रधानमंत्री फसल बीमा योजना में बिहार ने सम्मिलित होने का फैसला लिया है. फसलों को अगर नुकसान होगा तो फसल बीमा योजना के अंतर्गत उसकी भरपाई किसान को हो पाएगी.
0: భారత్ సింగపూర్ మంత్రుల 4వ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు సింగపూర్లో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు. డిజిటల్ టెక్నాలజీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాలన, సైబర్ సెక్యూరిటీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మంత్రులు ఈ సందర్భంగా చర్చలు జరిపారు. ఆధునిక తయారీ, ఫిన్టెక్, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత వంటి రంగాలలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించడమే ఈ చర్చల లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వందేమాతరం గీతాన్ని పూర్తిగా కాకుండా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఈ నిర్ణయం పార్లమెంట్ చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని అన్నారు. ఇది దేశ వ్యతిరేక చర్య అని కేంద్ర మంత్రి తమిళనాడులో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది ఆ గీతం మొత్తానికి చట్టపరమైన గుర్తింపును కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800

0: 1178000 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. దేశాల సరిహద్దు నిర్వహణపై భారత్ నేపాల్ సంయుక్త కార్యవర్గ బృందం 14వ సమావేశం ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పరస్పర ఆసక్తికి సంబంధించిన ఇతర అంశాలతో పాటు సరిహద్దు భద్రత, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. భారత బృందానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌస్మీ బసు నాయకత్వం వహిస్తుండగా, నేపాల్ బృందానికి ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కఫ్లే నేతృత్వం వహిస్తున్నారు. వాతావరణం. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, పశ్చిమ మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాలలో రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. అలాగే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. రానున్న 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ప్రగతిలో సివిల్ సర్వీసెస్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాల మధ్య సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవంతో కొనసాగుతున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. దేశాభివృద్ధిలో దక్షిణ భారతదేశం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

శంకర్ ఇషాన్ లై స్వరకల్పనలో సోను నిగమ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన గీతం విన్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. వరకు కొంచెంసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

జేవి రాఘవులు స్వర కల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం రంగూన్ రౌడీ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చిత్రగీతాలు వింటున్నారు.

ముత్యమంతా ముద్దు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విన్నారు. సంగీతం హంసలేఖ.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట మాయదారి మల్లిగాడి చిత్రం నుంచి పి సుశీల ఆల్బమ్స్గా విన్నారు కేవి మహాదేవన్ స్వరకల్పన. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట మహాబలుడు ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆల్పించిన గీతం సంగీతం సత్యం.

కార్యక్రమంలో చివరిగా మెరుగైన ఈ పాట మహర్షి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించగా విన్నారు ఇళయరాజాస్వారి కల్పనలో. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి వెలుగు నీడలు నాటిక వింటారు. రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వెలుగు నీడలు నాటిక.
1: ఆకాశవాణి వెలుగు నీడలు నాటిక. రచన శ్రీ కెవిఎన్డి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి వెలుగు నీడలు నాటిక.
2: రంగస్వామి, రంగస్వామి.
3: అయ్యా అయ్యా అయ్యా.
2: ఏమిటి రంగస్వామి ఆలోచిస్తున్నావు?
3: అంటేనయ్యా,
2: పిలిచినా పలకనంత ఆలోచన ఏమిటయ్యా?
3: ముసుగు తీర్తే ప్రతి మనిషి పశువే అన్న వాక్యం నాకు చాలా విషయాలు తెలియజేసిందయ్యా.
2: ఏమిటో అవి?
3: మొదటి సంగతి, నేను ఓ పశువునని.
2: తర్వాత?
3: ఓ పశువు తోటి పశువుల్ని పోల్చగలదని.
2: ఎన్ని పశువుల్ని పోల్చావేమిటి?
3: చాలానండి.
2: పేర్లు చెప్పగలవా?
3: గొడవైపోతుందయ్యా.
2: పర్వాలేదు చెప్పు.
3: వద్దులేండి అయ్యా.
2: ఏ, ఆ లిస్టులో కానీ నా పేరు కానీ ఉందా?
3: మూడో పేరు మీదేనయ్యా.
2: ఒకటి రెండు ఎవరో?
3: నేను మా అన్నయ్య అండి.
2: బుద్ధి ఉందా నీకు?
3: లేకే నిజాలు చెప్పానయ్యా.
2: ఇవి నిజాలా?
3: నిజాలేనండి, కాబట్టే మీకు అంత కోపం వచ్చింది.
2: కోపం తెప్పించే నిజాలు యజమానికి చెప్పకూడదు అని నీకు తెలీదే?
3: తెలుసండి.
2: మరెందుకు చెప్పావు?
3: యజమాని మేలు కోరేవాడిని కదండి, అందుకండి.
2: నేనిచ్చే జీతంపై బతికే నువ్వు నాకు చేసే మేలేమిటో?
3: అమ్మమ్మమ్మమ్మమ్మ, అలా అనీకండి అయ్యా. వసుంధరాదేవి గారి విషయం మీకు పూర్తిగా ఎడమరిసి నేను చెప్పలేదు కదండి.
2: నువ్వేం చెప్పక్కర్లేదు,
3: కానీ మీరు విని తీరాలండి.
2: వినన్రా, నేను వినను.
3: అలా అయితే అమ్మగారికి చెప్పాల్సి ఉంటుందండి.
2: నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా?
3: కాదండి, మీ మంచి కోరుతున్నానండి.
2: సరే, ఏమిటో త్వరగా చెప్పి తగలడు.
3: నేను డ్రైవర్ని కదా సార్, కనుక నా స్నేహితులందరూ డ్రైవర్లేనండి.
2: అబ్బా, అసలు విషయం చెప్పరా, మీ డ్రైవర్ల చరిత్ర నాకెందుకు?
3: వినండి సార్, అలా నాకు మీ వసుంధరాదేవి గారి డ్రైవరు స్నేహితుడండి.
2: ఏమిటి మాటి మాటికి మీ వసుంధరాదేవి? ఏమిటి అది?
3: మీ వసుంధరాదేవి అనకపోతే మన వసుంధరాదేవి అంటారేటండి.
2: రంగస్వామి
3: గట్టిగానే అరిచినారు, కానీ ఒక్కసారి మనసు దిటవ చేసేసుకొని నాను చెప్పేదేనండి. అయ్యూర
2: త్వరగా చెప్పి తగలడు.
3: వసుంధరాదేవి గారి కారులోకి మీ ప్రియ స్నేహితుడు ధనుంజయరావు గారు ఉన్నారు కదండి, ఆయన ఎక్కారండి.
2: నోర్మూయ్, వసుంధర కారులోకి ధనుంజయరావా? రే రే, తప్పుడు మాటలు మాట్లాడకు.
3: తమరికి అలా అనిపించడం తప్పు కాదండి, కానీ ఇది నిజమండి.
2: వసుంధర, వసుంధర నాకింత నమ్మక ద్రోహం చేస్తుందా?
3: నమ్మిన చోటే కదండి ద్రోహం చేయగలిగేది. మిత్ర ద్రోహం అంటే మరి అదే కదండి.
2: నమ్మలేకపోతున్నాను రా, నమ్మలేకపోతున్నాను.
3: నమ్మరని, నమ్మలేరని తెలుసండి. అంతేకాదండి, ఈ నిజాన్ని నమ్మబుద్ధి కాక నన్ను పనిలోంచి తీసేస్తారని కూడా తెలుసండి.
2: అవునరా, నీకు 10,000 పడేస్తా. నా దగ్గర పని మానేసి ఎటైనా పోరా.
3: అయితే

0: నిజంగానే పనిలోంచి తీసేస్తారయ్యా వద్దయ్యా.
1: పొమ్మంటుంటే పోనంటావేమిట్రా?
0: నాకుండే బాధ్యతలు నాకుంటాయి కదండీ.
1: ఏమిటి, నా విషయాలన్నింటినీ గమనించి మీ అమ్మగారికి చేరవేయడమా నీ బాధ్యత?
0: ఆ అమ్మ చేతి భోజనం ఎన్నాళ్ళు తిన్నాను కదండీ.
1: ఆ బాగా తిని బలిసావు.
0: కోపగించనంటే ఓ నిజం చెప్తానండి.
1: చెప్పేసి త్వరగా పో.
0: బాగా తిని బలిసింది నేను కాదండి.
1: మరి
0: వసుంధరాదేవి గారండి.
1: రంగస్వామి!
2: ఏమిటండి వీడి మీద అలా అరుస్తున్నారు?
1: అరిచానా? అవును అరిచా. ఎందుకంటే నిర్మల అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, కారుతాళాలు కనబడడం లేదంటున్నాను, కోపం రాదా నాకు?
2: ఈ పాటిదానికే వాడిని అలా హడలుగొట్టేస్తున్నారు?
1: వాణ్ణి హడలుగొట్టేడువా, ఓ శ్యామాయకమా, వాడు తలుచుకుంటే నిన్ను నన్ను కలిపి మరీ హడలుగొట్టేయగలడే.
2: చాలే ఊరుకుందరు, పిల్లాన్ని పట్టుకుని ఏమిటా మాటలు? చూడండి వాడి ముఖం ఎలా వాడిపోయిందో పాపం.
1: వాడిపోయిందా? కొంచెం నీళ్లు పోయివే, వికసిస్తుందేమో.
2: ఏదేమైనా ఈ మధ్య మీకు వేళాకోళం బాగా హెచ్చయింది కానీ ఎరా రంగా, టిఫిన్ చేసావా?
0: లేదమ్మా.
2: పద టిఫిన్ చేద్దు గాని, ఆయన కారు తాళాలు కనబడకపోతే దిగులు పడకు, నా కారు తీసుకెళ్ళు.
0: అలాగే అమ్మా.
1: వెళ్ళి కారు చూడు, బయటకెళ్ళాలి.
2: ఎక్కడికండి?
1: భోగాపురం దగ్గర ఓ 10 ఎకరాల స్థలం ఉందట, బేరం ఆడడానికి వెళ్ళాలి.
2: అదేమిటి టిఫిన్ చెయ్యరా మరి?
1: బయట చేస్తానులే.
2: సరేనండి రంగా, నా కారు తాళాలు తీసుకెళ్ళు.
0: అలాగేనండమ్మా.
2: ఏమండి వాణ్ణి చీటికి మాటికి తిట్టకండి.
1: వాణ్ణేమీ అనం లేవే బాబు, నువ్వు బాధపడిపోకు.
2: మరేం లేదండి, మనం నమ్మకస్తుల్ని పోగొట్టుకోకూడదు కదా.
1: వీడొక కోహినూరు వజ్రం, వీడిని పోగొట్టుకోకూడదు కదా, అంతేనా? సరే
0: అమ్మగారండి, తాళాలు తీసుకున్నానండి.
2: సరే జాగ్రత్త రా, త్వరగా వచ్చియండి. ఆ బేరసారాల్లో అయ్యగారు పక్కనే ఉండు, ఆయనకు అసలే ప్రథమ కోపం, గొడవలు రాకుండా చూసుకోరా.
0: అయ్యో చెప్పాలేటమ్మా, అయ్యగారి మీద ఏగనైనా వాళ్ళనెత్తానా? అయ్యగారు బయలుదేరతామండి.
1: పదరా వజ్రం.
0: వజ్రం ఏమిటండి?
1: ఉత్తి వజ్రాన్ని కాదురా, కోహినూరు కోహినూరు కోహినూరు వజ్రాన్ని రా. పద పద.
0: అమ్మగారు
1: నువ్వు పదరా. ఏరా టిఫిన్ సరిపోయిందా?
0: సరిపోయిందయ్యా. మీరేటి చుట్ట తీశారు?
1: ఛా, ఇది చుట్ట కాదురా, సింగపూర్ సిగా.
0: అమ్మగారు కాల్ చొద్దన్నారు కదండీ.
1: ఇక్కడ మీ అమ్మగారు లేరు కదరా.
0: నానున్నాను కదండి.
1: అందుకే కదా నేను పొమ్మన్నాను.
0: మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు కనుకనే నేను పోనంటున్నాను.
1: అరే రంగా.
0: సరే సరే, ఈ చుట్టగోలు వదిలేసి మీ వసుంధరాదేవి గారి సంగతి వినండి అయ్యా.
1: అగ్గు మళ్ళీ మీ వసుంధర, నేను వినను రా, వినాల్సిన అవసరం నాకు లేదు.
0: తమరు ఎలాగంటారనే, మీ వసుంధరాదేవి గారు మీ స్నేహితుడు ధనుంజయరావు గారితో మాట్లాడిన మాటలు రికార్డు చేశాను, కాస్త వింటారా?
1: ఏమిటి?
0: వాళ్ళ ప్రేమ సంభాషణ వినండి సార్.
1: రంగా.
0: అబ్బా వినండి.
3: ఎందుకింత ఖర్చు ధనం?
4: భలేదానివే వసు, నీ మెడకి అందంగా ఉంటుందని సరదా పడుకుంటే ఖర్చుగిచ్చు అంటావేంటి వసు?
3: ఎప్పుడు వేసుకోమంటావు?
4: ఇప్పుడే వేసుకో, చూడాలని ఉంది.
3: ఇవాళ కాదు, నువ్వు నాకు ప్రేమతో కొన్న విల్లా గృహప్రవేశం రోజున వేసుకుంటాను ధనం.
4: చాలా బాగుంటుంది. నువ్వు, నీ మెడలో ఈ హారం, అందమైన ఆ విల్లా మెరిసిపోవడం చూసి నేను మురిసిపోవాలి.
3: నీ కళ్ళల్లో మెరుపుల్ని చూడడం నాకు ఇష్టం ధను.
4: వసు నువ్వెంత మంచిదానివి.
3: నీ అంత కాదులే.
4: ఎందువల్లనో?
3: నువ్వైతే కేవలం నీ భార్యనే మోసగించావు, నేనైతే నా భర్తని నా ప్రియుణ్ణి కూడా మోసగించాను గాధను.
4: ఇంకెప్పుడు అలా మాట్లాడకు, నేను నువ్వు ఎవరిని మోసగించలేదు. మనలో విరిసి విరబూస్తున్న ప్రేమ మనకున్న కొన్ని బంధాలని మరిపింపజేసిందంతే. మనలో ప్రేమ తప్ప మోసం లేదు వసు.
3: అబ్బా ఎంత బాగా చెప్పావు ధను, నీ మాటలు వింటుంటే నేను ఈ లోకాన్ని మర్చిపోతాను.
4: నన్ను మాత్రం మర్చిపోకు.
3: నిన్ను మర్చిపోవడమా? నిన్ను మర్చిపోవాలంటే నాకు మరణమే రావాలి ధను.
4: అబ్బా ఎంత అందమైన సమయంలో మరణం సంగతి ఎందుకు వసు?
3: అన్నట్టు విల్లా గృహప్రవేశం నాడు మీ స్నేహితుడు జగపతి గారు వస్తారా?
4: అబ్బా మరణాన్ని తలవకంటుంటే ప్రళయాన్నే గుర్తు చేస్తావేంటి వసు.
3: ఎప్ప

0: ఎప్పటికైనా ఎదుర్కోవాలిగా.
1: ఎదుర్కోవచ్చును, తప్పించను వచ్చును.
0: అంటే ఎలా దను?
1: అనేక మార్గాలున్నాయి గాని మనస్ఫూర్తిగా చెప్తున్నా, నీ కన్నుల్లో మెరుపుల తప్ప బెంగని కంగారుని చూడలేను వసు.
0: నేనంటే మరీ ఇంత ప్రేమ?
1: వల్ల మాలిన ప్రేమ ప్రియ.
2: వల్ల మాలిన ప్రేమ వల్లకాడ చెత్తవేధవా, నిన్ను వల్లకాడికి పంపకుండా వదలను రా.
3: వదలకి ఏడ్చేస్తారండి? కాదు, ఏడ్చేస్తారని.
2: ఏదైనా ఏదైనా చేస్తాను రా.
3: అయితే వెళ్ళి అతగాడిని మనసాహార కావలించుకోండి.
2: ఏం మాట్లాడుతున్నావురా?
3: నిజమండి, ఇంతకాలం మీరు నమ్మి ప్రేమించిన ఈ దరిద్రాన్ని అతగాడు తవ్వి

0: చేస్తా వేస్తావా? నిన్ను వల్లకాడికి పంపకుండా వదలనురా.
1: వదలకి ఏడ్చేస్తారండి, కాదు ఏడ్చేస్తారని.
0: ఏదైనా ఏదైనా చేస్తానురా.
1: అయితే ఇల్లు అతగాడిని మనసాహార కావలించుకోండి.
0: ఏం మాట్లాడుతున్నావురా?
1: నిజమండి, ఇంతకాలం మీరు నమ్మి ప్రేమించిన ఈ దరిద్రాన్ని అతగాడు తవ్వి మరీ తలకెత్తుకున్నాడు కదండి. అలా చూడండి, ఈవిడాన్ని ఎలా డీకరించేస్తాదో.
0: కాదురా కాదు, అంతకుముందే నేనేమైనా చెయ్యాలరా.
1: చంపేస్తారా?
0: అలాంటి ఆలోచనలే వస్తున్నాయి.
1: బలెటోళ్ళే, మీలాంటి వాళ్ళకి కోపం వస్తే మూడో కంటికి తెలియకుండా చేతికి మురికి అంటకుండా ముగించాలండి. ఇప్పుడు నాకు ఆయన గారి మీద కోపం వచ్చిందనుకోండి, నేనేమి మీలాగా ఆవేశపడిపోను, కానీ తెగ్గొట్టేస్తాను.
0: ఎలారా?
1: చెప్తానండి. మీరు ఆ వసుంధర గారితో ప్రామాయణం నడిపిస్తున్నారని తెలిసినాడే నా గుండె మండిపోయిందండి. బయట పడకుండా ఆలోచించి చిన్న టేప్ రికార్డర్ సంపాదించి వాళ్ళ పెట కింద వాళ్ళ డ్రైవర్స్ అయితే పెట్టించారండి. రికార్డ్ అయిన దాంట్లో సగమే విన్నారండి మీరు.
0: అదేమిట్రా?
1: మొత్తం వింటే మీరు తట్టుకోలేరని అవసరమైనంత వరకే ఎడిటింగ్ చేసి మరీ మీకు వినిపించానండి.
0: నేను మొత్తం వినాలరా.
1: అబ్బబ్బబ్బా, ఆ చెత్తంతా మీరు వినలేరండి. అది వినాల్సింది వేరే వాళ్ళండి.
0: ఎవర్రా?
1: మీ కోపం కచ్చ తీర్చేవాళ్ళండి.
0: అదే ఎవర్రా వాళ్ళు?
1: చెప్తాలండి.

0: ఏటమ్మ గారు అలా దిగులుగా ఉన్నారేటండి?
1: ఏం లేదురా, మా నాన్నకి జ్వరం వచ్చిందట.
0: అయ్యో ఎప్పుడండి?
1: 2 రోజుల క్రితం అట్రా. మా నాన్నకేమో నేనంటే ప్రాణం.
0: అవునమ్మ గారు,
2: నాన్నగారి దగ్గరికి వెళ్ళి రండమ్మా, నేను అయ్యగారిని చూసుకుంటానండి.
1: నాన్న దగ్గరికి వెళ్తే 2-3 రోజుల్లో రానివ్వర్రా, ఆయన కొంట్లో బాగాలేదు కదా.
2: 2 రోజులేటమ్మా, వారం ఉండండి.
1: అమ్మో ఈయన తిడతారేమోరా.
2: ఏటి, నేను ఉండగానే?
1: నువ్వేం చేస్తావురా, ఆయనకి కోపం వస్తే ఇద్దరిని కలిపి తిట్టిగలరు.
2: మరేం పర్వాలేదు అమ్మగారు, అయ్యగారు నిజంగానే ఈ భోగాపురం తలం పనుల్లో ఊపిరాడినంత బిజీగా ఉన్నారమ్మా. వారం కాదమ్మా, 10 రోజులైనా పర్లేదమ్మా. మీరు నాన్నగారి దగ్గరికి వెళ్ళి రండమ్మా, నీకు మాట రాకుండా నేను చూసుకుంటానమ్మా.
1: అయితే వెళ్ళిరానా?
2: అయ్యో నాన్నగారికి ఒంట్లో బాగోలేదంటే ఆలోచన ఏటమ్మా, ధైర్యంగా వెళ్ళరండి.
1: సరేరా రంగా, వెళ్తాను గాని నువ్వు అయ్యగారిని జాగ్రత్తగా చూసుకోరా.
2: అయ్యో అది నాకు చెప్పాలేటమ్మా.
1: ఈ టెన్షన్ల వల్ల ఏమో కానీ ఈ మధ్య ఆయన ఆ వెధవ చుట్టలు తెగ కాల్చేస్తున్నారా.
2: అవునమ్మా, నేను గమనించి ఆపడానికి ప్రయత్నించాను గానమ్మా, మరోసారి చుట్టలు కాల్చొద్దన్నావా, పల్లెంచి తీసేస్తా రంగస్వామి అని అరిచారమ్మా.
1: అరుస్తారు అరుస్తారు, ఈసారి దగ్గని చెప్తాను.
2: ఏం చేస్తారమ్మ గారు?
1: నేను ఓ చుట్ట ఆయన దగ్గర తీసుకుని వెలిగిస్తాను, దెబ్బకి తెక్క కుదురుతుంది. ఒరేయ్ ఏంటా నవ్వు? అయ్యో ఊపిరి తిరగకుండా అంత నవ్వకూడదురా, ముందు ఆపు. ఆపన్నానా?
2: అయ్యో అది కాదమ్మా, అయ్యగారు మీరు శరో సొట్ట ఎలిగించుకొని సోఫాలో కూర్చుంటే ఫోటో తీసి ఊహించుకుంటున్నానమ్మా.
1: ఎందుకురా?
2: నాకెంత పెద్ద కష్టం వచ్చినా ఆ ఫోటో చూస్తే చాలమ్మా, ఆపుకోలేని వచ్చేస్తుందమ్మా.
1: చాలే వెదవా, నేనేదో కోపంలా అంటే అంత నవ్వేంట్రా నీకు. సరే సరే నేను బయలుదేరతాను గాని, కారులో పెట్రోల్ ఉందా?
2: ఫుల్గా ఉందమ్మా. అమ్మా కారు నెమ్మదిగా తీయండి, అన్నీ బాగానే ఉంటాయి కానీ మీరు ఆలోచిస్తూ కారు నడపకూడదు మరి.
1: సరే సర్లేరా, జాగ్రత్తగా వెళ్తానులే. అయ్యగారికి ఏం చెప్తావు మరి?
2: నాన్నగారికి జ్వరం వచ్చిందని మీరు బాధపడుతుంటే ఓ 4 రోజులు నానే వెళ్ళిరమ్మన్నానని చెప్తానమ్మా.
1: అమ్మో ఇంకేమైనా ఉందా, మీద పడి కొట్టేస్తారేమోరా.
2: పర్లేదమ్మా, ఈ కొత్త తలం కొనుగోలులో చాలా లావాదేవీలు ఉన్నాయమ్మా, అయ్యగారు ఆ హడావిడిలో ఉంటారులేమ్మా. అయినా అయ్యగారిది ఉత్తుత్తి కోపమేనమ్మా, ఈ క్షణం కోపం మరుక్షణం నవ్వు, చిన్నపిల్లోడు.
1: అబ్బా అయ్యగారు నీకు అర్థమైనంతగా నాకు అర్థం కాలేదు లేరా, నేను చేరగానే ఫోన్ చేస్తాను, అయ్యగారు మూడు చూసుకుని మరీ ఫోన్ ఇవ్వు.
2: సరేనమ్మా, అంతా బాగానే ఉంటుంది కానీ క్షేమంగా వెళ్ళి రండమ్మా.
1: వెళ్ళొస్తారా మరి?

0: ఏంటయ్య గారు, అంతలా ఆలోచిస్తున్నారు?
1: ఒరే రంగా, ఎడిట్ చేయ నా క్యాసెట్ వినాలరా.
0: వద్దులేండి అయ్య గారు.
1: ఎందుకని?
0: మొత్తం ఇంటే తట్టుకోలేక మీరు సన్నాసుల్లో కలిసిపోతారండి.
1: ఒరే రంగా,
0: అయ్యా
1: నువ్వు కానీ విన్నావేంట్రా?
0: అబ్బాబ్బే, తప్పు కదండి. కానీ తప్పక, అక్కడక్కడ ఇంటేనే నాకు జీవితం మీద ఇరక్తి వచ్చేసిందండి.
1: సరే సరే సరే, విషయంలోకి రా.
0: అయ్యగారు, తమరు ధనంజయరావు గారి భార్యని చూశారండి?
1: ఇప్పుడు ఆవిడ సంగతులు ఎందుకురా?
0: అబ్బా, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అయ్యా. చూశారా లేదా?
1: చూడలేదురా.
0: అదృష్టవంతులు.
1: ఏ
0: మేకప్ తీసేసిన తాటికలా ఉంటుందండి.
1: అయ్యో, మరి ఆ ధను ఆమెను అలా పెళ్లి చేసుకున్నాడు రా?
0: డబ్బు అండి, డబ్బు. డబ్బు ఉంటే తాటకి కూడా ప్రపంచ సుందరులాగా కనిపిస్తుందండి.
1: నిజమేరా?
0: మరో గొప్ప నిజం చెప్తానండి. మంచి గుణం లేకపోతే ప్రపంచ సుందరు కూడా తాటకిలాగా అవుపిస్తుందండి.
1: మా బాగా చెప్పేవరా
0: అయ్యగారు. ఇక మీదట ఇలాంటి పొరపాట్లు చేయనని మీరు మాటిస్తే ఆ ధనంజయరావుకి గోబ తిరిగిపోయే సలహా మీకు ఇస్తానండి.
1: ఈ దెబ్బతో నాకు బుద్ధి వచ్చిందిలే. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు.
0: మీ చేతికి మట్టి అంటకుండా అతగాడు భూస్థాపితమైపోయే సలహా అండి ఇది.
1: ఒరే చెప్పు, చెప్పమంటుంటే.
0: అబ్బాయి వినండి, మీకినిపించిన క్యాసెట్టు ఎడిటింగ్ చేయకుండా ఫుల్ క్యాసెట్టు మీ ధనంజయరావు గారి భార్యామణి గారికి, అంటే ఆ తాటకి గారికి ఆళ్ళ డ్రైవర్ ద్వారా అందజేసామనుకోండి. ఆగండి ఆగండి, అయిపోలేదు ఇంకానా. మీ ధనువు గారు ఆమెకి కొన్న విల్ల, ఆ వివరాలు, ఆమె గారి మెడలో మెరిసిపోయే వజ్రాల నెక్లెస్ వివరాలు, ఇంకా అయినండి, వీటితో పాటు మరికొన్ని సాడీలు కల్పించి మరీ చెప్పి ఈ గృహప్రవేశం కార్డు ఆమెకిచ్చి సరిగ్గా సమయానికి ఆవిడ గారిని రంగప్రవేశం చేయమని చెప్తామండి.
1: అధనంగాడి చంపేస్తుంది. ఏమిటోరా?
0: చంపదండి, తున్నేస్తుందండి.
1: మరి
0: ఆ నా కొడుకు పరిగెడుతుంటే
1: లెక్క.
0: మనం సల్లగా ఐస్ క్రీమ్ తింటూ ఇచ్చిపిచ్చిగా ఆనందించేయాలండి.
1: అరే నాకైతే కలర్ఫుల్ పైశాచిక యుద్ధం కనిపిస్తోందిరా.
0: అవునండి, మీ ధనంజయ గారికి అయితే ఈ దెబ్బతో మరే ఆడపిల్ల కనబడినా గుండెదాడ వచ్చేస్తుందండి. గుండెదాడ అన్న టైగరు, అమ్మగారు వాళ్ళ నాన్నగారి ఒంట్లో బాగలేదని బాధపడుతుంటే
1: ఏమైంది ఆయనకి?
0: పాపం జ్వరం వచ్చేసిందటండి.
1: ఓస్ జ్వరమే కదా, ఓల్డ్ ఏజ్లో ఈ జ్వరాలు కామనేరా.
0: ఆడపిల్ల మాత్రం తండ్రికి తలనొప్పి వచ్చినా తల్లడిల్లిపోతుంది కదండి.
1: ఏంటి బాబు, ఇప్పుడు నువ్వు మీ అమ్మగారిని వాళ్ళ నాన్నగారింటికి పంపించే ప్రయత్నంలో ఉన్నావా?
0: మనం ఈ భోగాపురం తలం వ్యవహారాలు, వసుంధరాదేవి ధనంజయరావు వ్యవహారాలు సెటిల్ చేసే పనిలో మనం బిజీగా ఉంటాం కదండి.
1: అవును, బిజీగా ఉంటాం.
0: అంటే దాదాపు ఈ 4-5 రోజులు మనకి ఊపిరాడని పని అండి.
1: నిజమేరా, ఊపిరాడని పని.
0: అందుకని
1: ఆగిపోయేమని రంగా చెప్పు.
0: పాపం అమ్మగారి దుఃఖం చూడలేక
1: వాళ్ళ
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీకు ఇబ్బంది లేకుండా ఓసారి ఆయన్ని చూసి వెంటనే తిరిగి వచ్చేయమన్నానండి.
1: ఓరి పిచ్చోడా, అది వాళ్ళ నాన్న దగ్గరికి వెళితే అన్న టైంకి ఏనాడు తిరిగి రాలేదురా.
0: పోన్లేండి అయ్య గారు, అమ్మగారు ఇక్కడే ఉండి వాళ్ళ నాన్నగారిని తలుసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటా ఉంటే మనకి మాత్రం పనులు శుభంగా జరుగుతాయేటండి. అమ్మగారి కన్నీళ్ళు పవర్ఫుల్ అండి.
1: అలా ఇలా కదురా, చాలా పవర్ఫుల్ రా బాబు.
0: అందుకే ఆ ఎఫెక్ట్ మనకు తగలకుండా అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని చూసి రమ్మని నానే చెప్పినానండి.
1: కనీసం అది నాకు చెప్పాలి కదరే. చెప్పాలా?
0: పాపం అన్నారండి, మీకు చెప్పకుండా వెళ్ళనని కూడా అన్నారండి. కానీ అమ్మగారి కళ్ళలో నీళ్ళు చూసి నా కడుపు తరుక్కుపోయి కంగారు వచ్చేసిందండి.
1: కంగారు ఎందుకురా?
0: అంటే మరి భోగాపురం 10 ఎకరాల పని అంతకన్నా ముఖ్యం ఈ ధనంజయరావు వసుంధర గారి పని ఒకటి ఉంది కదండి.
1: అవునరా, చాలా ముఖ్యమైన పనులు.
0: మరి ఈ టైంలో అమ్మగారు దుఃఖపడుతూ ఉండడం ఎందుకని నానే ఊరెళ్ళి రమ్మన్నానండి. తప్పండి.
1: అబ్బాబ్బాబ్బే, తప్పు కాదు కానీ త్వరగా రాదురా రంగా వెళ్ళిందంటే.
0: పోన్లేండి, వాళ్ళ నాన్నగారి దగ్గర 2-3 రోజులు అమ్మగారిని ఆనంద

0: ప్రమాదంగా ఉండనీయండి. ఇక్కడ మన పనులన్నీ జయప్రదంగా టకటక జరిగిపోతాయి కదా, ఎందుకండి భయం అయ్యగారు?
1: అవుననిపిస్తోంది కానీ రంగా, ఇందులో నీ కుట్ర కోణం ఏదైనా ఉందంటావా?
0: ఊరుకోండి అయ్యగారు, మన పనులన్నీ చక్కగా పూర్తయిపోతే మీకు ఎలాంటి అనుమానాలు రావండి. హలో,
1: ఎవర్రా ఫోను?
0: అయ్యగారు, అమ్మగారు ఫోన్ అండి.
1: ఏదిరాయి?
0: అయ్యా, ఓ చిన్న మాట, కోపంగా మాట్లాడకండి, కట్టంలో ఉన్నామని కసరకండి.
1: షే, రే ఫోన్ ఇరా, నేనే మీ అమ్మగారిని కసరంలే. ఆ హలో నిర్మల.
2: ఏమండి?
1: ఇగో బాధపడకు, మీ నాన్నగారికి ఎలా ఉంది?
2: జ్వరం 103 డిగ్రీలు ఉందండి.
1: కంగారు పడకు, మందులు పడితే తగ్గిపోతుందిలే. మామగారికి ఒకసారి ఫోన్.
2: ఆయన పడుకున్నారండి.
1: సరే, అలా అయితే డిస్టర్బ్ చేయకు, ఆయనకి కాస్త తగ్గాక నువ్వు త్వరగా వచ్చేయి.
2: అలాగేనండి, మీరు జాగ్రత్త, వేళకి తినండి, ఆరోగ్యం చూసుకోండి.
1: అలాగే, నువ్వు వేళకి తిను, త్వరగా వచ్చేయి. ఏంట్రా నవ్వుతున్నావు?
0: అంటే మాట్లాడిన ఒక్క నిమిషంలో 4 సార్లు త్వరగా వచ్చేయి త్వరగా వచ్చేయి అంటుంటే
1: ఏంటోరా, అది ఇంట్లో లేకపోతే తోచదురా.
0: అలాగే ఉండాలి గురు, అప్పుడు మీరు మీతో పాటు మేము హాయిగా ఉంటాం.
1: ఎవరు? కాశీపతి గారా? ఆ చెప్పండి. వెరీ గుడ్, అన్ని పనులు పూర్తయిపోయా? ఏమిటి, 4 లక్షలే ఖర్చు అయిందా? ఓహ్, నేను 10 లక్షలు అనుకున్నాను. మంచి వార్త చెప్పారు, థ్యాంక్ యూ.
0: అయ్యగారు, కాశీపతి గారంటే
1: మన సైట్ బ్రోకర్ రా, సైటు తాలూకా పనులన్నీ 4 లక్షల్లో పూర్తయిందంట. అంటే 1 లక్ష నొక్కేసాడంటావా? పోలేరా, పని పూర్తయిందిగా, హ్యాపీ హ్యాపీగా ఉంది.
0: చూసారా, అమ్మగారిని 10 రోజులు ఉండమన్నారు, 10 లక్షల పని 4లో పూర్తయింది.
1: 10 రోజులు ఉండమని నేనెప్పుడు చెప్పాను రా?
0: అబ్బా, మీ మతి మరుపుతో చచ్చిపోతున్నానండి. మామగారికి జ్వరం తగ్గే వరకు ఉండు, 10 రోజుల్లో వచ్చాయని మీరు అనలేదా?
1: ఓహో, రంగా నీ వెధవతిలివితే అట్లా తగ్గించి నిజాలు మాట్లాడరా.
0: అయితే ఒకటో నిజం, స్థలం పని జయప్రదంగా పూర్తయింది.
1: అవును.
0: రెండో నిజం, వసుంధరాదేవి గారు విల్లాలో గృహప్రవేశం నాడు ధనుంజయరావు గారి గుండెల్లో బాంబు పేలాలి.
1: చాలా ముఖ్యం రోయ్.
0: ఆలస్యం ఎందుకు, పదండి. అయ్యగారు, విల్లా కలకల్లాడిపోతుందండి.
1: అవునా రంగా, ఏమిటి మరి నువ్వు?
0: అన్ని ఏర్పాట్లు చేశానండి.
1: అంటే?
0: వెలిగించిన ఒత్తులన్నీ వెలిగించేసండి.
1: ఎప్పుడు పేలుతాయో,
0: ఎప్పుడు ఎలా పేలుతాయో వాటిట్టమండి.
1: అంతేనా?
0: ఎటువైపు సౌండ్ వస్తే అమాయకంగా అటువైపు చూడటమే మన పని అండి.
1: సరే సరే సరే, పద.
3: అరే రే జగపతి, ఎప్పుడొచ్చావు? నిన్న మీ వదిన నీ కార్డు ఇచ్చానా లేదా అని 2 సార్లు అడిగింది.
4: అరే ధనంజయ,
0: తాటకొచ్చేసిందండి.
3: ఎవరు?
0: మీ భార్యమణి గారండి.
3: తనని ఇన్వైట్ చేయలేదే.
0: ఏం చేతండి?
3: ఎందుకంటే అది నీకెందుకు?
0: అవును, నాకెందుకులేండి. ఆవిడ గారు స్పీడ్గా మీ వైపే వస్తున్నారు, కాసుకోండి. అయ్యగారు పదండి, కాస్త పక్కన నిలబడదాం.
1: ఏం జరిగిందను?
0: అబ్బా, భార్యాభర్తల మధ్యలోకి మనం వెళ్ళకూడదండి.
4: అరే ధనంజయ్!
3: ఏంటిది కాంతం, 4లో కాలర్ పట్టుకుంటావేంటి?
0: ఒంటరిగా ఉన్నప్పుడు పర్లేదా అయ్యా.
1: నువ్వు ఉండరా?
0: ఆ కాంతం తాటికి మీ ధనువు గారి చొక్కా పుచ్చుకోగానే మీకు మాసెడ్డ ఆనందం కలిగింది కదయ్యా.
1: మామూలు ఆనందం కాదురా బాబు.
0: నాకైతే వర్షంలో వేడి మేగడ కాఫీ తాగుతున్నట్టు ఉందండి.
4: చెప్పరా చెప్పు, నీకు ఆ వసుంధరపై మోజట?
3: మోజ? చచ్చ కాంతం, ఎవరో నీకు లేని పోనువు కల్పించి చెప్పారనుకుంటా.
4: ఎందుకట?
3: మనని విడదీయడానికి.
4: విడదీయడానికి అసలు మనం కలిసి ఉన్నది ఎప్పుడ్రా?
3: నీ చెప్పేది విను కాంతం.
4: కాదు, నువ్వు క్యాసెట్ వినరా బద్మాష్.
3: ప్రియా వసుంధర.
5: హా ప్రియా ధనుంజయం.
3: మర్చిపోలేని మధురాను.
4: ఆపేసవేం?
3: అబద్ధాల్ని వినలేక.
4: నోర్మై చెత్త విధవ, ఆ దిక్కుమాలిన క్యాసెట్లో నువ్వు నా గురించి వాగిన వాగుడు

0: ఉంది.
1: కాంతం ప్లీజ్.
0: నోర్మయ్, అరే ఆ క్యాసెట్ని సౌండ్ సిస్టమ్ గాడికి ఇవ్వండి రా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నా దిక్కుమాలను ముగిడి శృంగార లీలలు వివరంగా వింటారు.
1: ప్లీజ్ కాంతం, ప్లీజ్ నన్ను మన్నించు.
0: అంటే నీ చెత్త పనుల్ని ఒప్పుకుంటున్నావా?
1: అంటే కాంతం,
0: వేదవా ఆలోచనలు చెయ్యకు, గోబ అదిరిపోద్ది. ఏరా క్యాసెట్ ఇంకా వేయలేదు.
1: కాంతం కాంతం, అన్నీ ఒప్పుకుంటున్నా, ప్లీజ్ నన్ను వదిలేయ్, ప్లీజ్.
0: వదలక నీలాంటి వెదవుతో ఉంటానా? అయితే నిన్ను శిక్షించి మరీ వదిలేస్తా. ఈ కాగితాలపై సంతకం పెట్టు.
2: అయ్యగారు, తాటకి పంజాయిసిరుతుందే.
3: వీడి పని అయిపోయింది రా రంగా.
1: సంతకమా కాంతం, ఇది అన్యాయం కాంతం.
0: ఏంట్రా ఇంకా మాట్లాడుతున్నావు? ఏ మా నాన్నకు ఫోన్ చేయనా?
1: అమ్మో వద్దొద్దు, బుద్ధిగా ఉంటా, కనికరించు కాంతం.
2: అయ్యగారు, వాళ్ళ నాన్నగారు ఎవరండి?
3: వాడు కీచకుడు, వాడిపై 10 మర్డర్ కేసులు, 18 రేప్ కేసులు ఉన్నాయి.
2: అంతేలేండి, ఈ తాటకి గారి తండ్రి అంటే మాట్లాడే.
0: ఏరా మా నాన్నకి ఫోన్ చేయనా?
1: అయ్యయ్యో ఫోన్ చేయకు, సంతకం చేసేస్తున్నా. చేసేసా, అయిపోయింది. నా బతికిక కుక్క బతికే.
0: బుద్ధి కుక్క బుద్ధి అయితే హంస బతుకెలా వస్తుందిరా వెధవా? అదెక్కడ, ఏయ్ ఏయ్ ఇట్రావే. ఏమే నీ చెత్త బుద్ధి మారదా?
4: సారీ మేడం.
0: సారీనా, రోజుకు ఎన్నిసార్లు మారుస్తావే.
4: నన్ను క్షమించండి.
0: ముందు ఈ కాగితాలపై సంతకం చేయి.
4: అమ్మో చెయ్యను, ఇది అన్యాయం.
0: నువ్వు న్యాయం గురించి మాట్లాడడం, దయ్యాలు వేదం వల్లించడం అంటే ఇదేనే చెత్త కుప్ప. ఉండు, మా నాన్నకి ఫోన్ చేస్తున్నా, దెబ్బకి 2 సరదా కట్టేస్తుంది.
1: వస్తుందరా, ప్లీజ్ సంతకం పెట్టే, మామూలుగా చంపడాయన.
4: చి దరిద్రుడా, నాకెక్కడ దాపరించావురా. చి సంతకం పెట్టేశా, పద వీధిని పడి అడుక్కుందాం చెత్త వెధవా.
2: మా అమ్మగారికి అపకారం తలపెట్టిన వాళ్ళకి మిగిలేది వెధవన్నారా వెధవ బతుకేనమ్మా.
4: నువ్వెవరు?
2: నేనా? మీ లవర్ ధనుగాడి ప్రియ స్నేహితుడు జగపతి అయ్య గారి పనివాడినండి. మీకు మా జగపతి అయ్య గారు బాగా తెలుసు అనుకుంటాను.
4: తెలుసు తెలుసు.
2: నాకు కూడా అన్నీ తెలుసమ్మా, అన్నీ.
4: అన్నీనా?
2: అన్నీనండి. మీ ధను గారు పిలుస్తున్నారండి.
4: చి వాడి ముఖం చూడను.
2: అది మీ ఇష్టంగానమ్మా, ఇక మీదట జగపతి బాబు గారు ఒక మాత్రం చూడకండమ్మా. ఒకసారి చూస్తేనే ఎంత జరిగింది
4: అంటే.
2: మీకు చెప్పేటోడిని కాదు కానీ తప్పులు చేయకూడదమ్మా. అందులోనూ ఇలాంటి తప్పులు చేస్తే చివరికి మిగిలేది చెప్పులేనమ్మా. ఉంటానమ్మా, నమస్కారం.
4: ఛీ
2: ఛీ, మీ ఇంటి పేరా అమ్మా? వెళ్ళిరండి. ఆడుతూ పాడుతూ అడుక్కు తింటుంటే ఆ ఆనందం బహుమజాగా ఉంటుందమ్మా. ఎలా ఎలా?
3: ఒరే ఒరే ఒరే, ఆవిడ గారిని వదిలేరా?
2: వదల కట్టుకుంటాను ఏటండే. పదండి అయ్య గారు, మంచి హోటల్లో పలావ్ తిందాం.
3: పద కార్తీ. అవునరా, నాకప్పుడు 3 పశువుల్ని గుర్తించానన్నావు.
2: అవునండి.
3: ఒకటి నువ్వు, 2 మీ అన్న, 3 నేనన్నావు. సరే ఏ విధంగా?
2: అమ్మగారికి అన్యాయం చేసిన మీ దగ్గర పనిచేస్తున్నందుకు 1వ పశువు నేనండి.
3: ఓకే.
2: మరి అమ్మగారికి అన్యాయం చేసిన మీరు కూడా.
3: అర్థమైందిలే. మరి మీ అన్న?
2: వసుంధరమ్మ గారి బెడ్రూంలో టేప్ రికార్డర్ పెట్టిన ఆమె గోరు డ్రైవరు మా అన్నేనండి. ఆమె అన్నం తింటూ ఆమెకి ద్రోహం చేయడం అన్యాయం కదండి.
3: సరే సరే, ఈ విషయం ఎక్కడ వాగకు. మీ అన్నకి మరో చోట ఉద్యోగం చూద్దాంలే.
2: సరేనండి.

మీరింతవరకు వెలుగు నీడలు నాటిక విన్నారు. రచన శ్రీ కేవీఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో పాత్రలు, పాత్రధారులు రంగస్వామి,

0: శ్రీ పివి రామ్ గోపాల్, జగపతి శ్రీ రామ్ భట్ల నృసింహశర్మ, ధనంజయ్ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, నిర్మల శ్రీమతి పూడిపెద్ది విశాలాక్షి, వసుంధర శ్రీమతి డి శ్రీదేవి, కాంతం శ్రీమతి డి మానస. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు.

అక్బర్ సలీం అనర్కలి ఈ చిత్రం నుంచి మహమ్మద్ రఫీ పి సుశీల పాండిపాటి ఉన్నారు. సంగీతం సి రామచంద్ర.

ఇలవేల్పు చిత్రం నుంచి పి లీల, పి సుశీల, రఘునాథ పాణిగ్రహి ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎస్ దక్షిణామూర్తి.

0: lost the first game 21-23 but bounced back to win the second and third games 21-19, 21-17 in a close encounter. The duo will now face third seeds Liang Wei Kang and Wang Chang of China in the quarterfinals. In hockey, the Indian women's team has advanced to the second round of the FIH World Cup after playing out a goalless draw against England in their final Pool D match at Amstelveen in the Netherlands. Both teams created opportunities but failed to find the back of the net, with India's defence holding firm throughout the contest. The draw helped India, led by Salima Tete, sealing a vital second place finish in Pool D. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. స్వతంత్ర భారతి జనని బృందగానం వింటారు. రచన సంగీతం శ్రీ బాలంత్రపు రజనీకాంతారావు. 6:10 భక్తిరంజనీ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో కనకధార స్తోత్రం, శ్రీ

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం. స్వతంత్ర భారతి జనని బృందగానం వింటారు. రచన సంగీతం శ్రీ బాలాంత్రపు రజనీకాంతారావు. 6:10 భక్తిరంజనీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం, ఇంకా నాట్య కళం ప్రసారమవుతాయి. చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు. 6:30 వ్యాఖ్యాత శ్రీ మెహబుల్లా ఖాన్. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ వృద్ధుల దినోత్సవం, ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విజ్డమ్స్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. ఇంకా రచయిత్రి మాలతి చందూర్ వర్ధంతి సందర్భంగా కొన్ని విశేషాలు వినవచ్చు. అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ఆస్టియోపోరోసిస్ అవగాహన, డాక్టర్ గంగవరపు శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం గాంధీ మార్గం, పుష్పాంజలి భక్తి గీతాలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:31 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి వివి మీనాకుమారి వీణా వాదన వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా రావమ్మ మహాలక్ష్మి మా ఇంటికి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస మరియు శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో చిరుధాన్యాల విత్తనోత్పత్తిలో రైతులు శ్రద్ధ పెట్టాల్సిన ప్రధాన అంశాలు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ అనురాధ ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీతం సభా కార్యక్రమంలో శ్రీమతి ఆర్ కుసుమ కుమారి గానం వింటారు. శ్రీ హెచ్ రామ్ చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తీర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తీర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.